శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠ మాసం 13వ రోజు అనగా క్రీస్తుశకం 2026వ సంవత్సరం జూన్ నెల 3వ తేదీ బుధవారం ఎఫ్ఎం 103.2 మెగాహెట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. ఇప్పుడు సమయం 5:55 దాటి 45 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. మరొక దక్షిణాల్లో హిందీలో అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: కార్యక్రమంలో ఎప్పుడు విందాం?
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: జిఆర్టి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: అందరితో ఈనాటి భక్తి రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6:40.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: సూక్తి సుధా ఈనాటి కార్యక్రమంలో నంబి లింబాద్రి గారు అందించే కొన్ని హితోక్తులు వింటారు.
4: అహం పతనానికి హేతువు. మానవునికి అహం అనేది మన శరీర ఇంద్రియాలపై సంచరించి దుష్ఫలితాలను చూపుతుంది. మానవుడు అహాన్ని వదలాలి. మనం మన నుండి అహాన్ని తొలగించుకున్నట్లయితే సర్వాన్ని పొందగలగం. అహం అంటే ఏమిటి? నేను, నాది అనే భావన. నా కులం, నా మతం, నా ప్రాంతం, నా సంతానం, నా ఆస్తి మొదలైన సదా యోచిస్తూనే ఉంటాం. వాస్తవానికి మనం రోజంతా మనవి, నావి అనుకునే ఈ వస్తువులేవి కూడా మన పూర్వీకులకే సొంతం కానప్పుడు మన సొంతం మాత్రం ఎలా అవుతాయి? ఇవన్నీ పరమాత్మవే. మనము పరమాత్మనికి భిన్నంగా భావిస్తున్నాం. వీటన్నింటికీ మనము సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ ఇవి మన సొంతం కానిరవు. సొంతం చేసుకోవాలనే ప్రయత్నం వల్ల మనకు మోహం, ప్రేమ కలుగుతాయి. ఈ మోహప్రేమలే మనల్ని అనేక దుశ్చర్యలకు మూలమవుతాయి. ఈ ప్రపంచంలో ఎంత జపతపాలు, పూజా పారాయణాలు, దాన ధర్మాలు ఎన్నైనా చేయండి, ఈ అహం అనే రోగం నుండి మనకు విముక్తి లభించదు. ఈ అహంకారం అనేది తుప్పు పట్టిన కత్తి వంటిది. అది ఉంటే క్రమక్రమంగా మనిషి ఉనుకుని కోల్పోతాడు. ఈ అహంకారం అనే తుప్పును సానబట్టినట్లయితే అది అంతా వదిలిపోయి ఆత్మను నిర్మలం చేస్తుంది. అహంకారం కలిగిన వ్యక్తులు నిజమైన గౌరవాన్ని పొందజాలరు. మరి ఎవరు నిజమైన గౌరవాన్ని పొందగలరు? ఎవరైతే నిర్మలమైన మనస్సుని కలిగి ఉంటారో వారికి మాత్రమే నిజమైన గౌరవం, నిజమైన శోభ లభిస్తుంది. ఎవరైతే ఈ అహంకారం అనే విషవృక్షాన్ని అంతరంగంలో నాటినట్లయితే వారంతా భ్రమల్లో చిక్కుకుని నేను అనే అహం పెరిగి బాధల్ని కొని తెచ్చుకుంటారు. ఈ అహంకారం అనే తెర మీద నిజమైన పరిపూర్ణ జీవితానికి అడ్డంకిగా మారుతుంది. దాన్ని తొలగించుకోనంత వరకు మనశ్శాంతిగా ఉండలేడు. మనం ఎన్నో కట్టెల్ని ప్రోగు చేసి ఎంత పెద్ద కుప్ప చేసినా చిన్న నిప్పురవ్వ దాన్ని ఎట్లా అయితే బూడిద చేస్తుందో నిర్మలమైన మనస్సును ఈ అహంకారమనే అగ్ని దహించి వేస్తుంది. కనులు లేక ఏ విధంగా చూడలేమో, చెవులు లేకుండా ఏ విధంగా వినలేమో, కాళ్ళు లేకుండా ఏ విధంగా నడవలేమో, హస్తాలు లేకుండా ఏ విధంగా పనిచేయలేమో, నాలుక లేకుండా ఏ విధంగా పలకలేమో, ఈ అహంకారమనే ఈ విషక్రియమని తీసివేయనిచో మనిషి ప్రశాంతంగా జీవించలేడు. ప్రాపంచిక జీవులమైన మనం ఈ ప్రాపంచికమైన సుఖాల కోసం వెతకడానికి ప్రయత్నిస్తున్నాం. కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారమనే పంచ అగ్నిల్లో మ్రగ్గుతున్నాం. అలాంటప్పుడు ఆత్మకు సుఖశాంతులు ఎలా కలుగుతాయి? దుష్ట సాంగత్యం, దుర్మార్గ సహజీవనం ద్వారా ఈ పంచ అగ్నులు దేహమంతా వ్యాప్తి చెందుతాయి. తద్వారా అహంకారం ప్రజ్వరిల్లుతుంది, చివరికి తనను తనే దహించి వేస్తుంది. మరి అహంకారాన్ని నిర్మూలించడానికి మనిషికి కావలసింది ఏమిటి? దీన్ని ఏ విధంగా నిర్మూలించవచ్చు అంటే భక్తి మార్గంలో ప్రయాణించడం, సజ్జన సాంగత్యం, మంచి పుస్తక పఠనం, మంచి ప్రదేశాలు సందర్శించడం, మహాత్ముల సందేశాలు వినడం, ఈ చర్యల ద్వారా మనిషి కొంచెం అహంకారనే తత్వాన్ని వదులుకుంటాడు. హరియే సత్యమైన వాడు అతడే ఉన్నతుడు, అహమును హతమర్చిన అతడు లభించును నరునికి. కావున ఈ అహంకారం వదలంత వరకు పరమాత్ముడు మనకు లభించడు. అహంకారం వదలంత వరకు మనిషి ఉన్నతుడు కాలేడు. మహాత్ముల సత్సంగాన్ని, వారి యొక్క బోధనలు వింటే, రోజు వాటిని ఆచరిస్తే ఈ విషయ వికారాల నుండి భయపడబడి ఈ అహంకారతత్వం నుంచి బయటపడవచ్చు. భగవంతుని ఎందు నిజమైన భక్తి ఉన్నట్లయితే ఈ అహంకారం అనేది అతని ముందు ఉండనే ఉండదు. తద్వారా అతడు సమాజానికి నిజమైన సేవ చేస్తాడు. తద్వారా తాను ఉద్ధరింప చేసుకుని ఇతరులను ఉద్ధరిస్తాడు. ఇతరుల అభివృద్ధి కాంక్షించి తద్వారా ఉన్నత స్థితికి చేరుతాడు. ఒకవేళ ఈ అహంకారాన్ని వదలకపోతే చరిత్రలో దుశ్శాసన, రావణాసుర, దుర్యోధన మొదలగు వారిలాగా కాలగర్భంలో కలిసిపోక తప్పదు. కనుక ప్రతి మనిషి ఈ అహంకార తత్వాన్ని విదిలి సన్మార్గంలో ప్రయాణించడం ఒక ఉత్తమ మార్గం.
0: ఇంతవరకు మీరు నంబి లింబాద్రి గారు అందించిన కొన్ని హితోక్తులు విన్నారు. ఇంతటితో ఈనాటి సూక్తి సుధా కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6:40 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 6:58 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు: రాష్ట్రాల మధ్య సాంస్కృతిక ఐక్యత, పరస్పర అవగాహనను పెంపొందించడమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో అపరిష్కృతంగా ఉన్న ఇళ్ల నిర్మాణాలు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. యువత క్రీడలను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ లోక్ భవన్లో తెలంగాణ, గోవా, సిక్కిం రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిన్న ఘనంగా నిర్వహించారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా జరిగిన ఈ వేడుకల్లో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ది చెందిందని అన్నారు. అదేవిధంగా సిక్కిం దేశంలో అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రాల్లో ఒకటిగా, జీవ వైవిధ్య రాష్ట్రంగా గుర్తింపు పొందిందని తెలిపారు. గోవా తన అద్భుతమైన సముద్ర తీరాలు, పర్యాటక ఆకర్షణలతో దేశంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ప్రత్యేక స్థానం సంపాదించుకుందని పేర్కొన్నారు. రాష్ట్రాల మధ్య సాంస్కృతిక ఐక్యత, పరస్పర అవగాహనను పెంపొందించడమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలుపుతూ,
1: I extend my warm greetings and heartiest felicitations to the people of Sikkim, Goa and Telangana. Ek Bharat Shrestha Bharat program aims to forge a strong relationship and bonding among all the people of the country and enhance the interaction and promote mutual understanding between different states and union territories through the concept of oneness. It is aimed at establishing and promoting sustained cultural connection with each other through language, culture, traditions, music, tourism, cuisine, sports and sharing of best practices, etc.
0: ఆంధ్రప్రదేశ్లో అపరిష్కృతంగా ఉన్న ఇళ్ల నిర్మాణాలు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆర్టీజీఎస్, వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గృహ నిర్మాణ శాఖలో పెండింగ్ బిల్లుల చెల్లింపులను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని, జీపీఎస్ ట్రాకింగ్ను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. తెలంగాణలో జనసేన పార్టీ కార్యకలాపాలను మరింత విస్తరించనున్నట్లు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నివాసంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ది, ప్రజా సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ కట్టుబడి ఉంటుందని తెలిపారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం రాష్ట్రంలో పర్యటించి ప్రజలతో మమేకమవుతానని తెలుపుతూ,
2: నేను ఇప్పుడు దాకా నిర్ణయించుకోలే, మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం, అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, మేమే తిరుగుతాం, ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఇది తెలంగాణ భారతదేశం.

0: శ్రీకాకుళం నగరంలోని కార్గిల్ పార్క్ వద్ద నిర్వహించిన ఎర్రన్న క్రీడా ఉత్సవంలో భాగంగా ఎంపీ కప్ 2026 క్రికెట్ ఫైనల్ పోటీలను ఆయన నిన్న వీక్షించారు. అనంతరం జరిగిన బహుమతి ప్రధానోత్సవంలో విజేతలకు ట్రోఫీలు, నగదును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, యువత మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి వ్యాయామం, క్రీడల వైపు అడుగులు వేయాలని సూచించారు. ఢిల్లీలో జాతీయ పంచాయతీ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం ఈ రోజు జరగనుంది. గ్రామీణాభివృద్ది, స్థానిక సంస్థల పనితీరులో ప్రతిభ కనబరిచిన పంచాయతీలకు పురస్కారాలను కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ప్రదానం చేయనుంది. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన జాతీయ పంచాయతీ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ పలు జాతీయ పురస్కారాలను దక్కించుకుంది. వివిధ విభాగాల్లో గ్రామీణాభివృద్ది, సుస్థిర పాలన, మహిళా సాధికారత, మౌలిక వసతుల కల్పన, సుపరిపాలనలో ప్రతిభ కనబరిచిన పంచాయతీలకు ఈ అవార్డులు లభించాయి. అలాగే చిత్తూరు జిల్లాలోని కుప్పం ఉత్తమ బ్లాక్ పంచాయతీగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. దీనిపై కుప్పం పంచాయతీ అధికారి సుధాకర్రావు మాట్లాడుతూ,
1: అంటే మేము చేసిన యొక్క వర్క్ కి గుర్తింపు రావడం ఒక ఎత్తు అయితే, ఆ గుర్తింపు ద్వారా ఆయా పంచాయతీలకి కేంద్ర ప్రభుత్వం వారు ప్రకటించినటువంటి అవార్డ్స్ తో పాటు క్యాష్ అవార్డ్స్ కూడా రావడం అనేది చాలా సంతోషం. తద్వారా పంచాయతీలకి అదనపు ఆదాయ వనరులు కాస్త మనం సపోర్ట్ చేసినట్లు అవుతుందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. మనకి కుప్పం బ్లాక్ పంచాయతీ కింద లాస్ట్ టైం మనకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ పంచాయతీ నేషనల్ లెవెల్ లో ఈ కుప్పం బ్లాక్ అంటే 1.5 crores క్యాష్ అవార్డు కూడా రావడం జరిగింది. ఆ యొక్క నిధుల్ని వీరు ఆ పంచాయతీలో గానీ మండలంలో డిఫరెంట్ పంచాయతీలు అవసరాన్ని మేరకు ఖర్చు పెట్టుకోవడానికి కూడా అవకాశం వచ్చింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భవిష్యత్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకి ఆంధ్రప్రదేశ్ కీలక గమ్యస్థానంగా ఎదుగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రముఖ డిజిటల్ మౌలిక వసతుల సంస్థ ఏ ట్రంక్ వ్యవస్థాపకులు రాబిన్ ఖుదాతో ముఖ్యమంత్రి నిన్న అమరావతిలో సమావేశమయ్యారు. విశాఖపట్నాన్ని ప్రపంచస్థాయి డిజిటల్ హబ్ గా అభివృద్ది చేసే అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. అనంతరం చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ, విశాఖలో 2 గిగావాట్ల సామర్థ్యంతో హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటుపై చర్చలు జరిగాయని తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొని మాట్లాడారు. తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, అయితే కేంద్రం కేటాయిస్తున్న నిధులను వినియోగించడంలో రాష్ట ప్రభుత్వం విఫలమవుతోందని అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం సహకరించడం లేదని భావిస్తే ఆ విషయంపై ప్రధానికి రాష్ట ప్రభుత్వం ఎందుకు లేఖ రాయడం లేదని ప్రశ్నించారు. విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈరోజు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. అలాగే రాష్టంలో ఎండల తీవ్రత కొనసాగుతుందని పేర్కొంది. తెలంగాణలోనూ రానున్న 3 రోజులు వివిధ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో జరిగిన డీఎస్సీ నియామకాల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. విశాఖపట్నంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, డీఎస్సీ నిర్వహణలో పారదర్శకత లోపించిందని విమర్శించారు. ఈ అంశంపై గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియను ప్రభుత్వం పారదర్శకంగా చేపట్టిందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 16,000 ఉపాధ్యాయ ఉద్యోగాలతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి నియామకాలను చేపట్టిందని నిన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రక్రియపై జరుగుతున్న దుష్ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. తుంగభద్ర ప్రాజెక్టు భద్రత, ఆధునీకరణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ మరమ్మతులు చేపట్టిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో తుంగభద్ర నదీ బోర్డు చైర్మన్ ఎస్ఎన్ పాండే మంత్రితో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రాజెక్టులో ఒకే సమయంలో 51 కోట్ల రూపాయల వ్యయంతో 33 కొత్త గేట్లను నిర్మించడం దేశంలోనే రికార్డుగా నిలిచిందన్నారు. తద్వారా రాయలసీమ సాగు, తాగునీటి అవసరాలకు తీర్చగలిగామని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్టాల మధ్య సాంస్కృతిక ఐక్యత, పరస్పర అవగాహనను పెంపొందించడమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో అపరిష్కృతంగా ఉన్న ఇళ్ల నిర్మాణాలు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. యువత క్రీడలను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం. ప్రవాచక దివ్యానంద ఝా. అథ వార్తాః. ప్రశాసనేన సిబిఎస్ఈ ఇతి కేంద్రీయ మాధ్యమిక శిక్షా పరిషద ఓఎస్ఎం ఇత్యేతస్యాః ఆంకికీయ మూల్యాంకన ప్రణాళ్యాః సేవానుబంధ సంబద్ధ విషయాణాం పరీక్షణార్థం ఏకసదస్యీయ సమితిః సంఘటితా. సమితేః అధ్యక్షా క్షమతా నిర్మాణాయోగస్య అధ్యక్షపదారూఢా ఎస్ రాధాచౌహానః భవిష్యతి. సమితిః మాసాభ్యంతరే అంతః కార్మిక ప్రశిక్షణ విభాగాయ స్వప్రతివేదనం ప్రస్తోష్యతి. అత్రాంతరే పరిషదా గతవాసరే ద్వాదశ కక్షాయాః ఛాత్రాణాం అంక సత్యాపనార్థం, ఉత్తర పుస్తికానాం పునర్మూల్యాంకనార్థం చ అంతర్జాలపటలం ఆధికారిక రూపేణ సక్రియం కృతం. అస్మాకం వార్తాహరః అవదత్ యత్ ఏషా సువిధా తేభ్యః ఏవ ఛాత్రేభ్యః ఉపలబ్ధా అస్తి, యే ఖలు స్వమూల్యాంకితానాం ఉత్తరపత్రాణాం స్కాన్ ఇత్యేతాః ప్రతిలపయః ప్రాప్తవంతః. రాష్ట్రపతినా ద్రౌపదీ ముర్ము వర్యయా ఉక్తం యత్ శిక్షా శక్తీకరణస్య మహత్వపూర్ణ సాధనం వర్తతే. శిక్షా ఏవ జనాన్ ఆత్మనిర్భరాన్ జాగరూకాన్ క్షమాంశ్చ కారయతి. గతవాసరే నవదిల్ల్యాం సా జనజాతీయ ఛాత్రవృత్తి లాభార్థినః సంబోధయతి స్మ. అస్మిన్ అవసరే సా ఉక్తవతి యత్ వాస్తవికః వికాసః తదా ఏవ భవిష్యతి యదా సమాజస్య సర్వే ఏవ పక్షాః సామాజికార్థిక శైక్షిక రూపేణ వికసితాః భవిష్యంతి. సా ఉక్తవతి యత్ సర్వకారస్య ఛాత్రవృత్తి యోజనయా జనజాతివర్గేభ్యః ఉచ్చశిక్షాయాః అవసరాణాం ప్రదానేన తేషాం జీవనం పరివర్తితం. ద్రౌపదీ ముర్ము వర్యా అవదత్ యత్ భారతి ప్రతిభాసంపన్నానాం ఛాత్రాణాం న్యూనతా నాస్తి, అపితు తేషాం అభిజ్ఞానం పోషణం తేభ్యః ఉచిత మార్గదర్శనం చ ఆవశ్యకం వర్తతే.
3: युवा हमारे राष्ट्र की शक्ति, आशा और उज्जवल भविष्य की प्रतीक है. मेरी सभी युवाओं, विशेषकर जनजातीय समुदाय के युवाओं से अनुरोध है कि उन्हें अपनी जड़ों और अपने लोगों को नहीं भूलना चाहिए. युवा शक्ति विरासत पर गर्व करते हुए आधुनिक शिक्षा और तकनीकों के बल पर आगे बढ़े तो सशक्त, समृद्ध और आत्मनिर्भर भारत का निर्माण होगा.
2: భారతస్య ముఖ్య న్యాయాధీశ న్యాయమూర్తి సూర్యకాంత గతవాసరే సర్వోచ్చన్యాయాలయస్య పంచ న్యాయాధీశేభ్య పదగోపనీయతాయే ప్రతిశ్రావితవాన్. న్యాయమూర్తి శీలనాగో, శ్రీచంద్రశేఖర, సంజీవ సచదేవ, అరుణపల్లి, వరిష్ఠాధివక్త్రి వి మోహన చ సర్వోచ్చన్యాయాలయస్య న్యాయాధీశత్వేన

0: शपथवचनं स्वीकृतवन्तः। अवधेयं यत् केन्द्रेण सर्वोच्चन्यायालयीय न्यायविदसमितेः अनुशंसाम् आलक्ष्य एव एतेषां नियुक्तिविषयिणी स्वीकृतिः दत्ता। राष्ट्रिय पंचायत पुरस्कार समारोह अद्य नवदिल्ल्यां आयोजयिष्यते। एते पुरस्काराः देशस्य 42 संख्याकेभ्यः उत्कृष्ट पंचायतेभ्यः प्रदास्यन्ते। समारोहावसरे दीनदयालोपाध्याय पंचायत सतत विकास पुरस्कारः इत्यस्यां श्रेण्यां 34 ग्राम पंचायतेभ्यः, नानाजी देशमुख सर्वोत्तम पंचायत सतत विकास पुरस्कार श्रेण्यां च 8 पंचायतेभ्यः पुरस्काराः प्रदास्यन्ते। भारतीयर्थ विभागेन सूचितं यत् अद्य कर्णाटकस्य आभ्यन्तरीणेषु भागेषु, केरल माहे लक्षद्वीप तमिलनाडु पुदुच्चेरी कराईकलेषु च तीव्रवृष्टिः भविष्यति। आगामि दिवसद्वय पर्यन्तं हरियाणा चण्डीगढ़ दिल्ली छत्तीसगढ़ झारखण्ड गुजरात गोवा महाराष्ट्रांध्र प्रदेश तेलंगाना पश्चिमोत्तर प्रदेशेषु तीव्र झंझावातेन सह गर्जनस्य तडितपातस्य च संभावना वर्तते। अन्ते क्रीडा वार्तासु, महिलानां अन्ताराष्ट्रिय क्रिकेट क्रीडा मालिकायां गतरात्रौ इंग्लैंड देशस्य टाउनटन नगरे काउंटी क्रीडांगणे आयोजिते तृतीये अन्तिमे च द्वन्द्वे इंग्लैंडेन भारतं 6 क्रीडकैः पराजितम्। इत्थम् इंग्लैंडेन 2-1 इत्येतेन स्पर्धान्तरालेन श्रृंखला जिता। इति वार्ताः।
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 7:00.
2: జీఆర్పీ జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జీఆర్పీ జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫినాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420-2233.
1: ప్రసార వివరాలు 103.2 మెగాహెడ్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో మీరు ఈ రోజు వినబోయే కార్యక్రమాల వివరాలు. 7:15 ప్రభాతలహరి కార్యక్రమంలో, 7:30 శ్రీహర్ష కిడ్నీ మరియు యూరో కేర్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో యూరాలజిస్ట్ డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు కొన్ని సలహాలు అందిస్తారు. 8:00 ఎస్విస్మిల్ 32 డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె అమర్నాథ్ గారు కొన్ని సలహాలు అందిస్తారు. 8:15 ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ఆంగ్లంలో వార్తలు రిలీ. 8:30 సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో జనరల్ ఫిజిషియన్ డాక్టర్ దీపక్ రెడ్డి గారు కొన్ని సలహాలు సూచనలు అందిస్తారు. 8:45 సినీ రంజని కార్యక్రమంలో సినీ గీతాలు వినవచ్చు. 9:00 హృదయ రాగాలు కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా కోరే పాటలు వింటారు. 10:00 90 ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం బహుళ ప్రయోజనాల శమంతకమని కమనీయ కార్యక్రమాల ఆకాశవాణి ప్రత్యేక రూపకం వింటారు. వ్యాఖ్యానం పి శ్యామలాదేవి గారు, ఎన్ లింగంవర్ధన్ గారు, నిర్వహణ సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం ఎన్ లింగంవర్ధన్ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 12:00 హిందీలో 12:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 12:30 తెలుగులో వార్తలు. 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 3:00 సాయంత్రం 5:00 వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. సాయంత్రం 5:00 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వినవచ్చు. 5:30 జానపద సంగీతం. 5:45 సినీ రంజని. ఆరు గంటలకు హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. సినీ రంజని, 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 ప్రసార వివరాలు, 7:05 తెలుగులో వార్తలు, 7:15 పంట పొలాలు, 7:45 వికసిత్ భారత్, 8:00 అభిరుచి, 8:30 జానపద సంగీతం, 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలీ, 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కార్యక్రమాలు, 10:00 మాధుర గీతాలు, 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు, 11:10 ప్రభుత్వం 12 సంవత్సరాల ప్రస్థానంపై ద్విభాషా కార్యక్రమ పరంపర 3వ భాగం అంటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 11:45 ఈనాటి ప్రసారం ముగుస్తుంది. ఇవి ఈరోజు మీరు వినబోయే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రభుత్వ స్కాలర్షిప్లు గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్యకు అవకాశాలు కల్పించి వారి జీవితాలను మార్చివేశాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశంలో వైద్య సేవలకు సంబంధించిన విధానంలో కీలక మార్పులు వచ్చాయని, చికిత్సపైనే కాక నివారణ పునరావాసంపై కూడా సమానంగా దృష్టి సారిస్తున్నామని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చెప్పారు. కారుణ్య నియామకాలకు వివాహితులైన కుమార్తెలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎల్నిను వాతావరణ వ్యవస్థ ఏర్పడుతోందని, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటాయని ప్రపంచ వాతావరణ సంస్థ డబ్ల్యూఎంఓ హెచ్చరించింది. విద్యాభ్యాసం వ్యక్తులను స్వావలంబన కలవారిగా చైతన్యవంతుడుగా సమర్థులుగా తీర్చిదిద్దుతుందని, అందుకే అది సాధికారతకు ఒక శక్తివంతమైన సాధనమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. న్యూఢిల్లీలో స్కాలర్షిప్ పథకం ద్వారా లబ్ది పొందిన ఆదివాసీ విద్యార్థులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ప్రగతి సాధించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రభుత్వ స్కాలర్షిప్ పథకాలు గిరిజన యువతకు ఉన్నత విద్యను, సరికొత్త అవకాశాలను అందుబాటులోకి తెచ్చి వారి జీవితాలను మార్చివేస్తున్నాయని ఆమె ప్రశంసించారు.
1: भारत सरकार जनजातीय समुदाय के युवाओं को छात्रवृत्ति योजना केवल आर्थिक सहायता नहीं है, ये युवाओं के सपनों को पंख देने का माध्यम है, परंतु संसाधनों का अभाव उन्हें आगे बढ़ने. लेकिन मुझे ये जानकर प्रसन्नता हुई है कि अपने से अनेक युवाओं ने विभिन्न क्षेत्रों में उच्च शिक्षा प्राप्त की है.
0: मन देश प्रतिभा को कोरता लेदनी, ఆ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించి అది రాణించడానికి సరైన వేదిక అందించవలసిన అవసరం ఉందని చెప్పారు. యువత దేశం బలానికి, ఆశకు, ఉజ్వల భవిష్యత్తుకు ప్రతీకలని అభివర్ణించిన రాష్ట్రపతి, ముఖ్యంగా ఆదివాసీ సమాజానికి చెందిన యువతి యువకులు తమ మూలాలను, తమ ప్రజలను ఎప్పటికీ మర్చిపోకూడదని పిలుపునిచ్చారు. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు న్యూఢిల్లీలో ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ఐటీడీఏ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ బలోపేతంపై జాతీయ సదస్సు నిర్వహించనుంది. దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సదస్సు ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొనసాగుతున్న జనజాతీయ గరిమా ఉత్సవ్ 2026లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ లో కల సెంటర్ ఫర్ నానో సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో ఏర్పాటు చేసిన ట్రైనింగ్ ఫ్యాబ్ ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వర్చువల్ పద్దతిలో ప్రారంభిస్తారు. దీంతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన 75 స్పేస్ ల్యాబ్లను కూడా ఆమె ప్రారంభిస్తారు. దేశవ్యాప్తంగా గిరిజనాభివృద్ది ఫలాలను చేరవేయడంలో బాధ్యత వహించే సంస్థాగత

0: వ్యవస్థలను బలోపేతం చేయడంపై ఈ సదస్సు ప్రధానంగా దృష్టి సారిస్తుంది. పరిపాలనా సంస్కరణలు, సమన్వయ యంత్రాంగాలు, సాంకేతికత ఆధారిత సేవల పంపిణీ వంటి అంశాలపై చర్చిస్తారు. 26 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు. కేంద్ర ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ ఫారినర్స్ నిబంధనలకు చేసిన సవరణను నోటిఫై చేసింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం భారతదేశంలో 180 రోజుల వ్యవధి కోసం వచ్చే విదేశీయులు తమ బసను మరింత పొడిగించుకోవాలని భావిస్తే వారి వీసా గడువు ముగియడానికి ముందే తప్పనిసరిగా రిజిస్టేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో 180 రోజుల వ్యవధి ముగిసిన తర్వాత 14 రోజుల్లోపు ఈ రిజిస్టేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి వీలుండేది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 2026 ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ అమెండ్మెంట్ రూల్స్ నోటిఫై చేస్తూ ఇమ్మిగ్రేషన్ ఫారినర్స్ రూల్స్ 2025 పరిధిలోని రిజిస్ట్రేషన్ కాల పరిమితి, అప్పీళ్ల యంత్రాంగంలో కీలక మార్పులను ప్రవేశపెట్టింది. అయితే నిర్ణీత గడువు దాటిన తర్వాత ఆలస్యంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అనుమతి ఇస్తారు. ఈ నిబంధనలో మొదటిసారిగా ఆన్లైన్ అప్పీల్ విధానాన్ని కూడా చేర్చారు. దేశ సార్వభౌమాధికారానికి వ్యక్తిగత స్వేచ్ఛకు మధ్య వైరుధ్యం ఏర్పడితే దేశ సార్వభౌమాధికారానికే తొలి ప్రాధాన్యత ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలకు సంబంధించిన కేసుల్లో ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. జైలు లోపల నుంచే మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తూ డ్రగ్స్ స్మగ్లింగ్ నెట్వర్క్ నడుపుతున్న ఒక నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ పంజాబ్ హర్యానా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసిన అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. సదరు నిందితుడికి గతంలో కూడా నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ కింద ఇలాంటి నేరాలకు పాల్పడిన చరిత్ర ఉందని, అందువల్ల బెయిల్పై ఉన్నప్పుడు అతడు మళ్లీ ఇలాంటి నేరానికి పాల్పడడనే నమ్మకం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో వైద్య సేవలకు సంబంధించిన విధానంలో కీలక మార్పులు వచ్చాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. గతంలో కేవలం వ్యాధి నయం చేయడంపై ఉన్న దృష్టి ఇప్పుడు నివారణ, పునరావాసం, ప్యాలియేటివ్ కేర్, వృద్ధాప్య సంరక్షణ వంటి అంశాలతో కూడిన ఒక సమగ్ర వ్యవస్థగా రూపాంతరం చెందిందని ఆయన చెప్పారు. పంజాబ్లోని భటిండా ఎయిమ్స్ 2వ స్నాతకోత్సవం వేడుకలో జేపీ నడ్డా ప్రసంగించారు.
1: 2017 में जब हम हेल्थ पॉलिसी लेकर के आए तो हमने उसको कॉम्प्रिहेंसिव और कॉम्प्रिहेंसिव बनाने में प्रिवेंटिव, प्रमोटिव, क्यूरेटिव, जेरियाट्रिक, रिहैबिलिटेटिव सबको जोड़ा और सबका एक इंक्लूसिव प्रोग्राम को हमने आगे बढ़ाया और ये आयुष्मान आरोग्य मंदिर 140 करोड़ की जनता का फर्स्ट हेल्थ का कॉन्टैक्ट पॉइंट है.
0: దేశవ్యాప్తంగా 182,000కు పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ప్రాథమిక వైద్య సేవలు అందించడంలో తొలి వ్యవస్థగా సేవలందిస్తున్నాయని ఆయన తెలియజేశారు. 30 ఏళ్ల పైబడిన ప్రతి ఒక్కరూ, పంచాయతీలు, ఆశా కార్యకర్తలు, ఫ్రంట్ లైన్ ఆరోగ్య సిబ్బంది ద్వారా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకునేలాగా ప్రోత్సహిస్తున్నామని మంత్రి చెప్పారు. కారుణ్య నియామకాలు, కంపాషనేట్ అపాయింట్మెంట్ల విషయంలో వివాహితులైన కుమార్తెలను మినహాయించడం కుదరదని సుప్రీంకోర్టు తెలిచెప్పింది. కుటుంబం అనే నిర్వచనం నుంచి వివాహితులైన కుమార్తెలను మినహాయించడం పూర్తిగా ఏకపక్షమని, ఇది ఎంతమాత్రం సమర్థించదగింది కాదని, రాజ్యాంగబద్దంగా నిలవదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఒక ఆదేశాన్ని పక్కన పెడుతూ జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఆలోక్ ఆరాధేలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కారుణ్య నియామకాల ప్రయోజనాల కోసం కుటుంబం అనే నిర్వచనంలో వివాహిత కుమార్తె చేరదని గతంలో హైకోర్టు పేర్కొంది. సాధారణంగా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి సర్వీసులో ఉండగా మరణించినా లేదా వైద్యపరమైన కారణాల వల్ల ముందస్తు పదవీ విరమణ చేసినా ఆ కుటుంబంలోని ఒక సభ్యుడికి ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాన్ని కారుణ్య నియామకం అంటారు. మరణించిన ఒక డీలర్ వివాహిత కుమార్తె దాఖలు చేసిన పిల్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కారుణ్య ప్రాతిపదికన ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్గా తనను నియమించాలనే అభ్యర్థిని తిరస్కరిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. కుటుంబం అనే నిర్వచనం నుంచి వివాహిత కుమార్తెను మినహాయిస్తూ ప్రభుత్వం 2019లో జారీ చేసిన ఉత్తర్వులను ఆ మహిళ కోర్టులో సవాల్ చేశారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర ప్రభుత్వం నామినేషన్ ఆహ్వానించింది. వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన పిల్లలకు రాష్టపతి చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలను అందజేస్తారు. అవార్డుల కొరకు దరఖాస్తులు సమర్పించడానికి జులై 31వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. కేవలం జాతీయ అవార్డుల పోర్టల్ awards.gov.in ద్వారా మాత్రమే నామినేషన్లు దరఖాస్తులు సమర్పించవలసి ఉంటుంది. అంతర్జాతీయంగా తీవ్రమైన వాతావరణ మార్పులకు కారణమయ్యే ఎల్నినో వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని, దీని ప్రభావం ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు మధ్యకాలంలో ఎల్నినో ఏర్పడేందుకు 80% అవకాశాలున్నాయని, ఇది నవంబర్ వరకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ సంస్థ తెలియజేసింది. వాతావరణంలో మార్పుల కారణంగా దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మరోవైపు గురువారం నాటికి కేరళలో నైరుతి ఋతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. 4వ తేదీ నుంచి నైరుతి ఋతుపవనాలు లక్షద్వీప్ సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కేరళ, తమిళనాడు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాలకు మరింత ముందుకు సాగేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ప్రభుత్వ స్కాలర్షిప్లు గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్యకు అవకాశాలు కల్పించి వారి జీవితాన్ని మార్చివేశాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశంలో వైద్య సేవలకు సంబంధించిన విధానంలో కీలక మార్పులు వచ్చాయని, చికిత్సపైనే కాక నివారణ పునరావాసంపై కూడా దృష్టి సారిస్తున్నామని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చెప్పారు. కారుణ్య నియామకాలకు వివాహితులైన కుమార్తెలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎల్నినో వాతావరణ వ్యవస్థ ఏర్పడుతోందని, దీనివల్ల ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు వస్తాయని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఈనాటి కార్యక్రమం ఓ మంచి మాటతో ప్రారంభిద్దామా? సత్యం కోసం దేనినైనా వదులుకోవచ్చు, కానీ దేనికోసమూ సత్యాన్ని వదులుకోకూడదు అని అనేవారు స్వామి వివేకానంద. ఈ కార్యక్రమంలో 7:30 శ్రీహర్ష కిడ్నీ మరియు యూరిక్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో యూరాలజిస్ట్ డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు కొన్ని సలహాలు సూచనలు అందిస్తారు. 8:00 ఎస్వి స్మిల్ 32 డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డాక్టర్ కె అమర్నాథ్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. మరి ఇప్పుడు విందాం ప్రబోధ గీతం.

0: ప్రబోధ గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలీ ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్లో ఉన్న నిర్మల్ వండర్లాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 9922-7979. నిర్మల్ వండర్లాండ్.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
3: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
1: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
3: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
4: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
1: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
4: సెల్ 9440004837.
1: డాక్టర్ ఏ వనిత,
3: కంటి పైపొర, కొలికి మండలి ఆపరేషన్,
1: ఆధునిక కంప్యూటర్ ద్వారా కంటి పరీక్ష చేసి గ్లాసెస్, కాంటాక్ట్ లెన్స్ ఇవ్వబడును.
3: మోతబిందు, శుక్లాలకు కంటి ఆపరేషన్లు
1: సంప్రదించండి. డాక్టర్ ఏ వనిత, నేత్ర వైద్య నిపుణులు,
3: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
1: సెల్ 9032323258.
3: డాక్టర్ సీను నాయక్,
1: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
3: సంప్రదించండి.
1: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
3: ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 7799090505.
5: మాతృత్వం ఒక మధురమైన వరం.
6: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
5: సంప్రదించండి.
6: డాక్టర్ బండారి సుజాత,
5: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులు,
6: ఖలీల్వాడి, నిజామాబాద్.
5: ఫోన్ 08462253344.
0: ప్రకటనలు విన్నారు. ఇప్పుడు విందాం ఓ సినీ భక్తి గీతం.

0: సినీ భక్తి గీతం విన్నారు. ఇప్పుడు విందాం.
1: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బల
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
6: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన 26 నుంచి 9 వరకు, 11 నుంచి 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
7: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
8: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
9: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
8: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
9: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
8: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.
4: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
8: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
9: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
8: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
9: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
8: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

శ్రోతలు 103.2 మెగాహెడ్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో మీరు వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమం. వింటున్న శ్రోతలకు గమనికలు. ఈ నెల 4వ తేదీ గురువారం, అంటే రేపు ఉదయం 7:30 డాక్టర్ విశాల్ ఇండోర్ న్యూరో సైక్రాట్రిక్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఆత్మహత్య ఆలోచనలు రావటం, మత్తు పదార్థాలకు బానిస కావటం, ఇంకా అన్ని రకాల మానసిక సమస్యలు, నరాల వ్యాధుల నివారణ

మార్గాల గురించి డాక్టర్ ఏ విశాల్ గారు తెలియజేస్తారు. అలాగే ఈ నెల 4వ తేదీ గురువారం అంటే రేపు ఉదయం 8 గంటలకు వేదాంచ్ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు తెలియజేస్తారు. గమనికలు విన్నారు. శ్రోతలకు మరో గమనిక. ఈ నెల 5వ తేదీ శుక్రవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కంటిలో వచ్చే మోతిబిందు సమస్యలకు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ మూకల గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

0: శ్రోత 103.2 మెగాహెడ్స్ ట్యూన్ చేసుకుని ప్రభాత లహరి కార్యక్రమం వింటున్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:30. ఇప్పుడు శ్రీహర్ష కిడ్నీ మరియు యూరో కేర్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో యూరోలజిస్ట్ డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు కొన్ని సలహాలు సూచనలు అందిస్తారు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ ఎం ఆనంద్ కుమార్, యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్, శ్రీహర్ష కిడ్నీ యూరోకేర్ హాస్పిటల్, జేజే రెడ్డి హాస్పిటల్, పక్క రోడ్, ద్వారకా నగర్, నిజామాబాద్. శ్రీహర్ష కిడ్నీ యూరోకేర్ హాస్పిటల్.
2: కళ్ళు కాళ్ళు లేకున్నా మనిషి మనగడ సాధ్యమేమో గాని
3: కిడ్నీలు సరిగా పనిచేయకపోతే మనిషి బ్రతకటం సాధ్యం కాదు.
2: మనిషిని సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచడంలో కిడ్నీలు ముఖ్య పాత్రను పోషిస్తాయి.
3: అమూల్యమైన కిడ్నీలను అన్ని వ్యాధుల నుండి దూరం చేసే వైద్యులు ఇప్పుడు మనకు అందుబాటులో.
1: సంప్రదించండి డాక్టర్ ఎం ఆనంద్ కుమార్, యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్, శ్రీహర్ష కిడ్నీ యూరోకేర్ హాస్పిటల్, జేజే రెడ్డి హాస్పిటల్, పక్క రోడ్, ద్వారకా నగర్, నిజామాబాద్. ఫోన్ 2220202.
4: డాక్టర్ గారు నమస్కారం అండి.
5: నమస్తే.
4: ఈ మూత్ర సంబంధ వ్యాధులు రావడానికి ప్రధానమైన కారణాలు ఏముంటాయి?
5: మూత్ర సంబంధమైన వ్యాధులు తెలుసుకునే ముందు మూత్ర సంబంధించిన వ్యాధులు ఏంటి, లక్షణాలు ఏంటి ముందు మనం చూసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో మనకు మూత్ర సంబంధిత ముఖ్యంగా చెప్పుకునేది మూత్రంలో మంట ఉండడం అనేది సాధారణంగా మనం వింటుంటాం. అది కాకుండా మూత్రంలో రక్తం పడడం కానీ లేదంటే మూత్రం సరిగా రాకపోవడం కానీ ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. దీనికి అనుసంధానంగా దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ వల్ల వచ్చే సింప్టమ్స్ మళ్ళీ వేరే ఉంటాయి. సో ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే మూత్రంలో మంట ఉండడం గురించి మాట్లాడుకుంటే ఏంటంటే అది మనము వాటర్ అనేది సరిగా సరైన పరిమాణంలో తీసుకున్నప్పుడు అంటే క్వాంటిటీ తగ్గినప్పుడు మూత్రం చిక్కబడి దానివల్ల కూడా మంట రావచ్చు. అది మొదలుకొని క్యాన్సర్ వరకు ఏదైనా కావచ్చు. సో మనకు మూత్రంలో మంట ఉంది అన్నప్పుడు సాధారణంగా ఎవరైనా కొద్దిగా వాటర్ ఎక్కువ తీసుకుంటారు, దానివల్ల తగ్గిపోయింది అనుకోండి, దానికి మనం పెద్ద దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అలా కాకుండా మూత్రంలో మంట అనేది పర్సిస్టెంట్ గా ఉండడం అంటే చాలా రోజులుగా బాధపడితే మాత్రం
4: కంటిన్యూటీ ఉన్నప్పుడు
5: దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. దాంట్లో మనం ఏం చేయాలంటే ముందుగా ఒకసారి మూత్రం టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అంటాం. దాంట్లో మనకు రిపోర్ట్ని బట్టి అంటే పస్ సెల్స్ అని, ఎపిథీలియల్ సెల్స్ అని రకరకాలు ఉంటుంది దాంట్లో. అంటే దాని స్పెసిఫిక్ గ్రావిటీ నుంచి మిగతా అన్ని ఉంటాయి పారామీటర్స్, అవన్నీ చూసుకుంటాం. దాంట్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా మూత్రం మంట ఉండొచ్చు. సో ఇన్ఫెక్షన్ ఉందనుకోండి మనకు, దాంట్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు దానికి ఒక వారం రోజులు మందులు వాడతాము, తగ్గిపోతుంది. అలా కాకుండా కొందరికి ఈ ఇన్ఫెక్షన్ అనేది రిపీట్ అవుతుంది ప్రతిసారి, అంటే నెలకు ఒకసారు, 10 నెలలకు ఒకసారి వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటారు. మందులు వాడతారు తగ్గిపోతుంది, మళ్ళీ వస్తుంది, మందులు వాడతారు తగ్గిపోతుంది, మళ్ళీ వస్తుంది. రికరెంట్ యూటీఐ అంటాం దీన్ని. అలాంటప్పుడు ఏంటంటే దానికి కారణం ఏందో కనుక్కోవాల్సి ఉంటుంది. ఇన్ఫెక్షన్ వచ్చిన ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుంది, బట్ మళ్ళీ రాకుండా నివారించాలి అంటే దాని కారణం తెలియాలి మనకు. సో ఆ కారణం తెలుసుకోవడానికి మనం రకరకాల టెస్ట్ చేస్తాం. దాంట్లో స్కానింగ్ ఒకటి, అంటే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అంటాము, అవసరమైతే సిటీ స్కాన్ అంటాము, ఇవి చేసుకుంటుంటాం. దీంట్లో ఏంటంటే మనకు స్కానింగ్లో మనకు మూత్రాశయంలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఇలాంటి రికరెంట్ యూటీఐ లాంటిది వస్తుంది అన్నట్టు. అలా కాకుండా మనకు చిన్నపిల్లల్లో అయితే ఫైమోసిస్ అంటాం. అంటే ఫైమోసిస్ అంటే ఏంటంటే పురుషాంగం పైన ఫోర్ స్కిన్ అనేది టైట్గా ఉంటుంది. 4-5 సంవత్సరాల పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. సో అలాంటప్పుడు దానికి సర్జరీ చేయాల్సి ఉంటుంది. సర్కంసిషన్ అంటాం, సుంతి ఆపరేషన్ అంటాం. అది చేసినప్పుడు దానికి కారణం అది కాబట్టి మళ్ళీ మళ్ళీ రాకుండా నివారించవచ్చు. అలా కాకుండా సాధారణమైన సమస్య

0: సో ఇలా మనకు కారణాలను బట్టి, అంటే మనకి ఏ కారణం ఉంది, చిన్నపిల్లలు అయితే మధ్య వయసులో అనుకోండి, సాధారణంగా మనకు ఉండే సమస్య స్టోన్స్, స్టోన్స్ వల్ల కూడా ఇలాంటి మూత్రంలో మంట రావడం, ఇన్ఫెక్షన్ రావడం ఉంటుంది. ఆడవారిలో అనుకోండి, వాళ్ళకు గర్భసంచి సంబంధించి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు దానివల్ల కూడా మూత్రం ఇన్ఫెక్షన్ రావచ్చు. మగవారిలో అనుకోండి, ఇంతకుముందు చెప్పినట్టు స్టోన్స్తో పాటు మూత్రనాళిక సన్నబడుతుంది, స్ట్రిక్చర్ యురేత్ర అంటాము. సో అలాంటిది ఉన్నప్పుడు ఇలాంటి రికరెంట్ యూటీఐ, మూత్రం సరిగా రాకపోవడం ఇలాంటివి ఉంటాయి. అదే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు అనుకోండి, సపోజ్ మగవారిలో కానీ ఆడవాళ్ళు కానీ 40 నుంచి 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకు, ఆడవారిలో ఏమైతే ఈ మూత్రనాళం అనేది కొద్దిగా సన్నబడుతుంది, దాన్ని డిజిటల్ యురేత్ర స్టెనోసిస్ అంటాం. సో అట్లా సన్నబడ్డప్పుడు వాళ్ళు మూత్రం సరిగా పోయారు, పోకపోవడం వల్ల మిగిలిపోతుంది, మిగిలిపోవడం వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది. సో అది కారణం, దానికి ట్రీట్మెంట్ చేసాం అనుకోండి అలా మళ్ళీ ఇన్ఫెక్షన్ రాదు. మగవారులు అనుకోండి, ప్రోస్టేట్కి సంబంధించిన సమస్య సాధారణంగా ఉంటుంది. సో అప్పుడు ప్రోస్టేట్ ప్రాబ్లం ఉందనుకోండి, దానికి మనం ట్రీట్మెంట్ చేసాం అనుకోండి, మళ్ళీ రికరెంట్ యూటీఐ రాదు. సో ఏదన్నా మనకు పర్సిస్టెంట్గా ఉన్నప్పుడు దానికి కారణమైంది కనుక్కొని కారణానికి ట్రీట్మెంట్ చేసినప్పుడు డెఫినెట్గా మనం మళ్ళీ మళ్ళీ రాకుండా నివారించు,
1: జాగ్రత్త పడవచ్చు. ముఖ్యంగా ఇందాక తాగే నీరు మోతాదు తగ్గినప్పుడు మూత్ర సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. అంటే మూత్ర సంబంధ వ్యాధులను అరికట్టడానికి మనం తాగే నీరు యొక్క పాత్ర ఏముంటుంది నిత్య జీవితంలో?
0: మామూలుగా అయితే ఏంటంటే, మనకు మన కిడ్నీ ఫంక్షన్ సరిగా చేయాలంటే మనకు వాటర్, అంటే మన వాటర్ మూత్రం ద్వారా మనం బయటకు విసర్జించాలంటే ఒక మీడియం కావాలి. అంటే మన బాడీలో ఉన్న టాక్సిక్ అంటే మలిన పదార్థాలని బయటకు విసర్జించాలి. దాంట్లో రెండు రకాలుగా ఉంటుంది, ఒకటి మన జీర్ణాశయం ద్వారా, కొన్ని మనకు మలం ద్వారా వెళ్ళిపోతుంటాయి, అదే విధంగా కొన్ని మూత్రం ద్వారా వెళ్ళిపోతుంటాయి. సో ఈ మూత్రం ద్వారా వెళ్ళినప్పుడు ఆ మలిన పదార్థాలు బయట వెళ్ళిన ఒక మీడియం కావాలి, మీడియం అంటే దాంట్లో వెళ్ళిపోవాలి. సో అప్పుడు మనం వాటర్ తక్కువ తీసుకున్నాం అనుకోండి, ఇది మందగిస్తుంది. సో ఈ విధంగా మనకు సమస్యలు వచ్చాయి, దాంట్లో మనకు స్టోన్స్ రావచ్చు, అంటే ఆ తక్కువ తీసుకోవడం వల్ల వచ్చే పరిణామాలు, స్టోన్స్ రావచ్చు, ఇన్ఫెక్షన్స్ రావచ్చు, ఇలాంటి సమస్యలు ఉంటాయి. సో పాత్ర అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో సాధారణంగా మనకు ఒక మధ్య వయస్కుడికి అయితే ఒక రోజులో మనకు ఇలాంటి వర్షాకాలం చలికాలంలో అయితే 3 నుంచి 4 లీటర్లు తీసుకోవాల్సి ఉంటుంది, లేదా కనీసం 3 లీటర్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఎండాకాలంలో అయితే మన దగ్గర వాతావరణం ఎక్కువ వేడిగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా 4 నుంచి 5 లీటర్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది నార్మల్గా మనం తీసుకునే పద్ధతి. అలా కాకుండా కొన్ని సమస్యలు ఉంటే అక్కడ వాటర్ తక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. అది ఏంటంటే మన కిడ్నీలు మందగించడం, అంటే ఫెయిల్యూర్ అంటాం, రీనల్ ఫెయిల్యూర్ అంటాం. సో అలా అప్పుడు వాటర్ ఎందుకు తక్కువ తీసుకోవాలంటే, మనం తీసుకునే వాటర్ అనేది మూత్రం ద్వారానే బయటకు పోతుంది కాబట్టి కిడ్నీలు నార్మల్గా పనిచేసినప్పుడు మనం ఎంత వాటర్ తీసుకున్నా మనకు అవసరమైనంత వాటర్ బాడీలో ప్రిజర్వ్ అయ్యి మిగతా అంతా మూత్రం ద్వారా వెళ్ళిపోతుంది. కిడ్నీలు సరిగా పనిచేయనప్పుడు మనం తీసుకునే వాటర్ బయటకు వెళ్ళే అవకాశం లేదు. సో అలాంటప్పుడు ఎక్కువ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే బాడీలోనే డిపాజిట్ అయిపోతుంది, దాన్ని థర్డ్ స్పేస్ కలెక్షన్ అంటాం. అంటే అది చాలా మంది మీరు చూసుంటారు, కాళ్ళు చేతులు వాపు రావడము, ముఖం వాపు రావడము, పొట్ట లావుగా అయిపోవడం, పొట్ట పొంగిపోవడము, తర్వాత ఊపిరితిత్తులో నీరు చేరడం, ఇలాంటి లక్షణాలు ఉంటాయని, ఇలాంటి పరిణామాలు వస్తాయి కాబట్టి వాళ్ళకు వాళ్ళ కిడ్నీ ఫంక్షన్ని బట్టి ఇంతవరకు వాటర్ తాగాలో అడ్వైజ్ చేస్తాం, అంతే తాగాల్సి ఉంటుంది.
1: డాక్టర్ గారు, ఈ మూత్ర సంబంధ వ్యాధులు రావడానికి ఈ వయసులో వచ్చే అవకాశం ఉందని చెప్పడానికి మనకి ఏమైనా ఆధారం ఉందా?
0: ఉందండి. అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనకు మగవారిలో అయితే ప్రోస్టేట్ అనేది 50 సంవత్సరాలు అరౌండ్ 50 ఇయర్స్ వాళ్ళకే వచ్చే అవకాశం, అంతకుముందు ప్రోస్టేట్కి సంబంధించిన సమస్యలు తక్కువగా ఉంటాయి, అంటే సాధారణంగా వచ్చే వయసు అది. అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టు ఆడవారిలో అయితే డియుఎస్ అంటాం, డిజిటల్ థ్రెషనస్ అంటాము, అది కూడా 40 ఆ 5 వయసు వాళ్ళకే వచ్చే అవకాశం ఉంటుంది, అంతకన్నా తక్కువ వాళ్ళకి చాలా తక్కువ రేర్గా ఉంటుంది. అదే చిన్నపిల్లలు తీసుకున్నాం అనుకోండి, ఇంతకుముందు చెప్పినట్టు రికరెంట్ యూటీఐ రిఫ్లక్స్ అని చెప్పాం చూడండి, ఇలాంటి రిఫ్లక్స్ కానీ ఇంకా కొన్ని పుట్టుకతను వచ్చే కిడ్నీ అనామలీస్ అంటాం, అలాంటివి చిన్నపిల్లలు తొందరగా బయటపడతాయి. సో అదేవిధంగా మధ్య వయసులో తీసుకుంటే స్టోన్స్ ప్రాబ్లం అనేది సాధారణంగా మధ్య వయసులో ఎక్కువగా ఉంటుంది, చిన్నపిల్లల్లో ఉండొచ్చు, పెద్దవారిలో ఉండొచ్చు, అన్ని వయసులో రావచ్చు, బట్ సాధారణంగా మనం చూసేది మధ్య వయసులో.
1: డాక్టర్ గారు, ఈ వ్యాధుల మూలంగా ఎదురే ఇతర దుష్పరిణామాలు ఏమైనా ఉంటాయా?
0: అంటే వాటిని నెగ్లెక్ట్ చేస్తే తప్పకుండా దుష్పరిణామాలు ఉంటాయండి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, ఇన్ఫెక్షన్స్ అనేటివి మనం సరైన టైంలో దాని ట్రీట్మెంట్ తీసుకుంటే అంతటితో ఆగిపోవచ్చు. అలా కాకుండా ఇన్ఫెక్షన్ని మనం నెగ్లెక్ట్ చేసాం అనుకోండి, అది అంటే మూత్రం ఇన్ఫెక్షన్ కానీ యూటీఐ అంటాం. సో మూత్రం ఇన్ఫెక్షన్ లేదా మూత్రాశయానికి సంబంధించినంత వరకు అది మనము అంటే అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ ద్వారా అంటే ఓపీ బేసిస్ మీద ట్రీట్మెంట్ చేయొచ్చు. అలా కాకుండా దీన్ని నెగ్లెక్ట్ చేసినప్పుడు ఇన్ఫెక్షన్ అనేది కిడ్నీ వరకు పాకిపోతుంది, దాని అసెండింగ్ ఇన్ఫెక్షన్ అంటాం. సో అట్లా కిడ్నీ వరకు వెళ్ళినప్పుడు కిడ్నీ ఇన్ఫెక్షన్ వస్తుంది, దాని పైలోనెఫ్రైటిస్ అంటాం, అది కొద్దిగా సీరియస్ టైప్ ఇన్ఫెక్షన్, అంటే కొద్దిగా ఎక్కువ నిర్లక్ష్యం చేయడం వల్ల వచ్చే దుష్పరిణామం కింద మనం చెప్పొచ్చు. అలాంటప్పుడు అలాంటి పేషెంట్స్కి పైలోనెఫ్రైటిస్ వచ్చినప్పుడు ఇన్ పేషెంట్ ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. కొన్ని కొన్నిసార్లు ఆ పైలోనెఫ్రైటిస్కి స్టోన్ కారణం అనుకోండి, ఇంతకు చెప్పాను రికరెంట్ యూటీఐ అంటే ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్ రావడానికి స్టోన్ కారణం అనుకోండి, స్టోన్ ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ప్రోస్టేట్ కారణం అనుకోండి, దానికి సర్జరీ చేయాల్సి వస్తుంది. సో ఈ విధంగా ఏదైతే మనకు ఈ కారణాలు ఉన్నాయో వాటిని నెగ్లెక్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా దాని దుష్పరిణామాలు మనకి కిడ్నీలో ఎఫెక్ట్ అవుతాయి.

0: కిడ్నీలో ఎఫెక్ట్ అయినప్పుడు కిడ్నీ పని మందగిస్తుంది. కిడ్నీ పని మందగించినప్పుడు దాన్ని ఫెయిల్యూర్ అంటాం. ఆ ఫెయిల్యూర్ అనేది అక్యూట్ అంటే సడన్ గా వచ్చింది కావచ్చు, క్రానిక్ అంటాం. క్రానిక్ అంటే ఇప్పుడు మనకు షుగర్ బీపీ లాంటివి ఉన్నాయనుకోండి, దానివల్ల మనం షుగర్ బీపీ కంట్రోల్ చేసుకోలేనప్పుడు సరిగా ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఈ ఇర్రెగ్యులర్ ట్రీట్మెంట్ వల్ల కిడ్నీలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అట్లా కిడ్నీలు ఎఫెక్ట్ అయినప్పుడు కిడ్నీలు మందగిస్తుంటాయి, మందగించి చివరికి కంప్లీట్ పనిచేయడం మానేస్తాయి. దాన్ని కంప్లీట్ ఎండ్ స్టేజ్ రెనల్ డిసీజ్ అంటాం. అంటే అలాంటి వరకు మీరు చూసి ఉంటారు చాలా వరకు డయాలసిస్ మీద వాళ్ళు
1: జీవిస్తుంటారు.
0: అది క్రానిక్ డిసీజెస్ అంటాము. అక్యూట్ లో కూడా అంటే సడన్ గా వచ్చే వారికి కూడా డయాలసిస్ అవసరం పడచ్చు, కాకపోతే వారికి వీరికి తేడా ఏంటంటే వీరికి అక్యూట్ వచ్చిన వారికి మనం డయాలసిస్ చేసినప్పుడు ఆ పర్టికులర్ కండిషన్ వరకు ఆ సందర్భం వరకే డయాలసిస్ చేసి కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ చేసిన తర్వాత మళ్ళీ కిడ్నీ రికవర్ అవుతుంది. సో వాళ్ళకి మళ్ళీ డయాలసిస్ అవసరం పడదు. అలా కాకుండా క్రానిక్ డిసీజ్ వల్ల వచ్చే వాటికి ఒకసారి ఎండ్ స్టేజ్ ESRD అంటాం. ఎండ్ స్టేజ్ అంటే రెనల్ డిసీజ్ పోయినప్పుడు కిడ్నీలు మనం ఏం చేసినా మళ్ళీ రికవర్ కావు. సో అలాంటి వారికి ఖచ్చితంగా డయాలసిస్ మీద బతకాల్సి ఉంటుంది, ఆధారపడాల్సి ఉంటుంది. లేదు అంటే వారి వయసును బట్టి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేయించుకోవాల్సి వస్తుంది.
1: ఈ మూత్ర సంబంధ వ్యాధులు రావడానికి వ్యక్తిగత జీవన శైలి కానీ ఆహార నియమాలు కానీ ఏమైనా ప్రభావితం చేస్తాయా?
0: ఉంటాయండి. అంటే ఇప్పుడు మనకు సాధారణంగా మనకు మన నిజాంబాద్లో చూసుకునే వాటిలైతే స్టోన్ ప్రాబ్లం కొద్ది ఎక్కువగా ఉంటుంది కంపారిటివ్లీ మిగతా అంటే
1: ప్రాంతాలకంటే.
0: ఎక్కడైతే టెంపరేచర్ ఎక్కువ
1: అధికంగా
0: ఉంటుందో ఎండాకాలంలో ఎస్పెషల్ తీసుకుంటే అక్కడ మనకి ఈ స్టోన్ ప్రాబ్లం అనేది మనం తీసుకునే ఆహార పదార్థాలను బట్టి కూడా డిపెండ్ అవుతుంది. అంటే సాధారణంగా మనం చూసే స్టోన్స్ రెండు రకాలు ఉంటాయి. కాల్షియం ఆక్సిలేట్ స్టోన్స్ అంటాం, ఒకటి యూరిక్ యాసిడ్ స్టోన్స్ అంటాం. కొన్నిసార్లు మిక్స్డ్ స్టోన్స్ ఉంటాయి, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. స్ట్రోయిట్ అని రకరకాలు ఉన్నాయి. కాకపోతే మనం సాధారణంగా చూసుకునేవి రెండు స్టోన్స్. సో వీటిలో ఏంటంటే కాల్షియం అనేది ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు, అంటే మనకు సాధారణంగా మనం మిల్క్ తక్కువ తాగుతాం కానీ టీలు ఎక్కువ తాగుతాం. సాధారణంగా చూసుంటారు ఆఫీసులో వర్క్ చేసేవారు కానీ లేదంటే స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ మనం డైరెక్ట్ మిల్క్ తక్కువ అయినా టీ రూపంలో మిల్క్ ఎక్కువ తీసుకుంటాం. సో అది కాల్షియం మన బాడీలో కాల్షియం లెవెల్స్ దానిలో పెరగవచ్చు. అదేవిధంగా ఆక్సిలేట్స్ అని కొన్ని కూరగాయలు ఉంటాయి, అంటే ఆక్సిలేట్ ఎక్స్గా ఉన్న కూరగాయలు కొన్ని ఉంటాయి. వాటిలో మనకు సాధారణంగా మాట్లాడుకునేవి టమాటా కానీ పాలకూర కానీ క్యాబేజీ వంకాయ ఇలాంటివి. వీటిలో ఆక్సాలిక్ యాసిడ్ అంటే ఆక్సిలేట్స్ ఎక్కువగా ఉంటాయి. సో వీటిని మనం చాలా ఫ్రీక్వెంట్గా తీసుకున్నప్పుడు, అంటే తరచుగా చాలా మంది చేసిన టమాటాని ప్రతిరోజు తింటూ ఏదో రూపంలో పప్పులు వంకాయలు ఆలు రోజు తింటుంటారు, అట్లా ఫ్రీక్వెన్సీ పెంచినప్పుడు దానివల్ల కూడా మన బాడీలో ఈ ఆక్సిలేట్ లెవెల్స్ పెరిగిపోతాయి. సో పెరిగిపోయినప్పుడు ఈ కాల్షియం ఆక్సిలేట్ లెవెల్స్ పెరిగినప్పుడు ఇవి మన విసర్జించే ప్రక్రియలో కిడ్నీ ద్వారా ప్రయాణం చేసినప్పుడు త్రూ బ్లడ్ కిడ్నీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవన్నీ చిన్న చిన్న అన్ని మైక్రో పార్టికల్స్ ఇవన్నీ కలిసిపోయి చిన్న క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి కిడ్నీలో. కిడ్నీలో క్రిస్టల్స్ ఫామ్ అయిన తర్వాత క్రిస్టల్స్ అనేవి చిన్న మైక్రోస్కోపిక్ పెడితే తప్ప కనబడవు. అలాంటి క్రిస్టల్స్ అని ఒక దగ్గర చేరినప్పుడు, అంటే ఒకదాని మీద డిపాజిట్ అయినప్పుడు చిన్న స్టోన్ ఫామ్ అవుతుంది. ఆ సమయంలో కూడా మనం వాటర్ తీసుకుంటే అవి పడిపోయి ఫ్లష్ అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ వాటర్ తక్కువ తీసుకుని ఈ క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నప్పుడు ఆ క్రిస్టల్స్ అక్కడే అండిపోయి చిన్న స్టోన్ కాస్త క్రాక్రంలో పెరిగి పెద్దగా అయిపోతుంది. అప్పుడు మరి దానివల్ల సింప్టమ్స్ లక్షణాలు వచ్చి దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం పడవచ్చు.
1: చివరగా మరి ఈ మూత్ర సంబంధ వ్యాధులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది?
0: ముఖ్యంగా మూత్ర సంబంధించిన వ్యాధులు రాకుండా ఉండాలంటే మనం తీసుకునే అలవాట్లలో ముఖ్యంగా మార్చుకోవాల్సింది అంటే వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. నీళ్ళు ఎక్కువ తాగాలి. ఎందుకంటే ఎందుకు చెప్పినట్టు మలినాలు ఎక్కువ పోవాలంటే వాటర్ ఎక్కువ కావాలి. అదే ఎందుకు చెప్పినట్టు స్టోన్కి సంబంధించినంత వరకు ఈ ఏవైతే ఇంతకుముందు మనం కూరగాయల గురించి మాట్లాడుకున్నామో అవి తక్కువ మోతాదులో తీసుకోవాలి. అదేవిధంగా ఇంతకుముందు ఇంకో స్టోన్ గురించి చెప్పాను, యూరిక్ యాసిడ్ స్టోన్స్ అని. యూరిక్ యాసిడ్ స్టోన్స్ అనేటివి ఏంటంటే నాన్ వెజిటేరియన్స్ అంటే ఈ మాంసం ఎక్కువ తినే వారిలో ఈ యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఎక్కువ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాంటి వారు నాన్ వెజ్ ఫ్రీక్వెంట్ తీసుకోవడాన్ని
1: తగ్గించుకోవాలి.
0: కొందరు అయితే ఆల్మోస్ట్ వీక్ లో వన్ టైం తింటారు, కొందరు దాదాపు వీక్ లో ప్రతిరోజు తింటారు. సో అలాంటి ఫ్రీక్వెన్సీ ఎక్కువ తగ్గించాల్సి ఉంటుంది. తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు రీనల్ ఫెయిల్యూర్ అనే కండిషన్ వచ్చినప్పుడు అప్పుడు కొన్ని ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ప్రోటీన్ ఇంటేక్ తక్కువ తీసుకోవాలి, ఎస్పెషల్ అనిమల్ ప్రోటీన్ ని తక్కువ తీసుకోవాలి. ఎందుకంటే ఎంత ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే కిడ్నీ పైన అంత లోడ్ ఎక్కువగా ఉంటుంది. సో ఆ విధంగా ఉన్నప్పుడు కిడ్నీ పని ఇంకా మందగించే అవకాశం ఉంటుంది. ఇంకా ఇంకో విషయం మాట్లాడుకోవాల్సి వస్తే సాధారణంగా అంటే కామన్ ఆహార పలవాటు ఏంటంటే చాలా మంది తెలియని విషయం ఏంటంటే ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా కిడ్నీలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల కూడా కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి ఉప్పును కూడా తక్కువ తీసుకుంటే మంచిది. దానివల్ల మనకు బీపీ కంట్రోల్ ఉంటుంది, కిడ్నీలో ఏమైనా డ్యామేజ్ అయ్యే అవకాశం అది కూడా తగ్గిపోతుంది.
1: ధన్యవాదాలు డాక్టర్ గారు.
0: ఓకే.
2: శ్రీహర్ష కిడ్నీ యూరోకేర్ హాస్పిటల్. మూత్రపిండంలో మూత్రాశయంలో రాళ్లు గడ్డలు ఏర్పడటం, మూత్రంలో తరచుగా చీము రక్తం పడటం, మనకు తెలియకుండానే మూత్ర విసర్జన జరగటం, ఇవన్నీ చిన్నగా అనిపించే పెద్ద సమస్యలు. అన్ని రకాల కిడ్నీ మూత్ర సంబంధ వ్యాధులకు సంప్రదించండి డాక్టర్ ఎం ఆనంద్ కుమార్, యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్.

0: శ్రీహర్ష కిడ్నీ యూరోకేర్ హాస్పిటల్, జేజే రెడ్డి హాస్పిటల్ పక్క రోడ్, ద్వారకా నగర్, నిజామాబాద్. ఫోన్ 220202. ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ ఎం ఆనంద్ కుమార్, యూరాలజిస్ట్ మరియు ఆండాలజిస్ట్, శ్రీహర్ష కిడ్నీ యూరోకేర్ హాస్పిటల్, జేజే రెడ్డి హాస్పిటల్ పక్క రోడ్, ద్వారకా నగర్, నిజామాబాద్.
1: ఇంతవరకు మీరు శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో యూరాలజిస్ట్ డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు అందించిన కొన్ని సలహాలు సూచనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

శ్రోతలు 103.2 మెగాహెర్ట్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో మీరు వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమం. వెంటనే శ్రోతలకు గమనిక, ఈ నెల 5వ తేదీ శుక్రవారం ఉదయం 7:58 తేజ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ప్రవర్తన, స్వభావం, లేనివి ఉన్నట్టుగా ఊహించుకోవటం మొదలైన సమస్యలకు ప్రముఖ మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. శ్రోతలకు మరో గమనికలు. ఈ నెల 6వ తేదీ శనివారం ఉదయం 7:30 ప్రుడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మెదడులో నరాలు చెట్లిపోవటం, మెదడు పనిచేయకపోవటం, తల తిరగటం, వెన్నుపూస దెబ్బతినటం, పక్షవాతం రావటం, కాళ్ళు చేతులు మూతి వంకర్లు పోవటం గురించి న్యూరోఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. అలాగే ఈ నెల 6వ తేదీ గురువారం ఉదయం 8:00 ప్రుడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గుండెపోటు, రక్తపోటు, గుండెదడ, గుండె కవాటాలు మూసుకుపోవటం, గుండె ఆపరేషన్లు, గుండె మార్పిడికి గల అవకాశాల గురించి గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనికలు విన్నారు.

0: శ్రోతలు ఇప్పుడు మన నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
1: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800 420 2233.

శ్రోతలు 103.2 మెగాహెర్ట్జ్ ట్యూన్ చేసుకుని ప్రభాతలహరి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ సినిమా నుంచి ఈ పాట.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు విందాం. ఎస్వీ స్మైల్ 32 డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె అమర్నాథ్ గారు అందించే కొన్ని సలహాల సూచనలు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఎస్వీ స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల ఖలీల్వాడి నిజామాబాద్. ఎస్వీ స్మైల్ 32

0: టు సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల మరియు ఇంప్లాంట్ సెంటర్.
1: దంత సౌభాగ్యం లేకుంటే ఎన్ని ఉన్నా ఆనందం మైనసే. ఓరల్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జరీలు, గ్రహణ మొర్రికి ప్లాస్టిక్ సర్జరీ, కాస్మెటిక్ సర్జరీ,
0: పంటి నరాలకు పచ్చపళ్లకు చికిత్స, కృత్రిమ దంతాల అమరిక లాంటి అన్ని రకాల దంత సమస్యలకు ఆధునిక వైద్య విధానాలతో వైద్యాన్ని అందిస్తుంది ఎస్వీ స్మైల్ 32 దంత వైద్యశాల.
1: సంప్రదించండి
0: డాక్టర్ కొండ అమర్నాథ్ ఓరల్ మరియు మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్, డాక్టర్ కొండ ప్రాచి కాస్మెటిక్ దంత వైద్య నిపుణులు, ఎస్వీ స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: శ్రోతలకి శుభోదయం. దంతాల అరుగుదల అనేది మనం తరచుగా చూస్తూ ఉంటాము. చాలా మందికి అంటే పళ్ళులు ఆగడము, జువ్వు అనడం, సెన్సిటివిటీ రావడము అట్లా కంప్లైంట్ చేస్తుంటారు. అంటే చాలా కారణాలు ఉంటాయి ఎందుకు అరుగుతుంది అనేది. ఫస్ట్ మనము నమ్మలే సర్ఫేస్ అంటే అక్లూజల్ సర్ఫేస్ అంటాము, ఏ ఏరియాతో మనం నమ్ములుతామో అవి అరగడం అనేది చాలామంది పోకలు తినడము, ఈ గుట్కలు తినడము అట్లా తింటా ఉంటే పళ్ళన్నీ అరిగిపోతాయి అన్నట్టు. నార్మల్లీ మనం చూస్తుంటాం వజ్రాన్ని వజ్రంతోనే కోస్తామని, అట్లా పళ్ళకు ఎనామెల్ అనేది హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఇన్ ద బాడీ అన్నట్టు, బాడీ లోపల హార్డెస్ట్ సబ్స్టెన్స్. సో అదే అరిగిందంటే అంటే చూడండి ఎంత ఫోర్సెస్ ఉంటాయి. సో పోకలు తినడం కానీ, కొందరికి నిద్రలో పళ్ళు కొరకడం అనే అలవాటు ఉంటుంది, నైట్ గ్రైండింగ్ అంటాము, బ్రక్సిజం అంటాము. సో దాంతో కూడా పళ్ళన్నీ అరిగిపోతూ ఉంటాయి అన్నట్టు. దాంతో సెన్సిటివిటీ రావడము, పళ్ళు జూవ్ అనడము, మళ్ళీ తినేటప్పుడు కూడా వాళ్ళు ఎక్కువ కూలీ కానీ స్వీట్ కానీ ఐస్ క్రీమ్ కానీ తినలేకపోవడం అనేది కంప్లైంట్ చేస్తూ ఉంటారు మనం రెగ్యులర్గా. సో అది మనం నెగ్లెక్ట్ చేయొద్దు, దాన్ని ఇమీడియట్గా చూపెట్టి చెకప్ చేయించేసుకొని ట్రీట్మెంట్ చేయాలి. దాంతోపాటు సైడ్కి అరగడం అనేది చూస్తూ ఉంటాము, పళ్ళు సైడ్కి అరగడము, దాంతో కూడా సెన్సిటివిటీ, జువ్వన్ లాగడం, సెన్సిటివిటీ రావడం అనేది జరుగుతుంటుంది. సో అది ఎందుకు వస్తుంది అంటే చాలామంది మనం అబ్జర్వ్ చేస్తే బ్రషింగ్ కరెక్ట్ చేసుకోకపోవడం వల్ల వస్తుంది. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్డ్ బ్రష్ యూజ్ చేస్తారు, చాలామంది మనం అబ్జర్వ్ చేస్తే హార్డ్ బ్రష్ యూజ్ చేస్తారు, దాంతో పళ్ళు అరగడం జరుగుతుంది. హార్డ్ కాకుండా రెగ్యులర్గా మీడియం బ్రష్ యూజ్ చేయాలి. సో మళ్ళీ మరియు బ్రషింగ్ అనేది అడ్డంగా తోమకుండా నిలువుగా తోమాలి. బ్రషింగ్ అనేది వర్టికల్ డైరెక్షన్లో బ్రషింగ్ చేసుకోవాలి. పై పళ్ళు కిందికి బ్రష్ చేయడము, కింది పళ్ళు పైకి చేయడం వలన అరగకుండా ఉంటుంది, మరియు మొత్తం ఈ మైల గారబట్టడం అనేది జరగదు అన్నట్టు, క్లీన్ అయిపోతూ ఉంటుంది. సో బ్రషింగ్ అనేది వర్టికల్ డైరెక్షన్లో చేయాలి, చిగురులకి ఆపోజిట్ సైడ్ అట్లా బ్రషింగ్ చేయాలి. సో దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సైడ్కి వెళ్ళి అరిగింది అనుకోండి, పైన పైన అరిగితే ఒక లెవెల్ ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, చాలా డీప్గా అరిగితే నరం వరకు పోతే మాత్రము నొప్పి రావడము అట్లా చేయొచ్చు ఉంటుంది. దానికి నరం ట్రీట్మెంట్ చేయడం, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయడం అట్లా జరుగుతుంది అన్నట్టు. నార్మల్లీ పైకి అరిగితే మాత్రము అదొక కంప్లీట్ దాన్ని ఎవాల్యుయేషన్ చేసి దాన్ని చెకప్ చేసి దాన్ని ట్రీట్మెంట్ చేయాలి. సో ఏదున్నా కూడా సెన్సిటివిటీ అనేది ప్రాబ్లం వస్తే మాత్రం ఏదో బయట మార్కెట్లో దొరికిన సెన్సిటివ్ పేస్ట్ అనేది వాడకుండా కంప్లీట్ తరువు చెకప్ చేసుకోవాలి. ఎందుకు సెన్సిటివిటీ వస్తుంది ఏంటి అనేది చూసుకొని దాని ప్రకారం డాక్టర్ గారు ఇచ్చిన సలహాతోని మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి. మరియు సెన్సిటివిటీ అనేది పళ్ళు జువ్వు అనడం, లాగడము, స్వీట్ తింటే జువ్వు అంటే, ఐస్ క్రీమ్ తింటే కానీ అలాంటివి తింటుంటే సెన్సిటివిటీ వస్తుంటుంది. పళ్ళు పుచ్చిపోయినా కూడా సెన్సిటివిటీ వస్తుంటుంది, చిగుర్లు జారినా కూడా, చిగుర్లో ప్రాబ్లం ఉన్నా, పళ్ళు అరిగినా, ఏదన్నా ఒక కార్నర్ పన్ను కార్నర్ విరిగిపోతే అట్లా కూడా సెన్సిటివిటీ వస్తాయి. ఇప్పుడు సడన్గా మనం ఏదో తింటూ ఉంటాము, అన్నంలో రాయి రావడం అట్లా అవుతుంటే పన్ను విరిగిపోతుంది అన్నట్టు, దాంతో కూడా సెన్సిటివిటీ వస్తుంది. సో ఆ విరగడం అనేది మధ్యలో పన్ను నరం వరకు విరిగిపోతే మాత్రము ఎక్కువ మాటికి తీసేయాల్సి వస్తుంది. పైన పైన విరిగితే మనం దాన్ని ఫిల్లింగ్ చేసుకోవడం చేయొచ్చు అన్నట్టు. సో సెన్సిటివిటీ ఏ కారణంతో వచ్చినా ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ చేసుకోవాలి. మరియు పళ్ళు ఇవన్నీ అరిగిపోతూ ఉంటే, నిద్రలో పళ్ళు కొరికితే ఈ నొప్పి, ఈ సైడ్ కండరాలు ఉంటాయి, మజిల్స్ ఉంటాయి, మరియు చెవు దగ్గర దౌడ జాయింట్ ఉంటుంది, టెంపురమెండులర్ జాయింట్ అంటాం, టీఎంజే అంటాము, ఇక్కడ ఈ కండరాలన్నీ నొప్పి చేయడము, లాగడము, నోరు తెరిచినా ఇక్కడ చెవు ముంగట క్లిక్ అని ఇట్లా సౌండ్ వస్తూ ఉంటాయి చాలామందికి. మరియు కొందరు ఆవయంతలు తీస్తే ఈ దౌడ పట్టేసుకుంటుంది అన్నట్టు. సో దానికి కూడా మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్స్ మేము ట్రీట్మెంట్ చేస్తుంటాము. ఏదైతే చెవు ముంగర నొప్పి అయితే, దౌడలు నొప్పి అయితే దానికి మేమే స్పెషలిస్ట్ అన్నట్టు, ఎనీ డెంటల్ సర్జన్ కానీ ఆర్ స్పెషలిస్ట్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్ ట్రీట్మెంట్ చేస్తారు. సో మనం తరచుగా చూస్తూ ఉంటే ఈ చెవు ముంగట ప్రాబ్లం ఉంటే, చెవు పైన తల దగ్గర కండరాలు నొప్పిగా ఉంటే అక్కడ ఇక్కడ వేరే స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేసి మరియు తిరిగి మళ్ళీ డెంటల్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్స్ దగ్గరకు వస్తారు.

0: సో ఏంటంటే ఎక్కడ కరెక్ట్ నొప్పి ఉందని చెక్ చేసుకొని మా దగ్గరకు వస్తే దాని గురించి కంప్లీట్ చెకప్ చేసి ఇవాల్యుయేట్ చేసి దానికి తగ్గట్టు సరైన ట్రీట్మెంట్ చేస్తాము. మరియు చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, చిగుర్లు మంట మంట లేవడము, ఈ చెంపల లోపల మంట మంట అనేది జరుగుతుంది, నాలుకే కూడా మంట మంట ఉంటుంటుంది, కారం తిన్నా కూడా మంటలు వేస్తాయి, కారం తినలేకపోతారు అన్నట్టు. అట్లా అది ఎందుకు అనేది మనం కంప్లీట్ చెకప్ చేయాలి. కొందరికి కొన్ని ప్రాబ్లమ్స్ వలన, చిగురు ప్రాబ్లమ్స్ కానీ ప్రాబ్లమ్స్ వలన కారం అనేది తట్టుకోలేరు అన్నట్టు. సో దానికి కంప్లీట్ చెకప్ కానీ అవసరం ఉంటే బ్లడ్ టెస్ట్ చేసి ట్రీట్మెంట్ చేస్తుంటాము. ఒక్కొక్కసారి లేజర్ ట్రీట్మెంట్, అడ్వాన్స్డ్ లేజర్తోని దాన్ని ట్రీట్మెంట్ చేయగలుగుతాము. మరియు కొన్ని గుట్కాలు తినడం వల్ల, తంబాకు తినడం వలన నోరు కూడా అంతా ఎండుకపోయి కొన్ని పొక్కులు రావడము మరియు టైట్ కావడం జరుగుతుంటుంది అన్నట్టు, సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అంటాము. దాంతో కూడా కారం తినలేకపోతారు మరియు మెల్లమెల్లగా నోరు తెరుచుకోవడం తగ్గిపోతుంది. మరియు ఇట్లా గాలి ఊదుతూ ఉంటే కూడా ఇట్లా చీక్స్ బ్లో చేస్తే ఎక్కువ ఇట్లా ఉబ్బదు అన్నట్టు చెంపలు. సో ఇనీషియల్ స్టేజెస్లోనే దానికి కరెక్ట్ మందులతోని కొన్ని ఇంజెక్షన్స్తోని ట్రీట్మెంట్ చేయగలుగుతాము. అట్లా కాకుండా అడ్వాన్స్ అయితే నోరు తెరవ రాకుంటే మాత్రం మళ్ళీ సర్జరీ చేయాల్సి వస్తుంది. దాన్ని కూడా సింపుల్గా లేజర్తో కూడా చేసి మనము ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయగలుగుతాము. మరియు చాలామంది చూస్తుంటే ఈ గుట్కాలు తినేవారికి, అంటే మా దగ్గరికి వస్తుంటే చాలామంది క్యాన్సర్ పేషెంట్స్ చాలా లేట్ స్టేజ్లో, అడ్వాన్స్ స్టేజెస్లో వస్తుంటారు అన్నట్టు. ఆ స్టేజ్లో మనము చేసినా కూడా అంత ఎక్కువ ఫలితం ఉండదు, రిజల్ట్ అనేది తక్కువ వస్తుంటుంది. ఎవరన్నా కానీ వాళ్ళు నోట్లో పొక్కు వస్తే, ఏదన్నా అల్సర్స్ అట్లు ఉంటే మాత్రము 15-20 రోజుల కంటే ఎక్కువ ఉంటే కంపల్సరీ దాన్ని చెకప్ చేయించేసుకోవాలి, ట్రీట్మెంట్ చేయాలి. దాని స్పెషలిస్ట్ డాక్టర్తోని అదేంటనేది టెస్ట్ చేయాల్సి వస్తుంది. ఎవరిది వాళ్ళు అప్పుడప్పుడు రెగ్యులర్గా నోట్లో అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, నాలుకే పైన కానీ నోట్ల పైన అంగిల్ లోపల కానీ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే వాళ్ళ వాళ్ళు చెక్ చేసుకుని ఎక్కడన్నా నోట్లో పొక్కులు ఉన్నాయా, లేదంటే రెడ్డిష్నెస్ కానీ అట్లా ఏదన్నా వైటిష్ ప్యాచ్ లెక్క అట్లా ఉంటుంది అన్నట్టు, తెల్లగా మరకలు ఉంటాయి, అట్లా ఏమన్నా రెగ్యులర్గా ఎవరిది వాళ్ళు చెకప్ చేస్తుండాలి. వాళ్ళే అద్దం ముంగట నిల్చొని చెంపని లాగి లోపల సైడ్ చెక్ చేయడము, టూ సైడ్స్, నాలుకే బయటకని నాలుకే చెకప్, గొంతుల నోరు పెద్ద చేసి గొంతు చెకప్ చేయడము, నాలుకే పైకని నాలుకే కింద ఏమైనా ఉన్నదా, ఇలాంటి పుక్కులు కానీ ఏదైనా అల్సర్స్ కానీ తెల్లగా మచ్చలు ఉన్నాయా, ఇలాంటివి ఉన్నాయా చెకప్ చేసుకోవాలి. సో అట్లా చేస్తుంటే ఏంటంటే మనం ఏదన్నా ప్రాబ్లం ఉన్న ఇనిషియల్ స్టేజెస్లో, స్టార్టింగ్ స్టేజెస్లోనే చెక్ చేయగలుగుతాము. దాంతో మా ఎవరైతే స్పెషలిస్ట్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు సరైన ట్రీట్మెంట్, సరైన డయాగ్నోసిస్ తొందరలోనే చేసి సరైన ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం అన్నట్టు. మరియు దాన్ని బట్టి మనం తొందర స్టార్టింగ్ స్టేజ్లో ట్రీట్మెంట్ చేయగలుగుతాం. తరచుగా మనం చూస్తుంటాము చాలామంది ఇట్లా కింద పడి దెబ్బలు తాకడము, ఇంట్లోనే పడిపోయి చక్కరచ్చి పడిపోయి నోటికి కానీ ముఖంకి దెబ్బలు తాగడం జరుగుతుంటుంది. సో పళ్ళు ఊడిపోతే, కింద పడి ఊడిపోతే మాత్రం ఆ పళ్ళు గిట్ట ఉంటే ఇమీడియట్గా తీసుకొస్తే వితిన్ 1 అవర్ 2 అవర్స్లో మనం దాన్ని అవే పళ్ళు పెట్టి దాన్ని కాపాడగలుగుతాము. సో ఆ టైంలో మనం తీసుకొచ్చేటప్పుడు ఆ టీత్ అనేటి పళ్ళని అయితే కొబ్బరి నీళ్ళలో కానీ పాలల్లో కానీ, అదే పేషెంట్ నాలుక కింద కానీ పెట్టి తీసుకొస్తే ఆ పళ్ళని మనము మళ్ళీ పెట్టేసి కాపాడగలుగుతాము. సపోజ్ పళ్ళు విరిగిపోయినాయి అనుకోండి, అది ఏ లెవెల్లో విరిగింది అనేది చెక్ చేసుకోవాలి. సపోజ్ లోపల చిగురు లోపల విరిగితే ఎక్స్రేస్ అవి తీసుకొని చూస్తాము. కంపల్సరీ తీయాల్సిన అవసరం ఉండదు, ఉన్న పన్నుని కాపాడే ప్రయత్నం చేస్తాము. ఇక లోపల వేరు లోపలి విరిగితే మాత్రం తీయాల్సి వస్తుంది. తీసినా కూడా మళ్ళీ మనము ఇంప్లాంట్ చేయడం కానీ పక్క పళ్ళు సపోర్ట్ టీత్ పెట్టడం చేయవచ్చు అన్నట్టు. కంపల్సరీ పన్ను తీస్తే మాత్రము విరిగిపోయి తీయడం కానీ ఏ కారణంతోనైనా పన్ను తీస్తే కంపల్సరీ మళ్ళీ పెట్టుకోవాలి, టీత్ అనేది మళ్ళీ రిప్లేస్ చేసుకోవాలి అన్నట్టు. చేసుకోకపోతే ఏమైతే అంటే పక్క పనులు జరిగిపోవడం, అట్లా సందులు రావడం జరుగుతుంది. ఆ సందులతో మళ్ళీ తట్టుకొని మైలజమై పుప్పన్లు అవుతుంటాయి పక్క పనులకు కూడా, మరియు ఆపోజిట్ పన్ను ఎదురుంగ పన్ను పైకి జారిపోతుంది, అట్లా ప్రాబ్లమ్స్ అవుతుంటాయి. సో 1-2 పళ్ళు ఊడిపోతే తీసేయడం జరిగితే మాత్రం పక్క పళ్ళు జరిగిపోయి సందులు రావడము, లేదంటే ఆపోజిట్ కింది పన్ను కానీ ఆపోజిట్ సైడ్ పన్ను పైకి జారడం జరుగుతుంటుంది. సో దాంతో పక్క పళ్ళు అటు ఇటు పక్క పళ్ళు డ్యామేజ్ అవుతుంటాయి. తట్టుకొని ఫుడ్ అంతా విరికి పుప్పలు రావడం అట్లా జరుగుతుంటాయి అన్నట్టు. దాంతోపాటు ఒక సైడు పనులు లేకపోయేసరికి ఇంకొక సైడ్ నమలడం జరిగి కండరాలన్నీ పెయిన్ అవుతాయి అన్నట్టు. జాయింట్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, దౌడై జాయింట్స్, టీఎంజి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మరియు అసలే పళ్ళు లేకపోతే వాళ్ళకి ఏం తినరాదు, నమలరాదు. చాలా పనులు లూజ్ ఉంటాయి, కొన్ని అసలే పనులు లేకపోతే వాళ్ళకి నమలలేక ఇవన్నీ డైజెషన్ ప్రాబ్లమ్స్, గ్యాస్ ప్రాబ్లమ్, అరుగుదల ప్రాబ్లమ్స్ అవుతుంటాయి అన్నట్టు. మోషన్ ఫ్రీగా పాస్ కాకపోవడము, గ్యాస్ ప్రాబ్లం అవుతుంటాయి, ఇండైజెషన్ అవుతుంటుంది. అలాంటి వాళ్ళకి కట్టుడు పనులు పెట్టడం పెడితే బాగుంటుంది అన్నట్టు. మరియు అసలు ఇప్పుడు లేటెస్ట్గా ఇంప్లాంట్ ట్రీట్మెంట్ కానీ బేసల్ ఇంప్లాంట్స్ అని అంటాము, వితిన్ వన్ డేలా ఇంప్లాంట్స్ పెట్టేసి వితిన్ వన్ డేలా ఒకటే రోజుల్లో మనము టీత్ పెట్టే లేటెస్ట్ టెక్నాలజీ ఇప్పుడు అవైలబుల్ ఉన్నది. మనము నెగ్లెక్ట్ చేయకుండా అలాంటి ట్రీట్మెంట్స్ చేయించుకోవాలన్నట్టు. పళ్ళు ఊడిపోయినా కూడా మళ్ళీ ఫిక్స్ చేసుకోవాలి. ఈవెన్ దౌడ పళ్ళు అయినా కూడా చాలామంది అంటుంటారు ఓన్లీ ముందర పళ్ళు పోతే ముందటి పెట్టుకుంటాం చూపుకి బాగుంటుంది కదా అని. ముందర పళ్ళు ఎక్కువ మాటికి చూపుకి ఎక్కువ ఉపయోగపడతాయి, దౌడ పళ్ళు మాత్రం నమలడానికి తినడానికి యూజ్ అవుతుంది అన్నట్టు. సో దౌడ పళ్ళు పోయినా కూడా మళ్ళీ రీప్లేస్ చేసుకోవాలి, మళ్ళీ పెట్టుకోవాలన్నట్టు. ఇలాగే మరియు ప్రమాదవశాత్తు కింద పడితే దౌడలు విరగడం జరుగుతుంది అన్నట్టు. సో ఆ విరిగితే మాత్రం దాన్ని ఫేషియల్ సర్జన్ అని ఉంటాం, మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్ మేము స్పెషలిస్ట్ అన్నట్టు, మేము ట్రీట్మెంట్ చేస్తుంటాము. పళ్ళు లూజ్ అయితే కానీ వైరింగ్ ట్రీట్మెంట్ కానీ, దౌడలు విరిగితే సర్జరీ చేసి దాన్ని సెట్ చేయడం అలాంటి ట్రీట్మెంట్స్ చేస్తుంటాం అన్నట్టు. ఇది రొటీన్గా మనం ఇక్కడే చేయగలుగుతాము. సో ఇమీడియట్గా అలాంటి ఏమైనా కింద పడినా కూడా ఏదన్నా మనకి ప్రాబ్లం అయితే నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ చేయడం జరుగుతుంటాయి. చాలామంది కింద పడుతుంటే పడినప్పుడు ఇవన్నీ ఫేస్ పొత్తము ఏమైనా కుట్లు ఉంటే దెబ్బలు తక్కితే వాపొస్తే నొప్పి తక్కువ వెనకాల చూసుకుందాంలే అన్నట్టు అట్లా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, లేట్ చేస్తారు, డిలే చేస్తారు అన్నట్టు. ఎప్పుడు నెల తర్వాత వస్తే మళ్ళీ దౌడలు వంకర టింకర్ అతుక్కొని మళ్ళీ సెట్ కావు. సో ఇమీడియట్గా ఫస్టే వస్తే దాన్ని ఇమీడియట్గా కంప్లీట్ చెకప్ చేసి అవసరం ఉన్న టెస్టులు చేసి మనము సెట్ చేసి దాన్ని చేయగలుగుతాం అన్నట్టు, మరియు కరెక్ట్ పొజిషన్లోకి తీసుకురాగలుగుతాము. మరియు వీటితో పాటు మనం కామన్గా రెగ్యులర్గా చూస్తూ ఉంటాము జ్ఞానదంతాలనేది చాలా తరచుగా కనిపించే ప్రాబ్లం అండి. అంటే చిన్న 18-19 మామూలుగా అయితే 17-18 ఏళ్ళకి అది వస్తుంటుంది, కొందరికి 25-30 ఏళ్ళ వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. కామన్గా ఒక మనం ఒక 70% మంది చెప్పుకోగలుగుతాము జ్ఞానదంతాలు వంకర వస్తుంటాయి అన్నట్టు. సో ఒక్కసారి వంకర వచ్చిందంటే ఆ పక్క పళ్ళని పుష్ చేయడము, అరగదీయడం జరుగుతుంటుంది. మరియు పక్క పళ్ళని దానివలన లూజ్ రావడము, పుప్పలు రావడం, తిన్నంత తట్టుకొని లేదంటే చీక్ బైట్ అవుతుంటాయి, చిగురికి ఇట్లా ర్యాపిడ్ అయిపోయి అక్కడ అల్సరేషన్ పొక్కులు రావడం జరుగుతుంటుంది. మరియు దౌడ దగ్గర జాయింట్ ప్రాబ్లం వస్తుంటుంది జ్ఞానదంతాలతో, పళ్ళు వంకట ఇంకా రావడం అట్లా కూడా అవుతుంటుంది అన్నట్టు. సో జ్ఞానదంతము వస్తున్నప్పుడు కానీ వచ్చినాక దాంతో ప్రాబ్లం అవుతుంటే ఇమీడియట్గా చెకప్ చేయించుకొని దాన్ని మేము స్పెషలిస్ట్ ఫేషియల్ సర్జన్ ట్రీట్మెంట్తో తీసేయడం జరుగుతుంటుంది, మేమే తీసేస్తుంటాం అన్నట్టు. సో దాని జ్ఞానదంతం వంకర వస్తే దాని పక్క పళ్ళని హాని కాకుండా, డ్యామేజ్ కాకుండా ముందే కాపాడి వీటిని తీసేస్తాము. మరియు పై పళ్ళు కూడా క్రాస్ వస్తే మాత్రం తీయాల్సి వస్తుంది. మరియు తరచుగా మనం అపోహ అనేది ఒకటి ఉంటుంది చాలామందికి, పన్ను తీస్తే కంటి చూపుకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, కంటి చూపు కోల్పోవడము, ఐ సైట్ రావడం అట్లా, అదొక పెద్ద అపోహ. చాలామంది కామన్గా ఈ రోజు కూడా చెప్తా ఉంటారు పన్నుకి కంటి చూపుకి ఎలాంటి సంబంధం ఉండదని. సో డాక్టర్ గారు అవసరం ఉంటేనే పన్ను తీస్తారు, పన్ను తీసినంత మాత్రం కంటి చూపు పోవడము కానీ ఐ సైట్ రావడం అలాంటిది ఏమి ఉండదు. సో పన్ను తీసినా కూడా అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం రావు, తీసేటప్పుడు జాగ్రత్త తీసుకొని తీయడం అనేది బెటర్ అన్నట్టు. సో విన్నారుగా, ఇప్పుడు చెప్పిన జాగ్రత్తలన్నీ కాపాడుకొని దంత సమస్యల నుంచి మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. మరియు మనం ఇప్పుడు చూస్తుంటే చాలా మటుకి స్వీట్స్ తింటా ఉంటాము, స్వీట్స్ ఎక్కువ ఇప్పుడు ఎవరింటికి వెళ్ళినా కూడా చుట్టాలింటికి రిలేటివ్స్ ఇంటికి వెళ్తుంటాము, వాళ్ళు స్వీట్స్ ఆఫర్ చేస్తారు, స్వీట్స్ తింటుంటాం రెగ్యులర్గా. నేను స్వీట్స్ తినొద్దు అంటలేనండి, తిన్నా కూడా తక్కువ మోతాదులో తినండి. మరియు తిన్నాక ఇమీడియట్లీ నోరుపు క్లియడం అట్లా చేస్తూ ఉండండి, ఆ షుగర్ సబ్స్టెన్స్ వలన పుప్పలు రాకుండా మనం కాపాడుకోగలుగుతాము. మరియు మీరు కానీ మీ పిల్లలు కానీ రాత్రిపూట కూడా బ్రషింగ్ చేసుకోవడము, ప్రతిసారి తిన్నంకలు కూడా పుక్లియడం అట్లా చేస్తే మనం జాగ్రత్త వల్లని కాపాడుకోగలుగుతాము.
1: ధన్యవాదాలు. ఎస్వీ స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల.
2: ఎత్తు వంకర పళ్లను సరిచేయటం, చిగుళ్ల నుండి రక్తం కారటం, చిగుళ్ల వాపునకు చికిత్స అందించడం, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయటం, పంటిపై మరకలు తొలగించడమే కాదు
1: అత్యాధునిక వైద్య పరికరాలతో, నాణ్యమైన వైద్య విధానాలతో రాష్ట ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యాన్ని కల్పిస్తూ అన్ని రకాల దంత వైద్య సేవలు అందిస్తుంది ఎస్వీ స్మైల్ 32 దంత వైద్యశాల.
2: సంప్రదించండి
1: డాక్టర్ కొండ అమర్నాథ్ ఓరల్ మరియు మాక్సిలోఫేషియల్ సర్జన్, డాక్టర్ కొండ ప్రాచీ కాస్మెటిక్ దంత వైద్య నిపుణులు, ఎస్వీ స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల, ఖలీల్వాడి, నిజామాబాద్.

0: ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఎస్వీ స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల ఖలీల్వాడి నిజామాబాద్.
1: ఇంతవరకు మీరు ఎస్వీ స్మైల్ 32 డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.

ఇంతటితో ఈనాటి ప్రభాత లహరి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: Zenith gives birth to four cubs in Odisha Simlipal. The Hindu informs the translocation effort aimed at enhancing the genetic diversity of tigers in Odisha Simlipal Tiger Reserve has reserved major boosting, adding a proud chapter to Odisha's natural resources and wildlife conservation efforts. With that, it's back to you, Shagun.
1: Thank you, Subhadra. And now before we end the bulletin, the headlines once again. Venezuela's acting President Delcy Rodriguez to be on a five-day visit to India beginning today. Senior Congress leader D.K. Shivkumar to be sworn in as Chief Minister of Karnataka this afternoon. West Bengal Chief Minister Suvendu Adhikari to launch Annapurna Yojana to provide 3,000 rupees every month to eligible women in the state today. Bangladesh Foreign Minister Khalilur Rahman elected President of 81st Session of UN General Assembly. External Affairs Minister Dr. S. Jaishankar congratulates him. And in women's cricket, host England beat India by 6 wickets in third and final T20 International to seal 3-match series to 1. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 8:30. ఇప్పుడు సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో జనరల్ ఫిజిషియన్ డాక్టర్ దీపక్ రెడ్డి గారు తగిన సలహాల సూచనలు అందిస్తారు.
3: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు
4: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా కలిలవాడి నిజామాబాద్, సెల్ 8019999990. వారం వారం ఆరోగ్య సమస్యలు వాటి పరిష్కారాల గురించి తెలుసుకుంటూనే ఉన్నాం. ఈరోజు కూడా మరికొన్ని ఆరోగ్య సమస్యలు వాటి పరిష్కారాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ముఖ్యంగా మన నిజామాబాద్ అట్లాగే మన తెలంగాణ ప్రాంతంలో చూసినట్టయితే ఎక్కువ ఎండలు అనేటువంటివి కొడుతూ ఉన్నాయి. అట్లాగే ఈ ఎక్కువ ఎండల తీవ్రత వల్ల ప్రభుత్వం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్పేసి అన్ని మీడియాలలో మనకు ప్రచారం చేస్తూ ఉంది. అంటే సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాబట్టి ఈ సందర్భంగా మనకు ఎక్కువ వడదెబ్బలు తగిలే అవకాశాలున్నాయని కూడా ప్రభుత్వం తెలుపుతుంది. మరి ఈ వడదెబ్బ అంటే ఏమిటి, దీని యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయి, ఈ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది, దీన్ని ఎట్లా నివారించవచ్చు మొదలైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పట్లాగే నాతో పాటు ఈరోజు స్టూడియోలో ఉన్నారు సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుండి డాక్టర్ దీపక్ రెడ్డి గారు, జనరల్ ఫిజిషియన్. డాక్టర్ గారు నమస్కారం.
5: నమస్కారం అండి.
4: డాక్టర్ గారు, జనరల్ గా ఈ వడదెబ్బ అంటే ఏంటి?
5: ముందుగా సార్ గారు చెప్పినట్టు ఇప్పుడు నమోదవుతున్న అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా మేము హాస్పిటల్స్ లో ఎక్కువ చూస్తున్న కేసుల్లో వడదెబ్బ ఒకటి ప్రధానమైన సమస్య. సో నార్మల్గా సాధారణ ఉష్ణోగ్రతల కంటే చాలా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవడం ఇప్పుడు మనం చూస్తున్నాం, ఎస్పెషల్లీ ఆంధ్ర తెలంగాణలో. సో అసలు ఈ వడదెబ్బ అనేది ఏంటి? సో వడదెబ్బ అనేది ఒక అత్యంత ప్రాణాంతకమైన సమస్య, ఒక పరిస్థితి. సో ఇది ఎప్పుడు ఎలా సంభవిస్తుంది? మామూలుగా మన బాడీ ఉష్ణోగ్రత, మన శరీర ఉష్ణోగ్రత అనేది మన మెదడు కంట్రోల్లో ఉంటుంది. మన మెదడు నాడీ వ్యవస్థ కంట్రోల్లో మన శరీర ఉష్ణోగ్రత మెయింటైన్ అవ్వడం చూస్తుంటాము. ఎప్పుడైతే పరిసరాల ఉష్ణోగ్రత అతి ఎక్కువగా పెరిగినప్పుడు ఈ శరీరాన్ని చల్లబరిచే వ్యవస్థ ఏదైతే మెదడులో ఉంటుందో అది కొన్నిసార్లు దెబ్బతినడం జరుగుతుంది. సో నార్మల్గా ఇటువంటి కండిషన్లో మన శరీర ఉష్ణోగ్రత 104 అంతకంటే ఎక్కువ డిగ్రీలు కూడా నమోదవచ్చు. సో ఈ సమయంలో బాడీ తన తానుగా చల్లబరుచుకునే వ్యవస్థను కంప్లీట్గా కంట్రోల్ తప్పుతుందన్నమాట. సో ఇట్లాంటి కండిషన్నే మనం వడదెబ్బ అంటారు.
4: బాగుంది డాక్టర్ గారు. అంటే జనరల్గా ఉండవలసినటువంటి 96 అట్లా ఉష్ణోగ్రత ఉండాల్సింది, 104, 105, 106 వెళ్ళిపోతుంది. సో దీనివల్ల ఈ అధిక టెంపరేచర్ వల్ల వడదెబ్బ తగిలే అవకాశం ఉందంటున్నారు. ఇది చాలా ప్రమాదకరం అని అంటున్నారు. మరి జనరల్గా మన గ్రామీణ ప్రాంతంలో ఇప్పుడు ఈ వడదెబ్బ తగిలింది అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి ఏదైనా అవకాశం ఉందా? ఈ వడదెబ్బ యొక్క లక్షణాలు ఏ విధంగా బయటపడతాయి, వాటిని మనం ఎలా గుర్తించాలి?
5: వడదెబ్బను గుర్తించడానికి మనకు కొన్ని చాలా ముఖ్యమైన లక్షణాలు కొన్ని ఉంటాయి. అందులో మొదటగా చెప్పుకోవాల్సింది శరీర ఉష్ణోగ్రత. మీరు పేషెంట్ని ముట్టిన వెంటనే విపరీతంగా చర్మం కాలడం చూస్తుంటాము. ఇది థర్మామీటర్లో చెక్ చేసినప్పుడు 104, 103 అంతకంటే ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటు వాంతులు, పేషెంట్ విపరీతంగా వాంతులు వికారం కంప్లైంట్ చేస్తారు. అంటే వడదెబ్బ అనగానే స్వెట్టింగ్ అని లేకపోతే చర్మం శరీర ఉష్ణోగ్రత అని ఒకటే కాకుండా ఈ వాంతులు అనేది చాలా ఇంపార్టెంట్ కంప్లైంట్. దాంతోపాటు పేషెంట్ కొద్దిగా గందరగోళంగా ఉంటాడు, కొద్దిగా మనం చెప్పేది అర్థం చేసుకునే సిచ్యువేషన్లో ఉండకపోవచ్చు. అలాగే పేషెంట్ మేము చెక్ చేసినప్పుడు అతని పల్స్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. అంటే హార్ట్ కొట్టుకునే వేగం ఏదైతే ఉంటుందో అది చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుంది. నార్మల్గా మన అందరిలో

0: చెమటబట్టడం కంప్లీట్గా ఆగిపోయి దాంతోపాటు పేషెంట్కి వాంతులు విపరీతంగా ఉండి అలాగే పేషెంట్ కన్ఫ్యూజన్లో చాలా అంటే గందరగోళ పరిస్థితుల్లో ఉండి ఉంటే ఈ ప్రధానమైన వడదెబ్బ లక్షణాలు. కొన్నిసార్లు పేషెంట్కి మూర్ఛ కూడా రావచ్చు, కొన్నిసార్లు పేషెంట్ కోమాలో కూడా ప్రజెంట్ అవ్వచ్చు.
1: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 24 గంటలు అత్యవసర సేవలు, ఆర్థోపెడిక్, ఎండోక్రినాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్. సిటీ స్కాన్, క్యాథ్లాబ్, లామినర్ ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు. ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో. అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి. సంప్రదించండి సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8011999990.
2: బాగుంది డాక్టర్ గారు. అంటే మీరు అన్నట్టు ఈ వాంతులు కానీ లేకపోతే ఈ ఎండ ద్వారా కలిగినటువంటి అలసట కానీ, చర్మంలో వచ్చేటటువంటి మార్పులు కానీ, అట్లాగే మీరు అన్నట్టు ఎక్కువ ఓవర్ హీట్ అయిపోయే బాడీ ఫిట్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయంటారు. మరి ఇట్లా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మరి ఈ పేషెంట్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలంటారు?
0: వడదెబ్బ అనేది అత్యంత ప్రాణాంతకమైన పరిస్థితి. మీరు చాలా తొందరగా రియాక్ట్ అయితే అంటే పేషెంట్ని రక్షించిన వాళ్ళు అవుతారు. సో ప్రధానంగా ఇటువంటి లక్షణాలు ఎవరికైనా కనిపించినప్పుడు మీరు వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేయండి. దాంతోపాటు అంబులెన్స్ వచ్చే గ్యాప్లో మీరు పేషెంట్ని తొందరగా నీడ ఉన్న ప్రదేశానికి షిఫ్ట్ చేయండి. అంటే చెట్టు నీడనో లేకపోతే ఇల్లునో ఇక్కడికో షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. ఎండ నుంచి ఇమీడియట్లీ తనని తీసేయాల్సి వస్తుంది. దాంతోపాటు పేషెంట్ బాడీ ఇక్కడ నీటి తొట్టె అట్లేమన్నా ఉంటే పేషెంట్ని కంప్లీట్గా నీటి తొట్టెలో ముంచేసేయాలి. అంటే మెడ వరకు ముంచేసేయాలి. ఇది చాలా ఎఫెక్టివ్గా చాలా వేగంగా బాడీ ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. లేదా నీటి తొట్టె అట్లాంటి అందుబాటులో లేనప్పుడు మీరు జస్ట్ ఒక వాటర్ తీసుకొని బాడీ పైన చల్లుతూ ఉండాలి, చల్లటి నీళ్లు. దాంతోపాటు ఇంకొక ఎఫెక్టివ్ మెకానిజం అంటే ట్రీట్మెంట్ ఏమిటంటే ఏదైనా ఐస్ ప్యాక్స్ ఉన్నప్పుడు వాటిని మెడ దగ్గర లేకపోతే చంకల్లో లేకపోతే గజ్జల్లో పెట్టాలి. ఈ ఏరియాస్లో మన రక్తనాళాలు అనేటివి మన రక్తనాళాలు మన చర్మానికి చాలా దగ్గరలో ఉంటాయి. సో ఎప్పుడైతే మీరు ఐస్ ప్యాక్ అక్కడ అప్లై చేస్తారో చాలా ఫాస్ట్గా హీట్ బాడీ నుంచి ఎవాపరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే పేషెంట్కి గాలి తగిలేలా చూడాలి. నీరు చల్లడం ఒకటే కాదు, పేషెంట్కి ఫ్యాన్ లాంటిది ఏమన్నా ఉంటే తొందరగా బాడీ టెంపరేచర్ అనేది తగ్గడం మనం చూస్తుంటాం. సో ఇవి చాలా ఇంపార్టెంట్ విషయాలు మనం ప్రథమ చికిత్సలో. ఈ గ్యాప్లో ఒకవేళ అంబులెన్స్ వచ్చినట్టయితే వెంటనే షిఫ్ట్ చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే పేషెంట్కి హాస్పిటల్లో కూడా కొన్ని రకాల ఫ్లూయిడ్స్ పెట్టడం కానీ, తన కిడ్నీ స్టేటస్ చూడడము, లివర్ స్టేటస్ చూడడము, అది మేము చూసుకుంటాం.
2: డాక్టర్ గారు, ఇందాక మీరు ఈ మేనేజ్మెంట్ గురించి చాలా మంచి విషయాలు తెలియజేశారు. ఎందుకంటే వడదెబ్బ తగిలిన వ్యక్తికి వెంటనే నీడలోకి తీసుకుపోవడం, లేదా ఒక చెట్టు కింద తీసుకుపోవడం, లేదా ఇంటి దగ్గరగా ఉంటే ఇంట్లోకి తీసుకెళ్లడం, అట్లాగే వీలైతే నీటి తొట్టిలో మెడ వరకు ముంచు ఉంచడం, అట్లాగే ఐస్ ప్యాక్ ఉంటే చంకలో మెడలో గజ్జల్లో పెట్టడం, ఇవన్నీ చేసినట్టయితే తొందరగా రిలీఫ్ అవుతారు, బాడీ టెంపరేచర్ నార్మల్ అవుతుందని చెప్తున్నారు. అట్లాగే ఇప్పుడు ఈ మేనేజ్మెంట్ అనేటువంటిది ఒక చిన్న నాకు సందేహం, ఇది మరి పిల్లల్లో అయితే ఏ విధంగా బయటపడుతుంది, పెద్దల్లో అయితే ఇది ఏ విధంగా కనపడుతుంది, దీని గురించి కొంచెం వివరిస్తారా?
0: ప్రధానంగా ఎండదెబ్బ ఎక్కువగా మేము చూసేది వృద్ధుల్లో మరియు చిన్నపిల్లల్లో. వీళ్ళల్లో నార్మల్ పీపుల్ కంటే చాలా ఫాస్ట్గా పేషెంట్ ఇంకా బ్యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ట్రీట్మెంట్లో పెద్దగా మార్పు ఏముండదు, ఈ ప్రధానంగా పేర్కొన్నవే ట్రీట్మెంట్లో ఉంటాయి. కాకపోతే వృద్ధుల్లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీపీకి సంబంధించిన కొన్ని మెడిసిన్స్ అలాగే పెయిన్ కిల్లర్స్ కానీ అట్లా వాడే వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బీటా బ్లాకర్స్ అనే డ్రగ్స్ ఉంటాయి, అంటే మెటాప్రోలాల్ కానీ ప్రొపనాలాల్ కానీ ఇటువంటి వాడే వాళ్ళలో, లేకపోతే పెయిన్ కిల్లర్స్ ఉంటాయి, ఎసిక్లోఫినాక్, డైక్లోఫినాక్ ఇట్లాంటి పెయిన్ కిల్లర్స్ వాడే వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే చిన్నపిల్లల వడదెబ్బ అనేది అత్యంత ప్రాణాంతకమైన కండిషన్. వీటిని తొందరగా దగ్గరలో ఉన్న చిన్నపిల్లల వైద్యునికి షిఫ్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. కానీ ప్రథమ చికిత్సలో పెద్దగా మార్పులు అయితే ఏముండవు. అలాగే చిన్నపిల్లల్లో వృద్ధుల్లో కూడా సేమ్, నీటి తొట్టెలో ఉంటే నీటి తొట్టెలో మెడ వరకు ముంచాలి. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటిదంటే చిన్నపిల్లలకు కానీ వృద్ధులకు కానీ వాటర్ కానీ, అంటే పేషెంట్ ఒకవేళ కంటిన్యూగా వామిటింగ్ చేసుకుంటున్నా ఏదేమన్నా ఉన్నా కానీ వీళ్ళకి వాటర్ ఇవ్వద్దు. వాటర్ ఇస్తే డైరెక్ట్గా ఊపిరితిత్తులకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో పేషెంట్ ఏదైనా కన్ఫ్యూజ్ స్టేట్లో అంటే గందరగోళంగా ఉన్నా, విపరీతంగా వాంతులు చేసుకుంటున్నా, లేదన్నా మూర్ఛ లక్షణాలు ఉన్నా వాళ్ళకి వాటర్ మాత్రం ఇవ్వద్దు. అంటే మెడ వరకు ముంచడము, దాంతోపాటు నీరు చల్లడము లేక ఐస్ ప్యాక్స్ పెట్టడం అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయండి.
2: బాగుంది డాక్టర్ గారు.
1: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 24 గంటలు అత్యవసర సేవలు, ఆర్థోపెడిక్, ఎండోక్రినాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్. సిటీ స్కాన్, క్యాథ్లాబ్, లామినర్ ఓటీ, డయాలసిస్ మరియు

0: అంబులెన్స్ సౌకర్యము కలదు. ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో. అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి. సంప్రదించండి సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8019999990. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు పెద్దల్లో పిల్లల్లో పెద్దగా తేడాలేమీ లేవు. పెద్దలకైనా పిల్లలకైనా ట్రీట్మెంట్ ఇంచుమించుగా ఒకే విధంగా ఉంటుంది అంటారు. అయితే మరి వడదెబ్బకు నివారణ చర్యలు ఏంటి అంటారు?
1: వడదెబ్బ వచ్చిన తర్వాత పేషెంట్ చాలా సీరియస్ అయ్యి కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోయే పరిస్థితిగా ఉంటుంది. మనం రెగ్యులర్గా పేపర్లో కూడా చదువుతున్నాం వడదెబ్బతో చాలామంది చనిపోతున్నారు. అసలు వడదెబ్బ రాకుండా ఏం చేయాలనేది చాలా ఇంపార్టెంట్. అన్నిటికంటే ముఖ్యంగా మన తెలంగాణలో ఉష్ణోగ్రతలు ఎస్పెషల్లీ తెలంగాణలో 10 నుంచి 4 గంటల మధ్యలో చాలా ఎక్కువ నమోదవుతున్నాయి. అంటే మోర్ దెన్ 45 degrees, 46 degrees అట్లా కూడా నమోదవుతున్నాయి. మీకు ఏదైనా పనులు అంత ఎమర్జెన్సీ అంత అవసరం లేకపోయి ఏమన్నా లేకపోయి ఉంటే మీరు ఈ టైంలో 10 to 4 10 నుంచి 4 గంటల మధ్యలో ఏ పనులు ఉన్నా పోస్ట్పోన్ చేసుకోవడం కానీ అలా చేయడం బెటరు. ఒకవేళ ఎమర్జెన్సీలో మీరు కంపల్సరీ చేసుకోవాల్సి వస్తే బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు చూడాలి. ఫస్ట్ ఇంపార్టెంట్, మీరు ఏదైనా గొడుగు కానీ ఏదైనా క్యారీ చేయాలి. దాంతోపాటు కంపల్సరీ వాటర్, నీరు కంపల్సరీ మీ దగ్గర ఉండాలి. మీకు దాహం వేసినా వేయకపోయినా నీరు ఫ్రీక్వెంట్గా తాగుతూ ఉండాలి. నీటితో పాటు ఇంకా కొబ్బరి నీళ్ళు అండ్ మజ్జిగ, ఇవి రెండు చాలా బాగా పనిచేస్తాయి. దాంతోపాటు మీరు కొందరు కూల్ డ్రింక్స్ తీసుకుంటారు, కూల్ డ్రింక్స్ అట్లాంటివి తీసుకుంటారు. బట్ యాక్చువల్లీ కూల్ డ్రింక్స్ కానీ లేకపోతే కాఫీ కానీ టీ కానీ పేషెంట్ని ఇంకా డీహైడ్రేట్ చేస్తాయి. అంటే దానివల్ల పేషెంట్ ఇంకా బ్యాడ్ అవుతాడు, కానీ పెద్దగా యూజ్ అయితే ఏమి ఉండదు. సో ఈ మూడు, మంచినీరు, కొబ్బరి వాటర్, దాంతోపాటు మజ్జిగ, ఈ మూడు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఓఆర్ఎస్ కూడా చాలా మంచిదే, అదొకటి. మరి బయటకు వెళ్లే ముందు మీరు వేసుకునే క్లాత్స్ అంటే దుస్తులు కూడా చాలా వదులుగా ఉండాలి, టైట్గా ఉండొద్దు. అలాగే లైట్ కలర్లో ఉండాలి, మరి బ్లాక్ కానీ డార్క్ కలర్లో కానీ ఉండొద్దు. ఇవి వేడిని ఎక్కువ గ్రహిస్తాయి కాబట్టి వాటిని అవాయిడ్ చేయడం ఉత్తమము. సో మీరు లైట్ వైట్ కలర్లో వేసుకుంటే చాలా బెటర్. దాంతోపాటు మీరు బయటకు వెళ్ళి కారులో అట్లా వెళ్తున్నప్పుడు చిన్నపిల్లల్ని, వృద్ధుల్ని ఎస్పెషల్లీ, అలాగే మీ పెంపుడు జంతువుల్ని కూడా కారు లోపల ఉంచి లాక్ చేసి మీరు బయటకు ఎక్కడికి వెళ్ళొద్దు. కారులో చాలా ఫాస్ట్గా ఉష్ణోగ్రత చాలా ఫాస్ట్గా రైజ్ అవుతుంది, వీళ్ళు చాలా తొందరగా ఎఫెక్ట్ అవుతారు. సో అదొకటి. ఇంట్లో కూడా మీరు ఇంట్లో ఉన్నప్పుడు విండోస్ దగ్గర కర్టెన్స్ వాడడం చాలా ఇంపార్టెంట్. కర్టెన్స్ వేడిని రాకుండా అడ్డుకుంటాయి. సో ఇవి ప్రధానమైన జాగ్రత్తలు. వీటన్నిటిలో కంటే మేజర్గా అంటే వాటర్ అండి. మీరు వాటర్ ఎంత ఫ్రీక్వెంట్గా తీసుకుంటే అంత వడదెబ్బ రాకుండా నివారించగలుగుతాం.
0: బాగుంది డాక్టర్ గారు. ఇప్పుడు మీరు అన్నట్టు మన రాష్ట్రంలో, అట్లాగే మన జిల్లాలో, అట్లాగే మన మండలాలలో, మన ప్రాంతాలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. అన్ని రకాల మీడియాల నుంచి ప్రభుత్వం కూడా అందరికీ చక్కటి సలహాలను, సూచనలను అందిస్తుంది. అయితే చివరిగా ఇప్పుడు మా శ్రోతల కోసం మీరిచ్చే సలహా ఏంటి?
1: ఎండదెబ్బ వచ్చిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవడం కంటే ఎండదెబ్బ రాకుండా చూసుకోవడమే చాలా ముఖ్యమైన విషయం. నేను ముందుగా చెప్పినట్టు మీరు ఫ్రీక్వెంట్గా వాటర్ తీసుకోవడం అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దాంతోపాటు నేను చెప్పినట్టు కొబ్బరి వాటర్ కానీ మజ్జ కానీ చాలా ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుందండి. దాంతోపాటు లెమన్ జ్యూస్, అది నిమ్మరసం కానీ అలాంటివి కూడా తీసుకుంటా. అన్నిటికంటే ఇంపార్టెంట్, కూల్ డ్రింక్స్ కానీ కాఫీ కానీ టీ కానీ అంత మంచివి కాదు. ఎండ చాలా తీవ్రంగా ఉన్నప్పుడు ఈ బాడీ వేడిని పెంచుతాయి, తప్పిస్తే తగ్గించవు. సో మీకు అవసరమైతే తప్పిస్తే బయటకు వెళ్ళకండి. మరి ఇంకొద్ది మందికి ఇంట్లో ఉన్నా కానీ వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది, నేను చెప్పినట్టుగా వృద్ధుల్లో. సో వీళ్ళు కూడా ఎక్కువ నీళ్లు తాగుతూ ఉండాలి. తప్పనిసరి బయటకు వెళ్తే కొద్దిగా వదులుగా ఉండే దుస్తులు ధరించండి.
0: బాగుంది డాక్టర్ గారు. ఈరోజు చక్కగా మాకు ముఖ్యంగా ఈ వడదెబ్బ అంటే ఏంటి, దీని లక్షణాలు ఎట్లా ఉంటాయి, అట్లాగే దీని మరి మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి, అట్లాగే దీని నివారణ చర్యలు ఏంటి మొదలైన విషయాలు మా శ్రోతలకు చక్కగా వివరించారు. మరి ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ సార్.
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
0: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8019999990.
3: ఇంతవరకు మీరు సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో జనరల్ ఫిజిషియన్ డాక్టర్ దీపక్ రెడ్డి గారు అందించిన కొన్ని సలహాలు, సూచనలు విన్నారు.

ఇప్పుడు మన నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు మీరు వినవచ్చు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 8:45. సినీ రంజని ఇప్పుడు విందాం కొన్ని తెలుగు సినీ గీతాలు. ముందుగా కేఎస్ చిత్ర ఆలపించిన పాట వినబోతున్నాం 8 వసంతాలు సినిమా కోసం.

శ్రోతలు సినీ రంజని కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట డియర్ కామ్రేడ్ సినిమా కోసం గౌతమ్ భరద్వాజ్, యామిని ఘంటసాల, జస్టిన్ ప్రభాకరన్ పాడిన పాట.

శ్రోతలు 103.2 మెగాహెట్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో మీరు వింటున్నారు సినీ రంజని కార్యక్రమంలో సినీ గీతాలు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం మెరుపు కలలు సినిమా నుంచి ఈ పాట.

వేసవి ఉదయాన్నే చల్లని నీడల మనసుకు హాయినిచ్చే పాటలతో మీ ముందుకు వచ్చింది హృదయ రాగాలు. మరి మీకు తెలుసు కదా, మీ మనసుకు నచ్చిన పాట వినాలి అంటే మీరు ఏం చేయాలో? అంతే సింపుల్ అండి. మీకు నచ్చిన పాట వివరాలు మీ పేరు, మీ ఊరు పేరు టైప్ చేసి మా వాట్సాప్ నంబర్ 8462245066 ఈ నెంబర్కి పంపించాలి. నేను మీకు వినిపిస్తాను మీకు నచ్చిన పాటలు. మరి ఫస్ట్ వాట్సాప్ రిక్వెస్ట్ వచ్చింది నిజామాబాద్ వినాయక్ నగర్ నుంచి. గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ అండి. వీరు శివ, పింకీ ఇంకా వారి కుటుంబ సభ్యులు. మరి వీరు అడుగుతున్నారు మా కోసం నీ వల్లే నీ వల్లే సినిమా నుంచి ఓ మంచి పాట వినిపించండి అంటూ. ఓకేనండి, మరి మీకోసం ఈ పాట విందామా?

0: కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం ఓ చిన్న విరామం.
1: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
3: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలి ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్ లో ఉన్న నిర్మల్ వండర్లాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 999-222-7979. నిర్మల్ వండర్లాండ్.
4: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
5: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
4: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
5: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
6: మాతృత్వం ఒక మధురమైన వరం.
7: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
6: సంప్రదించండి
7: డాక్టర్ బండారి సుజాత,
6: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
7: ఖలీల్వాడి, నిజామాబాద్.
6: ఫోన్ 08462253344.
5: డాక్టర్ సీను నాయక్,
8: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
5: సంప్రదించండి
8: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
5: ఖలీల్వాడి, నిజామాబాద్.
8: సెల్ 7799090505. డాక్టర్ ఏ వనిత,
5: కంటిపై పొర, కొలిక మండలి ఆపరేషన్,
8: ఆధునిక

0: కంప్యూటర్ ద్వారా కంటి పరీక్ష చేసి గ్లాసెస్, కాంటాక్ట్ లెన్స్ ఇవ్వబడును.
1: మోతబిందు శుక్లాలకు కంటి ఆపరేషన్లు.
0: సంప్రదించండి డాక్టర్ ఏ వనిత, నేత్ర వైద్య నిపుణులు.
1: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.
0: సెల్ 9032323258.
2: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
0: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
2: సెల్ 9440004837.
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం.
5: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
6: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
7: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
8: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
7: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
8: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
7: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

విరామానంతరం హృదయ రాగాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరి నెక్స్ట్ రిక్వెస్ట్ పంపించారు చౌటుప్పం నుంచి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు ఇంకా వారి మిత్రబృందం. మరి వీరందరూ అడుగుతున్నారు మా కోసం ఏదైనా ఓ మంచి పాట వినిపించండి అంటూ. మరి వీరందరి కోసం విందాం నచ్చావులే సినిమా నుంచి ఈ పాట.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలికనా?
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

శ్రోతలు 103.2 మెగాహెడ్స్ ట్యూన్ చేసుకుని వాట్సప్ సందేశం ద్వారా కోరుకున్న పాటలు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమంలో. మరి నెక్స్ట్ గుడ్ మార్నింగ్ అంటూ వాట్సప్ రిక్వెస్ట్ పంపించారు. గుడ్ మార్నింగ్ అండి. వీరు నిర్మల్ డిస్ట్రిక్ట్ నర్సాపూర్ నుంచి ప్రవీణ్ కుమార్, శ్రీలత, శ్రీలేఖ, ఇంకా వారి కుటుంబ సభ్యులు. మరి వీరందరూ అడుగుతున్నారు మా కోసం ఖుషీ సినిమా నుంచి ఓ పాట వినిపించండి అంటూ. మరి వీరందరి కోసం వినిద్దాం ఈ పాట.

0: శ్రోతలు 103.2 మెగాహెడ్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో మీరు వింటున్నారు మీ మనసుకు నచ్చిన పాటలు హృదయ రాగాలు కార్యక్రమంలో. కార్యక్రమంలో ఇప్పుడు విందాం.
1: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతుంది.
3: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

శ్రోతలు 103.2 మెగా హెడ్స్ ట్యూన్ చేసుకుని మీకు నచ్చిన పాటలు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమంలో. మరి నెక్స్ట్ వాట్సాప్ సందేశం పంపించిన వారు ఆర్మీ చేనేత కాలనీ రంగాచారి నగర్ నుంచి జిందం నరహరి, లక్ష్మి, జిందం భానుతేజ, మృదుల, ఉదయ్ కిరణ్ ఇంకా వారి కుటుంబ సభ్యులు. మరి వీరి కోసం విందాం దానసూర వీరకర్ణ సినిమా నుంచి ఈ పాట.

శ్రోతలు 103.2 మెగా హెర్ట్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో మీరు వింటున్నారు మీకు నచ్చిన పాటలు హృదయ రాగాలు కార్యక్రమంలో. కార్యక్రమంలో నెక్స్ట్ వాట్సాప్ రిక్వెస్ట్ పంపించిన వారు జగిత్యాల జిల్లా నుంచి బాస నరేందర్, శ్యామల, రవి, సుప్రజ ఇంకా వారి కుటుంబ సభ్యులు. మరి వీరందరూ అడుగుతున్నారు మా కోసం కళ్యాణ వీణా సినిమా నుంచి పాట వినిపించండి అంటూ. మరి వీరి కోసం విందాం ఈ పాట.

0: కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం ఓ చిన్న విరామం.
1: ముఖాన మొటిమల
2: హై బాల్,
1: గజ్జా బొబ్బల
2: హై బాల్,
1: నడుగుల కామరా
2: సై బాల్,
1: బురద పుల్ల
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
3: మాతృత్వం ఒక మధురమైన వరం.
4: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
3: సంప్రదించండి
4: డాక్టర్ బండారి సుజాత,
3: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులు,
4: ఖలీల్ వాడి, నిజామాబాద్.
5: ఫోన్ 0846225334.
6: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
7: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా

విరామానంతరం హృదయరాగాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరి నెక్స్ట్ వాట్సాప్ సందేశం పంపించిన వారు నల్గొండ జిల్లా చందంపేట్ మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మూజీ వెంకటాచారి కృష్ణమ్మ, అలాగే హైదరాబాద్ అల్మాస్ గూడ నుంచి దమ్మూజీ మధుసూదనచారి, అలాగే శ్రీవాణి ఇంకా వారి కుటుంబ సభ్యులు, ఇంకా సికింద్రాబాద్ ఓల్డ్ అల్వాల్ నుంచి శ్రీరామదాసు, కృపాచారి, అనిత ఇంకా వారి కుటుంబ సభ్యులు. మరి వీరందరూ అడుగుతున్నారు, మాకోసం శ్రీనివాస కళ్యాణం సినిమా నుంచి పాట వినిపించండి అంటూ. ఓకేనండి, మరి మీకోసం విందాం ఈ పాట.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం.
1: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
6: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా

శ్రోతలు 103.2 మెగాహెడ్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో మీరు వింటున్నారు మీ మనసుకు నచ్చిన పాటలు హృదయ రాగాలు కార్యక్రమంలో. మరి నెక్స్ట్ వాట్సాప్ రిక్వెస్ట్ వచ్చింది పోచంపాడ్ నుంచి. కరుణాకర్, బరకం నర్సయ్య, గోలి రమేష్, ఇంకా వారి కుటుంబ సభ్యులు, మరి వీరు ఏమంటున్నారంటే, ఈరోజు పొద్దున భక్తి వంచని కార్యక్రమంలో అన్నమయ సంకీర్తనలు చాలా బాగా ఉన్నాయి, మీ యాజమాన్యంకు మా ధన్యవాదాలు అంటూ వీరు మెసేజ్ పంపించారండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇలాగే మీరు మా కార్యక్రమాలు వింటూ ఉండండి, మీ అభిప్రాయాలు తెలుపుతూ ఉండండి. మరి వీరు అడుగుతున్నారు, మా కోసం అన్నమయ్య సినిమా నుంచి పాటను వినిపించండి అంటూ. మరి వీరి కోసం విందాం ఈ పాట.

కార్యక్రమంలో ఇప్పుడు మనం వినబోతున్నాం శశీంద్ర సినిమా నుంచి పాట. మరి ఈ పాట కోసం రిక్వెస్ట్ పంపించారు సిరిసిల్ల జిల్లా రాజన్నపేట ఎల్లారెడ్డిపేట మండలం నుంచి రామచంద్రం, సమత, నాగేందర్ రెడ్డి, లత ఇంకా వారి కుటుంబ సభ్యులు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా

శ్రోతలు 103.2 మెగాహెర్ట్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో మీరు వింటున్నారు మీకు నచ్చిన పాటలు హృదయ రాగాలు కార్యక్రమంలో. శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ ఉదయం 10 గంటలకు 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం బహుళ ప్రయోజనాల శమంతకమని కమనీయ కార్యక్రమాల ఆకాశవాణి ప్రత్యేక రూపకం వింటారు. వ్యాఖ్యానం పి శ్యామలాదేవి గారు, ఎన్ లింగంవర్ధన్ గారు, నిర్వహణ సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం ఎన్ లింగంవర్ధన్ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

మరి కార్యక్రమంలో తర్వాతి మెసేజ్ పంపించిన వారు కోనసీమ మామిడి కుదురు మండలం మురిపోలం నుంచి పంతాడి శ్రీనివాసరావు.

ఇంతటితో ఈనాటి హృదయ రాగాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం బహుళ ప్రయోజనాల శమంతకమని కమనీయ కార్యక్రమాల ఆకాశవాణి ప్రత్యేక రూపకం వింటారు. వ్యాఖ్యానం పి శ్యామలదేవి గారు, ఎన్ లింగంవర్ధన్ గారు, నిర్వహణ సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం ఎన్ లింగంవర్ధన్ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం తరహాలోనే మొక్కజొన్నను సేకరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. మొక్కజొన్న కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లిప్త ధోరణి కారణంగా రాష్ట్రంపై పెద్ద ఎత్తున భారం పడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనే అతిపెద్దదైన వరంగల్ ఎనుమామల మార్కెట్ యార్డ్కు 16 మందితో పాలక వర్గాన్ని నియమిస్తూ రాష్ట ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను 5 దశల్లో పూర్తి చేయవలసి ఉందని కేంద్ర ఎన్నికల కమిషన్ ముఖ్య కార్యదర్శి అవినాష్ కుమార్ చెప్పారు. 3వ దశ సన్నద్ధతపై ఆయన నిన్న హైదరాబాద్లో సమీక్ష నిర్వహించారు. ఓటర్ జాబితా ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కలెక్టర్లను ఆదేశించారు. అందులో భాగంగా రేపు 6, 9, 10 తేదీల్లో గ్రామ వాట్సభలు నిర్వహిస్తారు. రాష్ట్రంలో న్యాయవాదులపై బెదిరింపులు దాడులు అరికట్టేందుకు ప్రభుత్వం న్యాయవాదుల భద్రత చట్టం తెచ్చింది. నిన్నటి నుంచి అది అమల్లోకి వచ్చింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ రేపు పదవి స్వీకార ప్రమాణం చేస్తారు. ఇప్పటి వరకు ఆ పదవిలో ఉన్న సిద్ధరామయ్య కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు. రహదారులు భవనాల శాఖ కాలుష్య నియంత్రణ మండలిలో 290 ఇంజనీర్ల ఉద్యోగాలకు రాష్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో రక్త పరీక్షలు నిర్వహిస్తారు. జాతీయ పంచాయతీ పురస్కారాల ప్రదానోత్సవం ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. మొత్తం 42 అత్యుత్తమ పంచాయతీలకు పురస్కారాలు ప్రదానం చేస్తారు. రాగల 3 రోజుల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రత 2 నుంచి 4 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం బహుళ ప్రయోజనాల సమంతకమణి కమనీయ కార్యక్రమాల ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమర్పణ.

0: ఇది కంటికి కనిపించకపోయినా మింటికి వినిపించకపోయినా శ్రవణేంద్రియాలకు మాత్రం చేరి వసంతాలుగా ఆబాల గోపాలాన్ని నిద్రావస్థ నుండి జాగృతావస్థలోకి చేర్చే ఒక అరుదైన పదునైన సంగీత శీర్షికా గీతమది.
1: ఎల్లలు లేకుండా, కాలంతో పని లేకుండా, ఋతువులతో నిమిత్తం లేకుండా, తనదైన శైలిలో తనదైన కాలనియమాన్ని పాటిస్తూ నిర్ణీత సమయానుసారణి ప్రకారం ఈ గీతం మృదు మధురంగా ఆ సేతు హిమాచలమంతా మ్రోగుతూనే ఉంది, ఇంకా మ్రోగుతూనే ఉంటుంది.
0: సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, పాలనాపరంగా ఎలాంటి సంక్షోభాలు, సంఘర్షణలు ఎదురైనా ప్రజా సంక్షేమమే పరిధిగా ఈ గీతం సజీవ స్రవంతిలా ప్రవహిస్తూనే ఉంది, పరిమళిస్తూనే ఉంది.
1: ఈ గీతానికి విరామం లేదు, విశ్రాంతి లేదు, అలసటా లేదు, ఆటంకమూ లేదు. జాతి ప్రయోజనాభివృద్ధి కోసం తన వంతు కృషి తాను చేస్తూ ఇప్పుడు 90 వసంతాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది.
0: సంగీత ప్రపంచంలో ఎన్ని మార్పులు చేర్పులు వచ్చినా ఆకాశవాణి యొక్క శీర్షికా సంగీత గీతం యొక్క నవ్యత, నాణ్యత, గణనీయత చెక్కు చెదరలేదు, జనమది నుండి చెదిరిపోలేదు. ఆధునిక సంగీత ప్రపంచంలో ఎన్ని నూతన పోకడలు చోటు చేసుకున్నా ఆకాశవాణి శీర్షికా సంగీతానికి ఇప్పటికీ ఎప్పటికీ ప్రత్యామ్నాయం లేదు, రాలేదు.
1: ఈ గీతాన్ని వింటూనే నిద్రలేచే ప్రతి భారతీయుడికి ఇది ఆకాశవాణి పలకరింపు, మేలుకొలుపు అని చెప్పకనే తెలిసేంత ఖ్యాతి ఈ గీతికది. ఇదియే

0: కళ సమాజానికి అర్థం పట్టాలి. అది సృష్టించే సంచలనం సామాజిక మార్పుకు శ్రీకారం చుట్టాలి. కళకు సరిహద్దులు లేవు, అడ్డుగోడలు ఉండవు. అది సర్వవ్యాపితం, సార్వజనీనం.
1: ఒకరి గురించి మరొకరు తెలుసుకోవడం నేటి అవసరం. మనోభావాలను పంచుకోవడం, బాంధవ్యాలను పెంచుకోవడం ప్రధానం.
0: ఆయా సంస్కృతి సాంప్రదాయాలు జనజీవన స్థితిగతులకు నిలువుటద్దం పట్టడం ద్వారా కళాకారులు జాతి, కుల, మతాలు, వర్గాలు, వర్ణాలకు అతీతంగా ఏదైనా బృహత్కార్యం సాధించగలుగుతారు.
1: నిద్రపోతే వచ్చేది కళ, నిద్రపోతున్న జాతిని మేల్కొల్పేది కళ. కళ అనే రెండక్షరాలు విడివిడిగా ఉంటే అవి ఎటువంటి అర్థాన్ని ఇవ్వకపోవచ్చు. కానీ ఆ రెండు అక్షరాలే ఏకమై కళగా అవతరించి పల్లవికి అనుపల్లవి అవుతాయి, నాదానికి అనునాదమవుతాయి.
0: మనసులో వెచ్చగా పరుచుకున్న భావాలను అందంగా వ్యక్తీకరించే ఏ రూపాన్ని అయినా కళ అంటాం, కళగా పేర్కొంటాం.
1: అగ్ని జల్లినా, అమృతం కురిసినా అందం, ఆనందం కళ యొక్క పరమావధి కావాలి. సామాజిక ప్రయోజనం లేకుండా ఏ కళ రాణించదు. సమకాలీన, జాతీయ, ప్రాంతీయ సమస్యలకు, వాటి పరిష్కారాలకు దర్పణం పట్టే విధంగా కళలుండాలి.
0: కళారూపంలో మార్పులు రావచ్చు, కానీ కళా ప్రయోజనంలో మార్పులు రాకూడదు. వ్యాపారం కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం కళను దిగజార్చితే అది కళకు, కళాకారునికే కాదు, వర్తమాన సమాజ ప్రగతికే పెద్ద గొడ్డలిపెట్టు అవుతుంది.
1: ఈ నేపథ్యంలో చతుష్షష్టి కళల సమాహార సారాంశ సంగ్రహాన్ని సమగ్రంగా సమాజానికి అందిస్తూ జాతి ఔన్నత్యాన్ని ద్విగుణీకృతం చేస్తున్న మన ఆకాశవాణి 90 వసంతాల ఉత్సవాలను ఉత్సాహంగా జరుపుకుంటోంది.
0: ప్రతి మదికి స్పందన అందిస్తూ సమాచార, విజ్ఞాన, వినోద వికాసాన్ని పంచడంలో, శ్రోతల్ని ముందుంచడంలో రేడియోది అప్పుడు ఎప్పుడు గణనీయమైన కృషియే.
1: రసమయ కార్యక్రమాల వైపే లక్షలాది శ్రోతల ఆరాధనలు, ఆస్వాదనలు, అనురక్తులు, అభిమానాది భక్తి ప్రపత్తులు అన్నీ కూడా. ఆకాశవాణి భారతదేశ అధికారిక రేడియో ప్రసార సంస్థ. ఇది భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రసార భారతి యొక్క విభాగం.
0: మన ఆకాశవాణి ప్రపంచంలోని అతిపెద్ద ప్రసార వ్యవస్థల్లో ఒకటి. దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలోని భారత పార్లమెంటు ప్రక్కన ఉన్న ఆకాశవాణి భవన్లో ఉంది. ఇందులో నాటక విభాగం, ఎఫ్ఎం రేడియో విభాగం, జాతీయ ప్రసార విభాగాలున్నాయి.

0: మన దేశంలో మొదటి రేడియో ప్రసారాలు 1923 జూన్ మాసంలో రేడియో క్లబ్ ఆఫ్ బొంబాయి ద్వారా ప్రసారం చేయబడ్డాయి. అటు పిమ్మట 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ రేడియో ప్రసారాలను ప్రసారం చేసింది. చివరకు 1936 ఆకాశవాణి పూర్తి ప్రభుత్వ సంస్థగా అవతరించింది.
1: మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చేనాటికి కేవలం 6 ఆకాశవాణి కేంద్రాలు మాత్రమే పనిచేసేవి. ప్రస్తుతం అన్ని రకాలవి కలుపుకొని 552 కేంద్రాలు దేశవ్యాప్తంగా 99.13% ప్రజలకు సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్నాయి.

0: ఆకాశవాణి తొలి తెలుగు ప్రసారాలు 1938 జూన్ 16 ప్రారంభమయ్యాయి. ఆ రోజు సాయంత్రం 5:30 త్యాగరాజస్వామి రచించిన శ్రీ గణపతిని సేవింపరాదే అనే తెలుగు కృతిని తిరువెన్కాడు సుబ్రహ్మణ్య పిళ్ళై నాదస్వరంపై వాయిస్తుండగా అదే తొలి తెలుగు ప్రసారంగా మద్రాసు కేంద్రం నుంచి ప్రసారమయ్యింది.
1: అదే రోజు రాత్రి 8:15 భారతదేశం రేడియో అనే అంశంపై ఆనాటి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రధాని సర్ కూర్మా వెంకట్రెడ్డి నాయుడు తెలుగులో ప్రసంగించారు. మన దేశంలో తెలుగులో ప్రసారమైన తొలి తెలుగు ప్రసంగం అదే.
0: 1933 హైదరాబాదులోని చిరాగ్ అలీ వీధిలో మహబూబ్ అలీ 200 వాట్ల శక్తి గల రేడియో కేంద్రాన్ని ప్రారంభించారు. దాన్ని 1935 ఫిబ్రవరి 3 నిజాం తన అదుపులోకి తీసుకోగా తిరిగి దాన్నే దక్కన్ రేడియోకు నామకరణం చేసి 7వ అసఫ్జా మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిజాం ఉర్దూ వార్తలతో ప్రారంభించిన పరిమితంగా తెలుగు కన్నడ మరాఠీ కార్యక్రమాలు కూడా అందులో ఉండేవి.

0: అటు పిమ్మట 1948 డిసెంబర్1 నాటికి 800 వాట్ల శక్తితో షార్ట్ వేవ్ మీడియం వేవ్లతో ఉన్న దక్కన్ రేడియోలో తెలుగు కార్యక్రమాలను పెంచేందుకు మాడపాటి హనుమంతరావు గారు ప్రయత్నించి సఫలీకృతులయ్యారు.
1: కానీ అప్పటికే అంటే 1948 అక్టోబర్ 12 తొలి తెలుగు రేడియో స్టేషన్గా విజయవాడ కేంద్రం ప్రారంభించబడి అదే సంవత్సరం డిసెంబర్1 నుంచి పూర్తి స్థాయిలో తెలుగు ప్రసారాలను అందించింది.
0: చివరకు 1950 దక్కన్ రేడియో కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ కేంద్రంగా మార్చింది.

0: ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఆకాశవాణి ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు అనేకం. శాస్త్రీయ, లలిత, జానపద, పాశ్చాత్య సంగీత కార్యక్రమాలు, ఉపన్యాసాలు, పరిచయాలు, చర్చలు, గోష్ఠులు.
1: గ్రామీణులకు, స్త్రీలకు, పిల్లలకు, విద్యార్థులకు, కవులకు, కర్షకులకు, కార్మికులకు, యువతకు సంబంధించిన కార్యక్రమాలు,
0: నాటికలు, నాటకాలు, రూపకాలు, సినిమా పాటలు లాంటి ఎన్నో రకాల సాహిత్య సంగీత భరిత కార్యక్రమాలు ప్రసారమవుతూనే ఉన్నాయి. ఆకాశవాణి కార్యక్రమాలు నిబద్ధతకు, విశ్వసనీయతకు మారుపేరుగా ఉంటాయి.
1: ఆకాశవాణి ప్రసారాలు సంచలనాన్ని సృష్టించకపోవచ్చు, కానీ సత్యాన్ని బోధిస్తాయి. అలజడులు రేకెత్తించవు, కానీ ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. ఆందోళన కలిగించవు, కానీ ఆనందాన్ని పంచుతాయి.

0: దేశంలో సమాచార వ్యవస్థ పటిష్టంగా లేని రోజుల్లో నుంచి అనూహ్యమైన సాంకేతిక పరిజ్ఞానం, సమాచార ప్రసార వ్యవస్థ విస్తరించి ఉన్న ఈరోజు దాకా కూడా రేడియోది ఒకటే బాణి, ఒకటే వాణి. ఎన్నేళ్ళు నిరీక్షించినా రాతిలోనికి నీరు చేరదు. ఎన్ని ప్రసార ప్రచార మాధ్యమాలు పుట్టుకొచ్చినా ఆకాశవాణి నవ్యత నాణ్యత మారదు.
1: ఏ ప్రసార మాధ్యమ వ్యవస్థ చేయలేని, అందించలేని విశేషాలను, వార్తలను, ఇతర సమాచారాన్ని శ్రోతలకు ముందుగా అందించి కీర్తిగడించిన ఘనత ఆకాశవాణికే సొంతం.
0: భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతూ దేశ ప్రజల్ని సమైక్యంగా, సామరస్యంగా జీవించేటట్లు, వారిలో సోదరభావాన్ని పెంపొందిస్తూ, జాతి విలువల్ని పరిరక్షిస్తూ, సంస్కృతి సంప్రదాయాలను పునరుద్ధరిస్తూ ఆకాశవాణి ఒక జాతీయ సంస్థగా తన ఉనికిని సార్థకం చేసుకుంది, ఇంకా చేసుకుంటూనే ఉంది.

0: ప్రజలు గుర్తించలేని గుర్తుంచుకోలేని సంఖ్యలో రేడియో టీవీ ఛానళ్లు ఎన్నొచ్చినా ఆకాశవాణిది మాత్రం చెదరని దీప్తి, చెరగని కీర్తి.
1: దృశ్య మాధ్యమం దూరని చోట కూడా శ్రవణ మాధ్యమంగా ఆకాశవాణి తన ప్రసారాల్ని అందిస్తోంది. గాలి చేరని చోటు ఉంటుందేమో గాని ఆకాశవాణి వినిపించని ప్రదేశమంటూ ఉండదు అని చెప్పటం అతిశయోక్తి కాదు.
0: ఆకాశవాణి ఆది నుండి ఆధునిక కాలం దాకా అన్ని రకాల అన్ని వర్గాల ప్రజలకు చేరువైంది. రేడియో ద్వారా ప్రయోజనం పొందిన శ్రోతలు కొందరైతే తన సాహిత్య సంగీత ప్రతిభతో మరికొందరు, తన స్వరమాధుర్యంతో ఇంకొందరు రేడియోకి కీర్తిని ఆపాదించి పెట్టిన వారున్నారు. ఈ పరంపరలో నిజామాబాద్ ఆకాశవాణి కేంద్రం ప్రారంభించబడిన తొలి రోజుల్లో తొలి వ్యాఖ్యాతగా, రేడియో నాటిక నాటకాల ప్రయోక్తగా, దార్శనికునిగా, రంగస్థల టీవీ సినిమా నటులు కాటం సుదర్శన్ గారి స్పందన ఇప్పుడు విందాం.
2: రేడియో

భారతదేశంలో 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రేడియోలో పనిచేస్తున్నటువంటి ప్రతి వారికి, చేసిన వారికి కూడా నా అభినందనలు. రేడియో అనేటువంటి మాధ్యమం స్వతంత్రానికి పూర్వమే మన దేశంలో ఏర్పడి స్వాతంత్రోద్యమానికి సంబంధించి కూడా కొంత సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కాలంలో రేడియో సామాన్యులకి చాలా అందుబాటులోకి వచ్చింది. దాని ద్వారా విద్య, వ్యవసాయం, వైద్యం ఇలాంటి సమాచారాలతో పాటు రాజకీయ సమాచారం, వార్తలు ప్రత్యేకంగా మన దేశంలో సామాన్యులకు అందుబాటులోకి రేడియో ద్వారా వచ్చాయి. అలాగే వినోద కార్యక్రమాలు, సినిమా పాటలు, నాటకాలు ఇవన్నీ కూడా రేడియో ద్వారా ప్రాచుర్యం పొందాయి. రేడియో సామాన్యుల జీవితాలలో ఒక భాగమైపోయింది. ఈ రేడియో అనేటువంటి మాధ్యమం ద్వారానే అనేక మంది లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి సినిమా నటులు కూడా బయటకు వచ్చారు. చాలామంది సినిమా నటులు, రంగస్థల నటులు కూడా రేడియోలో నటించి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి వారే. ఇవాళ ఇటువంటి రేడియో 90 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని 91వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా శ్రోతలకి, ఉద్యోగులకి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను.

0: 90 వసంతాల ఆకాశవాణి ప్రస్థానంలో ప్రయోజనం పొందని పౌరుడు ఉండడు. వ్యక్తి ఎవరైనా, వృత్తి ఏదైనా, ఆకాశవాణి అందరికీ బంధువే. ఆ బాంధవ్య బలాన్ని, దాని ఫలాన్ని తెలియజేస్తున్నారు నిజామాబాద్ ప్రభుత్వ విద్యా ఉపాధ్యాయ శిక్షణ సంస్థ ప్రధానాచార్యులు.
1: నా పేరు తిరుక్కోవళ్ళూరు శ్రీనివాస్. నేను డైట్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. నేనైతే రేడియోను మా బంధువుగా, ఒక కుటుంబ సభ్యునిగా భావిస్తాను. నాకు చిన్నప్పటి నుండి కూడా రేడియో వినడం అలవాటు. మా ఇంట్లో కూడా అందరూ రేడియో శ్రోతలే. ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యక్రమం పట్ల ఇంట్రెస్ట్ చూపుతుంటారు. మన చుట్టూ గాలి ఉందన్నది ఎంత నిజమో, మా ఇంట్లో రేడియో ఉన్నదనేది కూడా అంతే నిజం. నేను ఒక రేడియో శ్రోతను మాత్రమే కాదు, ఒక ప్రసంగికుడను కూడా. కొన్ని సందర్భాల్లో నాకు రేడియోలో ప్రసంగం చేసే అవకాశం నిజామాబాద్ రేడియో కేంద్రం వాళ్ళు కల్పించారు. అలాగే మా డైట్ ఛాత్రోపాధ్యాయులు కూడా యువవాణి కార్యక్రమాలు చేశారు. సామాజిక చైతన్యం కోసము, సామాజిక ప్రయోజనం కోసము రేడియో అత్యంత ప్రభావవంతమైన మాధ్యమం. రేడియోలో అన్ని వృత్తుల వారికి, అన్ని వయసుల వారికి ఉపయోగపడే కార్యక్రమాలు ప్రసారమవుతాయి. అన్ని రకాల ఆరోగ్య సంబంధమైన సలహాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సందేశాత్మక నాటికలు, మనోరంజకమైన పాటలు శ్రోతల్ని రంజింపచేస్తాయనడం అతిశయోక్తి కాదు. బాలభారతి, యువవాణి కార్యక్రమాల ద్వారా ఎందరో బాలలను, యువతను భాగస్వామ్యం చేస్తున్నారు. వందే మాతరం మొదలు జైహింద్ వరకు ప్రతి కార్యక్రమం కూడా చైతన్యదాయకము, ప్రయోజనకరమే. ఇప్పుడు ఆకాశవాణి తన 90 ఏళ్ల ప్రయాణాన్ని నాణ్యతగా, కమనీయంగా, రమణీయంగా విజయవంతం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. సాంకేతికంగా ప్రస్తుతం ఎన్ని రకాల మాధ్యమాలు వచ్చినా రేడియోను మించినది ఏదీ లేదు. మిగతా మాధ్యమాలతో నష్టం ఉండొచ్చునేమో, కానీ రేడియో మాత్రం అమ్మలాగా ఎప్పుడూ అందరికీ మంచి చేస్తుందనేది నా ప్రగాఢమైన విశ్వాసం.

0: విద్యే కాదు, వైద్యము ప్రధానమే. ప్రజలకు ఆరోగ్యపరమైన సలహాలు సూచనలు అందించడంలో ఆకాశవాణి పోషించినా పోషిస్తున్న పాత్ర అద్వితీయం, అజరామరం. ఒక ప్రభుత్వ వైద్యులుగా ఆకాశవాణి కార్యక్రమాలు వింటూ, ఆకాశవాణి ద్వారా జనచేతన కార్యక్రమాల్ని శ్రోతలకు అందిస్తున్న ఒక ప్రభుత్వ వైద్యుడి స్పందన ఇది.
1: విద్య వైద్యమే.

0: కాదు, సేద్యము ప్రధానమే. వ్యవసాయ రంగంలో రైతులకు ఆకాశవాణి అందించినా అందిస్తున్న సేవలు అనిర్వచనీయం, అసంఖ్యాకం. నేలలో రైతు విత్తు వేసింది మొదలు పంట కోసేదాకా అడుగడుగునా రైతులకు రకరకాల కార్యక్రమాల్ని అందిస్తున్న ఆకాశవాణి సేవల వినియోగం ద్వారా లబ్ధి పొందిన ఒక రైతు మనోభావాలు.
1: నా పేరు నాగలింగం, మాది నందిపేట గ్రామం. నేను ఒక వ్యవసాయదారుణ్ణి. రేడియోతో నాకు దాదాపుగా 65 సంవత్సరాల అనుబంధం ఉంది. నా చిన్నతనంలో మా ఊర్లో ఎక్కడ రేడియో ఉంటే అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమాలను ఎంతో ఆసక్తిగా వినేవాడిని. అప్పట్లో రేడియో ఎవరింట్లో ఉంటే ఆ ఇంటిని గౌరవంగా చూసే రోజులు. ఇక నేను చదువు కోసం బడిలో చేరాక, అప్పుడు నా వయసు సుమారు 14 అనుకుంటా. ఆ సమయంలో నేను మా అన్న కలిసి మా ఇంట్లో వాళ్లకు తెలియకుండా మాకు రేడియో కావాలని ఆలోచనతోని ఒక కంపెనీకి పోస్ట్ కార్డు రాస్తే, కొద్ది రోజులకు ఆ కంపెనీ వాళ్ళు మా ఇంటికి పోస్ట్లో రేడియో పంపారు. ఆ రేడియోకి డబ్బులు కట్టి తీసుకోవాలి అని చెప్తే మా దగ్గర డబ్బులు లేవు. ఈ విషయం మా తల్లిదండ్రులు పెద్దలకు తెలిస్తే తిడతారనే భయంతో మేము ఇల్లు వదిలి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత మా నాన్న వాళ్ళు తెలుసుకుని డబ్బులు కట్టి ఆ రేడియోని పోస్ట్ మ్యాన్ దగ్గర నుంచి తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి మా ఇంట్లో రేడియో కార్యక్రమాలు వినటం ఒక భాగమైంది. ఒక రైతుగా వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలు ఎక్కువగా వినటం అలవాటు. వీటితో పాటు వార్తలు వినటం, జానపద గేయాలు వినటం, ఒక రైతుగా నాకున్న అనుభవాలు గురించి నిజామాబాద్ రేడియో స్టేషన్లో కొన్ని కార్యక్రమాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక ప్రత్యేక విషయం చెప్పాలి, అది ఏమిటంటే మొక్కజొన్న పంట సాగులో అధిక దిగుబడి పండించే రైతుగా పైనీర్ కంపెనీ వాళ్ళు ఎంపిక చేయడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఒక ఇద్దరు రైతుల్ని ఎంపిక చేసి ఆ ఇద్దరు రైతుల్ని బొంబాయి తీసుకెళ్లి అప్పటి అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా గారి చేతుల మీదుగా మాకు ప్రశంస పత్రాలు, జ్ఞాపకాలు ఇచ్చి సత్కారం చేశారు. ఇది నా జీవితంలో మర్చిపోలేని ఒక మధురమైన ఘట్టం. ఒక రైతుగా నాకు ఎంతో తృప్తిని, గౌరవాన్ని ఇచ్చింది. రేడియో కార్యక్రమాలు మన దేశంలో ప్రారంభమై 90 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆకాశవాణికి నా శుభాకాంక్షలు. రేడియోతో ప్రతి మనిషికి ఒక ప్రయోజనం ఉంటుంది. రేడియో వినటం ఒక మంచి అలవాటు. ఈ రేడియోకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.
2: సమాజ పురోభివృద్ధికి విద్య, వైద్యం, సేద్యం ఎంత అవసరమో న్యాయం కూడా అంతే అవసరం. చట్టపరమైన న్యాయ సలహాలు లాంటి కార్యక్రమాల ద్వారా రేడియోకి బంధువైన ఒక న్యాయవాది అభిప్రాయాలు.
3: నమస్తే అండి, నేను రాజ్ కుమార్ సుబేదార్, అడ్వకేట్. ఆకాశవాణి యొక్క 90 సంవత్సరాలు జరుపుతున్నందుకు నేను ప్రత్యేకంగా వారికి అభినందిస్తున్నాను. ఆకాశవాణి ఈ రోజుల్లో కూడా టీవీ, కంప్యూటర్, సెల్ ఫోన్ ఏది వచ్చినా కానీ ఈరోజు కూడా రేడియో యొక్క వినేవాళ్ళ యొక్క ఆదరణ ఏదైతే ఉందో ఇక్కడ కూడా తగ్గలేదు. దినదిన పెరుగుతుంది తప్ప తగ్గలేదు ఆకాశవాణి యొక్క విశేషత. ప్రోగ్రామ్స్ కూడా రేడియోలో డిజైన్ చేయడం కూడా చాలా బాగుంది. అది అనాయాసంగా వినేవాళ్ళకి అట్రాక్ట్ చేస్తుంటుంది. పొద్దున లేచిన వెంటనే వందే మాతరం గీతంతో, అలాగే నేషనల్ న్యూస్తో, ఆ తర్వాత మన పాట్రియాటిక్ సాంగ్స్తో, ఆ తర్వాత సూక్తి సుధ, ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఒక మంచి విషయాలు తెలుసు.

0: ఉపయోగపడేలా యొక్క ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆకాశవాణి ద్వారానే వారికి అందిస్తున్నారు. అది చాలా అభినందనీయం. అలాగే రేడియో యొక్క విశేషత ఏంటంటే, మీరు ఎక్కడైనా రేడియో ఆన్ చేస్తూ కూర్చొని కానివ్వండి, ఎక్కడైనా వెళ్తూ కానివ్వండి, ఇంట్లో పనిచేస్తూ కానివ్వండి, మనకు వినిపించే ఒక మాధ్యమం ఏదైతే ఉందో అది రేడియో. ఈవెన్ కారులో చూడండి, లేదా మీరు ఎక్కడైనా ప్రయాణిస్తున్నారు, లేదా ఈవెన్ ఏదైనా ప్రోగ్రామ్ మిస్ అయినప్పటికి కూడా అగైన్ మీరు లాగాన్ చేసుకొని వినే యొక్క అవకాశం కూడా ఆకాశవాణి ద్వారా మనకు అందుతుంది. ఇంకొక ఘనత నేను తెలియజేయాలి ఏంటంటే, ఆకాశవాణి వారు అప్పట్లో మహాత్మా గాంధీ యొక్క సందేశం, ఎస్పెషల్లీ ఆన్ 2nd అక్టోబర్, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క సందేశం, స్వామి వివేకానంద గారి యొక్క సందేశం, బాల్ గంగాధర్ తిలక్ గారి యొక్క సందేశం, ఇలా ఏవైతే గ్రేట్ పాట్రియాటిక్ లీడర్స్ ఉన్నారో వారి వారి యొక్క బర్త్డేస్ నాడు వారి యొక్క స్పీచెస్ మనకు అందించడం కూడా, అంటే ఈ రోజుల్లో కూడా ఆ యొక్క వాయిస్ని వినటానికి భాగ్యం కల్పిస్తున్నారు ఆకాశవాణి. ఇవే కాకుండా గత 10 సంవత్సరాల నుండి ప్రధానమంత్రి గారి యొక్క మన్ కీ బాత్ ఏదైతే కార్యక్రమం ఉందో, అది నాకు తెలిసి గతంలో మహాభారత్ రామాయణం టీవీలో సీరియల్స్ ఉన్నప్పుడు ఎట్లయితే జనాలు రోడ్డు మీద కనిపించేవారు కాదు, అలాగే ఈ యొక్క ప్రతి నెల లాస్ట్ సండే ఏదైతే ఉంటుందో గౌరవ ప్రధానమంత్రి గారి యొక్క సందేశం మన్ కీ బాత్ అనే ఏదైతే ప్రోగ్రాం ఉంటుందో అది కూడా చాలా వరకు యూస్ఫుల్ ఉంది. ఆ యొక్క ప్రోగ్రాం ద్వారా గౌరవ ప్రధానమంత్రి గారు భారతదేశంలో ఏ స్టేట్లు అయితే ఎవరెవరైతే ఏ ఘనత చేసి ఉన్నారో, ఏదైతే టాలెంట్స్ ఉన్నారో, లేదా ఎలా వారు జీవితాన్ని గడుపుతున్నారో అనే ఒక విషయాలు కూడా వారు చెప్పడం అంటే అది మామూలు విషయం కాదు. అలాగే ఒక గౌరవ ప్రధానమంత్రి వారి యొక్క నోట వారు చేస్తున్నటువంటి ఘనత యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచంలో వినిపించేలా ఏదైతే మన్ కీ బాత్ కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమం ద్వారా అందరికీ అందించడం అనేది కూడా ఆకాశవాణికే ఈ ఘనత చెందుతుంది. నేనైతే ప్రత్యేకంగా ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచే నేను రేడియో వింటున్నాను. అలాగే నాకు కూడా రేడియోతో దగ్గర అనుబంధం ఉంది. నేను కూడా గత 15 సంవత్సరాల నుండి నిజామాబాద్లో ఉన్నటువంటి ఆకాశవాణి కేంద్రానికి వెళ్తుంటాను. లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ గురించి కూడా రేడియోలో నేను ప్రోగ్రామ్స్ ఇస్తుంటాను. అలాగే ఏదైనా ఫెస్టివల్స్ గురించి కూడా ఏదైనా టాక్ ఉంటే నేను రేడియో టాక్స్ కూడా ఇచ్చి ఉన్నాను. అయితే ఈ రేడియో మాధ్యమం ఏదైతే ఉందో ప్రతి ఒక్క మనిషి యొక్క జీవితంలో చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, అలాగే యూస్ఫుల్ టిప్స్ ఏవైతే ఉన్నాయో, ప్రతిదీ ఒక మనిషి ఎలా ఉండాలి, పర్సనాలిటీ డెవలప్మెంట్ కానివ్వండి, లేదా నాలెడ్జ్ గురించి కానివ్వండి, లేదా ఏదైనా ఒక హెల్త్ ప్రాబ్లం వస్తున్నప్పుడు అటువంటి ఒక స్పెషలిస్ట్ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో ఆ స్పెషలిస్ట్ డాక్టర్ ద్వారా కూడా ఈ యొక్క ప్రోగ్రామ్స్ కూర్చున్న చోట అందిస్తున్నారు ఆకాశవాణి. ఈ ఆకాశవాణి ఎంత చెప్పినా కూడా తక్కువనే, అందరికి కూడా చాలా యూస్ఫుల్ ఉంది. అతి త్వరలోనే 100 ఇయర్స్ కూడా పూర్తి చేసుకోవాలని మేము కోరుచున్నాం. ప్రత్యేకంగా ఆకాశవాణి వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తాం.
1: ఒక జాతి భవిష్యత్తు తరగతి గదుల్లో రూపొందించబడుతుందని మేధావుల అభిభాషణ. జాతి జాతక రేఖల్ని సరిచేసే ఉపాధ్యాయుడు నిజంగా సంఘ సంస్కర్తే అవుతాడు. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నిరంతరం ఆకాశవాణి కార్యక్రమాలు వింటూ ప్రేరణ పొంది, తద్వారా విద్యార్థుల్లో జాతీయ భావాలను పెంపొందిస్తున్న ఒక ఉపాధ్యాయుడి మనోభావన.
2: నేను పూదరి అరవింద్. ఆకాశవాణి నాకు ఒక కుటుంబ సభ్యులలో ఒకరిగా నిలిచిపోయింది. ఆకాశవాణికి 90 వసంతాలు. అబ్బో, వింటుంటేనే అద్భుతం అనిపిస్తుంది. ఈ 90 వసంతాల ఆకాశవాణి పాటల పరిమళాలను పీలుస్తూ, సంభాషణల మకరందాలను ఆస్వాదిస్తూ, నాటిక ప్రవాహంలో ఈదుతూ, వార్తాశ్రవంతిలో మునిగి తేలుతూ, వక్తల చర్చల

0: యుక్తులు, యాంకల్ర చెలోక్తులు, ఇంగ్లీష్ న్యూస్, హిందీ ఖబరే, సూక్తిసుధా, వైద్య సలహాలు, ప్రకటనల ప్రకంపనలు, ప్రస్తుత గత సినీ పాటల కోలాహలం, ఇవన్నీ వీణులకు విందే. మరి వీణులకు విందే కాదు, మనసుకు ఆరోగ్యపు మందు. సమయాన్ని సద్వినియోగపరచుకోవటము ఆకాశవాణి మనకిచ్చినటువంటి దివ్యౌషధము. స్థానిక, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ సంస్కృతిని మనము ఎలా తెలుసుకోగలుగుతాము, ఎన్నిసార్లు వెళ్ళగలుగుతాము? కేవలం ఆకాశవాణి ద్వారా మన శ్రవణ వంతెనను మనం నిర్మించుకోగలుగుతాము. కొన్ని కొన్ని వింటుంటే మనం ఊహిస్తాం, కొన్ని వింటే వ్యూహాలు గీస్తాం, మరికొన్ని వింటే ఆనంద వెల్లువలు చెలరేగుతాయి, కొన్ని వింటే బంధాల నిలవులు పెంపొందుతాయి, కొన్ని వింటే సఖ్యత పెంపొందుతున్నది, కొన్ని వింటే సౌఖ్యము విరాజిల్లుతున్నది. అసలు ఆకాశవాణి కాదు, సమగ్ర జీవిత గమనానికి అదృశ్య బోని. దృశ్యం మెరుస్తుంది, శ్రవణ దృశ్యం మైమరుపునిస్తుంది. ఆకాశవాణి అంటే ఎన్నో ప్రచార మాధ్యమాలు, ఎన్నో మాధ్యమాలు, శ్రవణ దృశ్య మాధ్యమాలు వచ్చినప్పటికీ విని ఊహించుకుంటుంటే దాంట్లో ఉన్నటువంటి అద్భుతము, దాంట్లో ఉన్నటువంటి శాశ్వత స్మృతి వేరే దాంట్లో లేదనుకుంటున్నాను. శ్రోత్రం శ్రుతైనైవ నకుండలేనా అని భర్తృహరి అన్నాడు. అంటే చెవులు కమ్మలు పెట్టుకోవడానికి కాదు, వినడానికి ఇచ్చాడు అన్నాడు. అది నేను ఇప్పుడేం చెప్పాల్చుకున్నా అంటే అది ఆకాశవాణిని వినడానికే ఇచ్చాడేమో అని చెప్పేసి. ఇన్ని మాధ్యమాలు వచ్చినప్పటికీ ఆకాశవాణిలో ఒక కుటుంబ సభ్యుల యొక్క అనురాగము, మమత నిండి ఉన్నది. ఒక పాత పాట, యువతను ఆలోచన రేకెత్తించేటటువంటి కొత్త పాట. మళ్ళా ఎన్నో కార్యక్రమాలు మనము చూస్తున్నప్పటికీ అన్ని కార్యక్రమాల ద్వారా మన సమగ్రమైనటువంటి అభివృద్ధిని జీవితానికి అందించేటటువంటి ఒక జ్ఞాన సంపద ఆకాశవాణి. అది ఆకాశవాణి కాదు, అన్ని మాధ్యమాల్లోకెల్లా అది సువర్ణ అవకాశవాణి. ఈ సందర్భంగా 90 వసంతాలను పూర్తి చేసుకున్నటువంటి ఆకాశవాణికి నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నా చిన్న భావాలను వ్యక్తపరిచే అవకాశం ఇచ్చిన ఆకాశవాణికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
1: బహుజన హితాయ, బహుజన సుఖాయ అనే నానుడే లక్ష్యంగా ఉద్భవించిన ఆకాశవాణి ఈనాడు సర్వజన హితాయ, సర్వజన సుఖాయగా రూపాంతరం చెంది తన పనితనాన్ని, తన పరిధిని అభివృద్ధి పరుచుకుని విస్తరించుకుని జనమానస సంచారిణిగా ఆకాశవాణి అలరారుతూనే ఉంటుంది.

తొమ్మిది దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం. 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందించిన ప్రత్యేక కార్యక్రమం బహుళ ప్రయోజనాల సమంతకమని కమనీయ కార్యక్రమాల ఆకాశవాణి. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమర్పణ.

చిత్రసీమ సినీ గీతాలు వినండి. రాజా చిత్రం నుండి చిత్రగానం చేసిన షణ్ముఖ శర్మ గీతం వినండి. సంగీతం ఎస్ఏ రాజ్.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జాతీయ పంచాయతీ పురస్కారాల ప్రదానోత్సవం ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. 42 అత్యుత్తమ పంచాయతీలకు 2025 గాని ఈ పురస్కారాలు ప్రదానం చేస్తారు. మన రాష్ట్రానికి సంబంధించి వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండలం ముతుకుపల్లి గ్రామ పంచాయతీ సుపరిపాలన విభాగంలో 3 ర్యాంకు, సంగారెడ్డి జిల్లా ఫసల్వాడి గ్రామ పంచాయతీ మహిళా ప్రయోజన విధానాల విభాగంలో 3 ర్యాంకు సాధించాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు వెల్లండి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పర్యటిస్తారు. ఈ పర్యటన భాగంగా పాలమూరు, రంగారెడ్డి, కల్వకుర్తి, కోయల్సాగర్, భీమా, నెట్టెంపాడు ఇతర ప్రాజెక్టుల స్థితి పురోగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పాల్గొంటారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం తరహాలోనే మొక్కజొన్న కూడా సేకరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. కారుణ్య నియామకాల విషయంలో వివాహితులైన కుమార్తెలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు తెలియజేసింది. కుటుంబాన్ని నిర్వచనించి పెళ్లి అయిన కుమార్తెలను మినహాయించడం పూర్తిగా ఏకపక్షమని, ఇది ఎంతమాత్రం సమర్థించదగింది కాదని స్పష్టం చేసింది. రాష్ట్రంలో న్యాయవాదులపై బెదిరింపులు దాడులు అరికట్టేందుకు ప్రభుత్వం న్యాయవాదుల భద్రతా చట్టాన్ని నిన్నటించి అమల్లోకి తీసుకొచ్చింది. రహదారులు భవనాల శాఖ కాలుష్య నియంత్రణ మండలిలో 290 ఇంజనీర్ల ఉద్యోగాలకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. లాసెట్ ఫలితాలు రేపు మధ్యాహ్నం విడుదలవుతాయని కన్వీనర్ వి విజయలక్ష్మి చెప్పారు. రాగల 3 రోజుల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురుస్తాయి. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాము.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11 గంటలు దాటి 3 నిమిషాలు కావస్తోంది. మీరు వింటారు గుర్తుకొస్తున్నాయి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివి భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాలు తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. అలనాటి నేటి సినీ ప్రముఖుల జీవిత సినీ విశేషాలతో ఆపాత మధురాలను మీకందించే కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాలని

స్టూడియో క్లాక్ లో టైం 11 గంటలు దాటి 4 నిమిషాలకు అవస్తోంది. మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి మీ ఆకాశవాణి వివిధ భారతిలో. లాంగ్ డ్రైవ్ వెళ్ళాలి అనుకుంటున్నారా? అయితే పర్వాలేదు, ఆయన ఉంటే చాలు. ఓ స్నేహితుడిలా అసలు కంప్లీట్ కబుర్లు చెప్పినట్టుగా మనతో పాటే తను కూడా లాంగ్ డ్రైవ్ చేస్తాడు. వీకెండ్ పార్టీలో స్నాక్స్ సరంజామా తక్కువైనా పర్లేదు, కానీ ఆయనుంటే చాలు అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. తనువు అలసిపోయి విశ్రాంతి కోరినా, మనసు అలసిపోయి విశ్రాంతి కోరినా ఆయన మనకి తోడుగా ఉంటే చాలు అనిపిస్తుంది. మరి ఇంతకీ ఎవరాయన అంటారా? ఈ జనరేషన్కి, అంటే ఆ జనరేషన్లో మొదలై ఈ జనరేషన్కి కూడా ప్లేలిస్టులో టాప్ రేంజ్లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. 50 సంవత్సరాల స్వర ప్రస్థానం ఆయనది. పైకి సాధారణంగా కనిపించే అసాధారణ ఋషి డేనియల్ రాజయ్య, మనందరి అభిమాన సంగీత దర్శకులు లయరాజా ఇళయరాజా. మరి ఈరోజు లయరాజా

ఇళయరాజు గారి బర్త్డే సందర్భంగా మనం మాట్లాడుకుందాం. ఇళయరాజాకి గారికి సంబంధించి మరికొన్ని విషయాలు వింటూనే ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆలోచించే సంపూర్ణ వినోదం గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

0: ఇప్పుడు ఆయన రాజువే, ఎందుకంటే సంగీత ప్రపంచం ఉన్నన్ని నాళ్ళు, సంగీత అభిమానులు ఉన్నన్ని నాళ్ళు ఇళయరాజా గారు ఎప్పటికీ రారాజే. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు దాదాపు 1500కు పైగా సినిమాలు, 8500కు పైగా పాటలు, 82 ఏళ్ల వయసు అయినా కూడా ఇప్పటికీ పెరిగే అభిమానులే తప్ప తరిగింది లేదు. ఆయన పాటకి ఫిదా అయ్యేవాళ్లే రాను రాను రోజు రోజుకి పెరుగుతున్నారు ఈ జనరేషన్తో సహా. ఇసై జ్ఞాని, రాజా సార్, మాస్ట్రో, లయరాజా, ఇలా ఒక్కసారి ఆయన సంగీతం వింటే చాలు నవరసాలు కూడా తన్మయత్వంతో నాట్యం చేస్తాయి. ఒక్కసారి స్ప్రే చేస్తే అంటుకుపోయే ఒడుకొలాన్ సెంట్ లాంటివాడు ఇళయరాజా. 1980లలో హైస్కూల్ కాలేజీల్లో ఉన్నవారు ఎవరికైనా సరే రాజా సంగీతానికి వాళ్ళు బానిసలే. ఆ మాట వాళ్ళు కూడా 100% ఒప్పుకుంటారు. ఎందుకంటే ఆయన సంగీతానికి ఉన్న పవర్ అలాంటిది. మరి విషు మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు అవర్ ఫేవరెట్ ఇళయరాజా. మరి ఆకాశవాణి వివిధ భారతి అలాగే వివిధ భారతి శ్రోతలందరి తరపున ఇసై జ్ఞాని, రాజా సార్, లయరాజు, ఇళయరాజా గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివి భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. గుర్తుకొస్తున్నాయి Go retro with Akashvani Telugu.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. సింధు భైరవి సినిమాకి గాను ఇళయరాజా గారు కంపోజ్ చేసిన పాట విన్నారు. నిజంగా ఆ పాటలో ఎలాగైతే నేను పాడలేను పల్లవి కూడా రాదు అన్న సాహిత్యం ఉందో ఎగ్జాక్ట్ గా ఇళయరాజా గారు కూడా అదే అంటారు. ఏంటి అంటే, నాకు సంగీతం రాదు, ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నాను అని. అంటే ఆయన ప్రతి దాదాపు చాలా ఇంటర్వ్యూస్లో ఇప్పటికీ చెప్తూ ఉంటారు ఏంటంటే, ఇంత సాధించి సంగీత ప్రపంచానికే ఓ మేరు నగధీరుడిలా ఉండి కూడా ఆయన చెప్పే మాట ఏంటంటే, నాకు సంగీతం తెలీదు కానీ సంగీతానికి నేను తెలుసు కాబట్టి నా చేత ఈ సంగీతం చేయించుకుంటుంది అంటారు. నేను ఇప్పటికీ సంగీతం నేర్చుకుంటూనే ఉన్నాను అంటారు. తమిళనాడులోని ఓ మారుమూల గ్రామంలో రాజయ్యగా పుట్టి ఆ తర్వాత, అంటే ఊరికే హార్మోనియం పెట్టే ముందు పెట్టుకొని అలా పాడితే అందరూ చప్పట్లు కొట్టేవారు. అప్పుడు అనుకునేవారట, వీళ్ళు సంగీతానికి చప్పట్లు కొడుతున్నారా లేక నన్ను చూసి చప్పట్లు కొడుతున్నారా, అర్థం కాని వయసు. కానీ ఆ తర్వాత ఆ సంగీతానికి అందరూ ఆనందపడిపోయి తన్మయత్వంతో చప్పట్లు కొడుతున్నారని తెలిసిన తర్వాత ఎలాగైనా సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టాలి అనుకున్నారు. అనుకున్నారు, అడుగు పెట్టారు కూడా. అయితే అప్పటికే మన ఇండస్ట్రీలో ఏఎం రాజా గారు ఉన్నారు కాబట్టి పేరుకి ముందు ఇళయ యాడ్ చేసుకొని ఇళయరాజాగా మన ముందు మన ప్రేక్షకులు అంటే సంగీత అభిమానుల మదిలో ఆయన చిరస్థానాన్ని సంపాదించుకున్నారు ఇళయరాజా గారు. మనిషి మానసిక ఉద్వేగాన్ని ఆవిష్కరించాలి అంటే సంగీతాన్ని మించి తోడు లేదు అనిపిస్తోంది. మరి అలాంటి సంగీత ప్రపంచాన్ని తన స్వరాలతో శాసించిన రాజు ఇళయరాజా. మరి ఇళయరాజా గారి బర్త్డే సందర్భంగా ఇళయరాజా గారికి సంబంధించిన కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో.

సంగీతానికి రాళ్లు సైతం కరుగుతాయి అంటారు. నిజమే అనిపిస్తుంది ఇళయరాజా సంగీతం వింటే. కోయిలలు సైతం సంగీతానికి తమ గొంతును శృతి చేస్తాయి ఇళయరాజా సంగీతం వింటే. ఆయన స్వరాలు మండు వేసవిలో మంచు తెమ్మెరలా పలకరిస్తాయి. తొలకరి వానతో జన్మించే మట్టి పరిమళాల్లా మనసుకి హత్తుకుంటాయి. మరి ఇళయరాజా గారు ఇండస్ట్రీకి రావాలి అని అనుకున్న టైంలో పార్టీస్కి ఫంక్షన్స్కి మ్యూజిక్ అందించే ఒక ట్రూప్తో తన జర్నీని స్టార్ట్ చేశారు ఇళయరాజా. కట్ చేస్తే ఇప్పుడు ఒక్కసారి హార్మోనియం పెట్టే ముందు కూర్చున్నాడు అంటే కోట్లాది అభిమానులకు ఆరాధ్య దైవం ఇళయరాజా. ఏ వాయిద్యమైనా కూడా శృతిలోకి రావాలి అంటే సాన తప్పదు కదా. అలాగే ఇళయరాజా కెరీర్లో కూడా అప్ అండ్ డౌన్స్ ఎన్నో ఉన్నాయి. అయినా సరే ఎప్పటికప్పుడు కెరటంలా పడి లేచారు తప్ప వెనక్కి తగ్గలేదు లయరాజు. మరి ఆయన సినీ సంగీత ప్రస్థానం గురించి మాట్లాడుకుంటున్నాం ఇవాల్టి గుర్తుకొస్తున్నాయిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఒక్క మాట, ఇందాక ఒక మెసేజ్ వచ్చింది ఏంటంటే ఇళయరాజా అనే ఎందుకు పెట్టారు అని చెప్పేసి. అయితే అప్పటికే అతని పేరు అంటే పుట్టగానే పెట్టిన పేరేంటి అని అంటే డేనియల్ రాజయ్య. అయితే అప్పటికే ఇండస్ట్రీలో హెచ్ఎం రాజా గారు ఉండడంతో ఇళయరాజా అని పెట్టారు. ఇళయ అంటే చిన్న అని అర్థం, అంటే చిన్న రాజు అని అర్థం అన్నమాట. అందుకనే ఇళయరాజా అని పెట్టారు. అంతేకాదు జ్ఞాన దేశికన్ అని అని కూడా ఆయనకు ఆ పేరు ఉంది. ఎన్ని పేర్లు, ఒకటా రెండా, అసలు నచ్చాలే కానీ అభిమానంతో ఎన్నో రకాలుగా పిలుచుకోవచ్చు. ఏమంటారు మరి ఇళయరాజా గారి కంపోజిషన్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి, ఐ మీన్ పాట ఏంటి, నాకు వాట్సప్ చేయండి 0040-2324-0852. వాట్సప్ చేయడం అంటే ఈ పాట నా కోసం ప్లే చేయండి అని కాదు, ఆ పాట ఎందుకు ఇష్టమో చెప్పండి. ఓకే, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిద్ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి. మనం మాట్లాడుకుంటున్నాం లయరాజు ఇళయరాజా గారి బర్త్డే సందర్భంగా, లయరాజా గారి సంగీత ప్రస్థానం గురించి. ప్రేమ సినిమా గుర్తుందా? గుర్తే ఉంటుంది. అసలు ఎంత సూపర్ హిట్ కదా అసలు ఆ సినిమా. అందులో హీరో గిటారిస్ట్. సినిమా క్లైమాక్స్ లో ఒక సింగింగ్ కాంపిటీషన్ ఉంటుంది. హీరో అంటే బేసిక్ గా ఏంటంటే నేషనల్ లెవెల్ కాంపిటీషన్ ఉంటుంది, అండ్ అలాగే హీరోయిన్ కి కూడా ఆయన విన్ అవ్వాలి అని ఉంటుంది. సో మంచి ఊపున్న పాట పాడతాడు, స్టెప్పులు వేయిస్తాడు అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ స్లోగా ఓ పాట స్టార్ట్ అవుతుంది. నిజానికి ఈ సినిమా రిలీజ్ కన్నా ముందు ఈ సినిమా చూసిన వాళ్ళందరూ అన్నారట, అసలు ఏంటి ఇళయరాజా ఏమనుకుంటున్నాడు, అసలు ఆ సీన్లో ఎంత మంచి పాట పెట్టాలి, నేషనల్ లెవెల్ కాంపిటీషన్ అన్నప్పుడు ఎలాంటి పాట ఉండాలి, అసలు ఏమో ఈ సినిమా ఇంకా అని అందరూ అనుకుంటున్నారట. ఆ టైంలో ఇళయరాజా గారు ఒక మాట అన్నారు, పాటను మళ్ళీ అబ్జర్వ్ చేయండి అని. నిజంగానే ఒక్కసారి ఆ పాటను మనం గుర్తు చేసుకుంటే, పాటకి ముందు ఫాస్ట్ బీట్లో గిటారు మోత వస్తుంది. అసలు ఎలా ఉంటుంది ఆ గిటారు మోత అంటే, స్టేజ్ ఊగిపోయేంత ప్రీలూడ్ వస్తుంది. సడన్గా ఆ ప్రీలూడ్ ఆగి పాట స్లోగా స్టార్ట్ అవుతుంది. కారణం ఏంటి అంటే, చావు బతుకుల్లో హీరోయిన్ ఉంటుంది. అంటే ఒక కథకి సంబంధించి దర్శకుడికే కాదు, దర్శకుడికన్నా ఇళయరాజానే సినిమా బాధ్యత ఎక్కువ తీసుకుంటారట. అందుకే ఆయన పాట నిలబడుతుంది అనడానికి ఆ సినిమానే ఉదాహరణ.

మరణం అంచున ఉన్న మనసు కోరుకునే అమృతం ప్రేమ అంటారు. మరి అలాంటి అమృతానికి అద్భుతమైన స్వరాలు అందించింది ఇళయరాజా గారు. 11:42 అవుతోంది స్టూడియో క్లాక్ లో. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. కేవలం బాధ అనే కాదు, సంతోషాన్ని కూడా తన రాగాల్లో రంగరించి పలికించగలగడం ఇళయరాజా గారి పని. అన్నీ కోల్పోయిన వ్యక్తి కొత్త జీవితంలోకి అడుగుపెట్టినా ఆ సందర్భాన్ని బట్టి ఆ సంగీతం ప్రేక్షకుల్ని తన్వయత్వంలో ముంచెత్తుతుంది. ఉన్నవి సప్తస్వరాలే, వాటిలో పలికే రాగాలు మాత్రం ఎన్నో కదా. అలాగే ఉన్నది వన్ అండ్ ఓన్లీ ఇళయరాజే. కానీ ఆయన సంగీతం చేసే మ్యాజిక్ మాత్రం అంతా ఇంతా కాదు. ఆయన కొన్ని వేల పాటలు చేసుంటారు, కానీ ఏ పాటకి దానికదే ప్రత్యేకంగా ఉంటుంది. ఇది కేవలం తమిళనాటే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆయనకి సంగీత అభిమానులు ఇచ్చిన అరుదైన గౌరవం. తన తరం సంగీత దర్శకులతో అంటే తన తరం సంగీత దర్శకులలో తనలాగా అభిమాన గలాన్ని సంపాదించిన వాళ్లలో మాత్రం ఇళయరాజా ఒకే ఒక్కడు. దెర్ ఇస్ నో డౌట్. ఏమంటారు? అవుననే అంటారు. ఎందుకంటే ఆ అభిమాన గళంలో మీరు నేను కూడా ఉంటాం కాబట్టి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

పాట విన్నంతసేపు విన్న తర్వాత కూడా ఈ పదాలు అలాగే ఆ సంగీతం మనల్ని వెంటాడుతుంది, ఐఎమ్ షూర్ పక్క. కావాలంటే ఈ పాట మీరు మళ్ళీ ఓసారి వినండి, విన్న తర్వాత డెఫినెట్గా హమ్ చేయకుండా ఉండలేరు. అది ఇళయరాజా మ్యూజిక్ మ్యాజిక్.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఒకటా రెండా ఎన్ని పాటల గురించని మాట్లాడుకుంటాం చెప్పండి. ఇళయరాజాకి సంబంధించి మాట్లాడాలి అంటే రోజులు సరిపోవేమో. ఎందుకంటే ఏం కావాలన్నా కూడా, అంటే ప్రేమ విఫలమైనా ప్రేమ సక్సెస్ అయినా ఏం జరిగినా కూడా ఇళయరాజా పాట మనతో ఉండాల్సిందే. అయితే ఇళయరాజా గారు రావడం రావడమే అంటే ఇండస్ట్రీకి రావడం రావడమే ఒక కొత్త సౌండ్ని ఏమంటారు ఇంట్రడ్యూస్ చేశారు మన తెలుగు ఇండస్ట్రీకి అండ్ అలాగే సినీ ఇండస్ట్రీకి. అయితే కర్ణాటక ధోరణిలో వెస్ట్రన్ ఫ్యూజన్ చేయాలి అనుకున్న టైంలో ఇళయరాజా గారు ఒకటి ఆలోచించారంట. అంటే నా పాటలు సగటు శ్రోతలకి నచ్చుతాయా నచ్చవా, అసలు ఎలా ఉంటాయి కనుక్కుందామని ఓ రోజు వాకింగ్కి వెళ్ళారట. సో అలా వాకింగ్ వెళ్ళిన ఆ వీధి చాలా పొడుగ్గా ఉంటుందట. సరే ఏం మాట్లాడుకుంటారు అన్న టైం అని టెస్ట్ చేద్దామని వాకింగ్ వెళ్తూ ఉన్నాడు. సో వెళ్తున్న టైంలో అప్పుడే రేడియోలో ఒక పాట వినబడింది. అదే మన ఇళయరాజా గారి సినిమా, ఫస్ట్ సినిమా అన్నకిళి, తెలుగులో రామచిలుక అన్నమాట. అందులో మావయ్య వస్తాడట అన్న పాట మొదలైంది. అంతే, అక్కడ టీ కొట్టు దగ్గర పనిచేస్తున్న ఆవిడ గబగబా లేచి పక్కకొచ్చేసి పక్కనున్న వాళ్ళందరినీ ఇరుగు పొరుగుని పిలిచిందట. కేకేస్తోందట. ఏమని అంటే అందరూ రేడియో ఆన్ చేసుకోండి, ఈ పాట వస్తోంది అని. అంతే, ఇళయరాజా ఆ వీధంతా నడుస్తున్నంతసేపు ప్రతి గడుప వరుసగా రేడియో ఆన్ చేస్తూ అతని పాటను అతనికే వినిపించే ఓ కచేరీ పెట్టినట్టుగా అనిపించిందట ఆ టైంలో. అంతే, అప్పుడు వారిచ్చిన నమ్మకమే ఈరోజు 50 ఏళ్ల సినీ స్వర ప్రస్థానాన్ని కొనసాగించింది అని చెప్తారు ఇళయరాజా. నిజమే కదా, ఆయన పాట కొన్ని జానపద బాణీలను మిక్స్ చేసి వినిపించినా, వెస్ట్రన్ని మిక్స్ చేసినా, ఎలా చేసినా సరే. అందుకే అంటారు ఏంటంటే సంగీతానికి

అమ్మతో పొలం పనులకు వెళ్తే అక్కడ ఆమె పాడే జానపద గేయాలు గీతాలు ఏవైతే ఉన్నాయో జ్ఞానదేశికన్ అదే మన ఇళయరాజా గారిలో ఏదో తెలియని శక్తిని నింపేవట. అయితే పసిపిల్లాడిగా ఉన్నప్పుడే సంగీతంపై చూపిస్తున్న ప్రేమ చూసి మన ఇళయరాజా గారి తల్లి ఓ పాత హార్మోనియం పెట్టే కొని అతనికిచ్చిందట. అదే ఓ సంగీత సామ్రాట్టును తీర్చిదిద్దే క్షణమవుతుందని ఆమె అప్పుడు ఊహించి ఉండలేదేమో కదా. అసలు స్క్రీన్పై ఇళయరాజా పేరు కనిపిస్తే చాలు, ఫ్యాన్స్ ఆనందం మామూలుగా ఉండేది కాదు. అఫ్కోర్స్ ఇప్పటికి కూడా దాదాపుగా స్టార్ హీరోలతో సమానంగా ఆయన పేరు మారుమోగిపోయింది 80s 90s. నిజానికి ఆయన సంగీతం అందించిన సినిమాలతోనే ఎంతోమంది స్టార్స్ అయ్యారు అనేది ఒప్పుకోవాల్సిన నిజం కూడా. అందుకే ఇళయరాజాని స్టార్ ఆఫ్ ద స్టార్స్, కింగ్ ఆఫ్ మెలోడీ, మాస్ట్రో ఇంకా ఎన్ని పేర్లతో పిలుస్తారో అభిమానులు. అంతేకాదు ఇళయరాజా గారు కొన్ని సినిమాలు చేసిన తర్వాత ఇక అంత సక్సెస్ రా

లేదని వెళ్ళిపోదాం అనుకున్న టైంలో బాలు గారు తన ఏమంటారు తన గ్రూప్లో తనని గిటారిస్ట్గా జాయిన్ చేసుకున్నారు. ఆ రోజు మొదలైన ఆ ఇద్దరి స్నేహం ఎన్ని రోజులు కొనసాగిందో అందరికీ తెలిసిందే. అంతేకాదు అసలు ఇళయరాజా గారి సంగీతం, బాలుగారి గొంతు, ఈ రెండు కలిస్తే చాలు ఏదో ఏదో తెలియని ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్తారు వాళ్ళిద్దరూ. ఇలా చెప్పుకుంటూ పోతే ఇదిగో టైం చూడండి, 11 గంటలు దాటి 57 నిమిషాలు అలా కొనసాగిపోతోంది. ఎన్నని మాట్లాడుకుంటాం చెప్పండి. మనసును మధుకలశంలా మార్చి స్వర సురధారలు కురిపించే లయరాజు ఆయన ఒక్కరే. సప్త స్వరాల ప్రభను పుణికిపుచ్చుకొని తన సంగీత మాధుర్యంతో ప్రకృతిని కూడా నాట్యం చేయించే మ్యూజికల్ మాస్ట్రో ఇళయరాజా గారు అసామాన్యుడు. మరి ఆయన ఇంకా మనల్ని తన సంగీతంతో అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ పాట కోసం. నాకు తెలుసు, ఇదిగో ఆ పాట మీ అందరి కోసం.

0: పరిపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: స్కూల్ కి సంబంధించి ఒక విషయం చెప్తానన్నాను కదా, ఒక స్టోరీ. ఇది ముగ్గురు ఫ్రెండ్స్ కి సంబంధించిన రియల్ లైఫ్ స్టోరీ అన్నమాట. మొదటి పిల్లాడు చాలా తెలివైనవాడు. ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు, వినండి ఎవరి గురించి మాట్లాడుతున్నాననేది, నిజంగా థ్రిల్ అవుతారనమాట అట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ. సో ముగ్గురు ఫ్రెండ్స్, మొదటి అబ్బాయి చాలా తెలివైనవాడు, స్కూల్లో ఎప్పుడు ఫస్ట్ పొజిషన్లో ఉండేవాడనమాట. అసలు ఆ ఫస్ట్ పొజిషన్ని ఎప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చేవాడే కాదు, సో ప్రతి విషయంలో టాపర్ ఆయన. ఇక రెండో అబ్బాయి, రెండో ఫ్రెండ్ ఏంటంటే ఫెయిల్ అవ్వడు కానీ క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి అలా నెట్టుకొని మాత్రం పోతూ ఉంటాడు, అంటే బార్డర్లో పాస్ అవుతూ ఉంటాడనమాట. ఇక మూడో పిల్లాడు చాలా అంటే చాలా తెలివైనవాడు, కాస్త కన్నింగ్ ఫెలో కూడా, అండ్ మానిపులేషన్ చేయడంలో టాప్లో ఉండేవాడు. అయితే సరే, వ్యక్తిగతంగా వాళ్ళు ఎలా ఉన్నా కూడా ఈ ముగ్గురు మాత్రం చాలా మంచి ఫ్రెండ్స్ అన్నమాట. మరి చదువు అయిపోయిన తర్వాత ఆ ముగ్గురు ఏమయ్యారో తెలుసా? చెప్తాను, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. చైతన్య స్ఫూర్తి వింటున్నారు మీ ఆర్జే స్వాతితో.
4: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
5: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

ఇదిగో ఈ సినిమాలో ఎలాగైతే ఫ్రెండ్స్ కలిసి ఉంటారో, ఇందాక మనం స్టోరీలో ముగ్గురు గురించి మాట్లాడుకుంటున్నాం కదా, వాళ్ళు అలాగే అనమాట. సో మరి ఆ ముగ్గురు ఫ్రెండ్స్ ఆఫ్టర్ వాళ్ళ స్టడీస్ తర్వాత ఏమయ్యారు అంటే, ఇది రియల్ లైఫ్ స్టోరీ, మీ అందరికీ తెలిసిన వాళ్ళే వాళ్ళందరూ కూడా. సో మొదటివాడు, ఆ తెలివైన వాడు, ఇంజనీర్ అయ్యాడు. ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ పరీక్ష పాస్ చేసి క్లాస్ 1 ఆఫీసర్ అయ్యాడు. ఆ తర్వాత ఢిల్లీ మెట్రో చీఫ్ అయ్యాడు. ఇక రెండోవాడు ఫిజిక్స్లో గ్రాడ్యుయేషన్ చేసి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసి అందులో పాస్ అయ్యి, తన ఫ్రెండ్ ఎవరైతే ఫస్ట్ ఫ్రెండ్ ఉన్నాడో, తను పనిచేస్తున్న ఆ శాఖలోనే అతనికంటే ఉన్నత స్థాయి అధికారిగా నియమితుడయ్యాడు. ఇక మూడోవాడు స్కూల్ తర్వాత చదవడం కూడా పట్టించుకోలేదు, కానీ రైట్ టైంలో మొత్తానికి ఓ పొలిటికల్ పార్టీని సెలెక్ట్ చేసుకుని అందులో పోటీ చేసి ఎంపీ అయ్యాడు. ఆ తర్వాత క్యాబినెట్ మంత్రి అయ్యాడు. ఇప్పుడు ఏం జరుగుతోంది అంటే, అతని ఆధ్వర్యంలోనే మొదటి ఇద్దరి ఫ్రెండ్స్ పనిచేస్తున్నారనమాట. మరి ఇంతకీ వీళ్ళెవరో చెప్పనా? మొదటి ఫ్రెండ్ వచ్చేసి ఈ శ్రీధరన్, మెట్రో మ్యాన్ అని పిలుస్తాం. ఇక రెండో ఫ్రెండ్ టిఎన్ శేషన్ గారు, మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్. ఇక మూడో ఫ్రెండ్ కేపీ ఉన్నికృష్ణన్, 5 సార్లు వరుసగా లోక్సభకు ఎన్నికై విపి సింగ్ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా పనిచేశారు. ఈ ముగ్గురు ఎందుకు చెప్పానంటే, ఈ ముగ్గురు ఫ్రెండ్స్ ఓకే, కానీ ఈ ముగ్గురు చదువుకుంది ఒకటే స్కూల్, అదే టీచర్లు, కానీ విధులు మాత్రం వేరు వేరుగా, అంటే విధి మాత్రం వాళ్ళని వివిధ మార్గాల్లో, అంటే డిఫరెంట్ ఏమంటారు, వేస్లో వాళ్ళని నడిపింది. సో మై డియర్ పేరెంట్స్, మీకు కూడా చెప్పేది ఏంటి అని అంటే, వీళ్ళు మార్చారు, వాళ్ళు మార్చారు, పక్కింటి వాళ్ళు మార్చారు, ఆ స్కూల్లో ఇంకొంచెం బాగుంటుంది అని అస్తమానం పిల్లల్ని ఇటు అటు ఇటు ఇటు ఆ స్కూల్ ఈ స్కూల్ అని తిప్పకుండా, ఉన్న స్కూల్లోనే వాళ్ళకి ఏ స్కూల్లో అయితే కంఫర్టబుల్గా ఇప్పుడు చదువుతున్నారో ఆ స్కూల్లోనే ఉంచండి. కాకపోతే మీరు కాస్త ఇంట్రెస్ట్ తీసుకోండి, ఎందుకంటే స్కూల్లో ఉండేది వాళ్ళు కేవలం మహా అయితే 6 గంటలు ఉంటారేమో, 5 గంటలు లేదా 6 గంటలు ఉంటారు. అంత మాత్రాన వాళ్ళ బాధ్యత మొత్తం స్కూల్దే, స్కూల్ టీచర్స్దే అంటే ఎలా చెప్పండి? ఇదంతా ఎందుకు చెప్పానంటే, మా అపార్ట్మెంట్లో నిన్న ఒక పెద్ద చర్చ, పిల్లల్ని ఏ స్కూల్ మార్చాలి, ఎక్కడ మార్చాలి అని. కట్ చేస్తే ఆవిడ లాస్ట్ టైమే వాళ్ళ బాబుని మార్చినట్టు నాకు బాగా గుర్తు. ఎందుకు ఇంత కంగారు, ఎందుకు ఇంత హడావడి? పిల్లాడు మహా అంటే 2nd క్లాస్, ఇప్పుడు 2nd క్లాస్కే ఇంత ఆలోచించేసి మన ప్రెషర్నంతా పిల్లల మీద రుద్దేస్తే ఏం చదువుతారు? ఏ స్కూల్ అయితే ఏముంది వాళ్ళకి ప్రెషర్ తట్టుకోవడానికి? ఆలోచించండి. సో ఏ స్కూల్లో చదివారు అన్నది ఇంపార్టెంట్ కాదు, వాళ్ళకి ఎంతవరకు అర్థమైంది అన్నది మాత్రమే ఇంపార్టెంట్. కాబట్టి అస్తమానం స్కూళ్ళు కాలేజీలు ఇలా మార్చకుండా ఉన్న దగ్గరే బాగా చదివించే ప్రయత్నం చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: రౌడీ గారి పల్లం సినిమాకి బపిలహరి గారి సంగీతం, బాలుగారు ఆయన అలాగే చిత్రమ్మ గారు పాడిన పాట విన్నారు. సమయం 12 గంటలు దాటి 30 నిమిషాలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 12 గంటల 30 నిమిషాలు కావస్తోంది. తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రభుత్వ పథకాల గురించి తెలియని గిరిజనులు ఇంకా ఉన్నారని, వారి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆరోగ్యవంతమైన పర్యావరణ అనుకూలమైన దేశం కోసం యువజనులు సైక్లింగ్ అలవాటు చేసుకోవాలని కేంద్ర క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య పిలుపునిచ్చారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలియజేసింది. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ఐటీడీఏ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఐటీడీపీ బలోపేతంపై జాతీయ సదస్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సదస్సునుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి, దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న గిరిజన సమాజం సాంస్కృతికంగా ఎంతో సుసంపన్నమైందని కొనియాడారు. గిరిజన తెగలను సామాజికంగా ముందుకు తీసుకురావడానికి నిరంతరం కృషి జరగాలని ఆమె పిలుపునిచ్చారు. అభివృద్ది ఫలాలు సమాజంలో చివరి ఇంటికి, మారుమూల ఉన్న చివరి గ్రామానికి సైతం తప్పక చేరాలని ఆమె ఆకాంక్షించారు.

అయితే ప్రభుత్వం అందిస్తున్న వివిధ రకాల సంక్షేమ పథకాలపైన ఆదివాసీల్లో కొన్ని వర్గాలకు ఇప్పటికీ సరైన అవగాహన లేకపోవడం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. వారి అభివృద్దికి చర్యలు తీసుకోవాలని, వారికి సమాచారం అందించాలని ఆమె అన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొనసాగుతున్న జనజాతీయ గరీమ్ ఉత్సవ్ 2026లో భాగంగా ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా గిరిజన అభివృద్ది విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే సంస్థాగత వ్యవస్థలను బలోపేతం చేయడంపై ఈ సదస్సు ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ఇందులో భాగంగా పరిపాలనా సంస్కరణలు, సమన్వయ యంత్రాంగాలు, సాంకేతిక ఆధారిత సేవల పంపిణీ వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చిస్తారు. 26 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రతినిధులు ఈ జాతీయ సదస్సులో పాల్గొంటున్నారు. కర్ణాటకలో ఈరోజు నూతన నాయకత్వ పర్వం ప్రారంభం కానుంది. రాష్ట 25వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డీకే శివకుమార్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. డీకే శివగా ఎంతో ప్రజాదరణ పొందిన, 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శివకుమార్ ఈ సాయంత్రం 4:05 రాజ్భవన్లోని గ్లాస్ హౌస్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఆయనతో పాటు కొద్దిమంది కేబినెట్ మంత్రులు కూడా ఈవేళ గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం పొందనున్నారు. గత నెల మే 28వ తేదీన సిద్దరామయ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ శాసనసభాపక్షం 64 ఏళ్ల డీకే శివకుమార్ను తమ నాయకుడిగా ఎన్నుకుంది. దీంతో ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించడానికి మార్గం సుగమమైంది. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, రణ్దీప్ సింగ్ సుర్జేవాలాతో పాటు పలువురు మత పెద్దలు, కార్మికులు, రచయితలు, సినీ నటులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు హాజరవుతారు. వీటితో పాటు డీకే శివకుమార్ స్వగ్రామమైన దొడ్డలహళ్లిలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను కూడా ఈ వేడుకకు ప్రత్యేకంగా ఆహ్వానించడం విశేషం. వెనిజులా తాత్కాలిక రాష్ట్రపతి డెల్సీ రోడ్రిక్స్ ఈ వెంట నుంచి 5 రోజుల పాటు మన దేశంలో పర్యటిస్తారు. ఈ పర్యటన భాగంగా ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత వెనిజులా సంబంధాల సమగ్ర స్వరూపాన్ని ఇద్దరు నాయకులు సమీక్షించనున్నారు. ఇరు దేశాలు వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, పునరుత్పాదక ఇంధనం, ఆరోగ్య సంరక్షణ, ఫార్మాస్యూటికల్ వంటి కీలక రంగాల్లో పరస్పరం సహకారానికి గల అవకాశాలను అన్వేషించనున్నాయి. వెనిజువలా అధ్యక్షురాలి పర్యటన గురించి నిన్న న్యూఢిల్లీలో మీడియాకు వివరాలు వెల్లడిస్తూ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి రణధీర్ జైస్వాల్, రోడ్రిక్స్ వెంట విదేశాంగ, ఆర్థిక అభివృద్ది, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా ఉందని తెలియజేశారు. భారత్ వెనిజులా దేశాల మధ్య ముఖ్యంగా ఇంధన వాణిజ్య రంగాల్లో స్నేహపూర్వకమైన సంబంధాలున్నాయి. ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు పలు రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత పటిష్టం చేస్తుందని భావిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగే చర్చల్లో ఇంధన భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఫార్మాస్యూటికల్స్, ఆరోగ్య సంరక్షణ, రవాణా, పునర్వినియోగ ఇంధనం వంటి పరస్పర ప్రయోజనకరమైన అంశాల్లో సహకారాన్ని బలోపేతం చేసే మార్గాలపై ఇరుపక్షాలు చర్చిస్తాయి. తమ పర్యటనలో భాగంగా వెనిజులా ప్రతినిధి బృందం ఇంధనం, ఫార్మాస్యూటికల్, ఆటోమొబైల్ రంగాలకు సంబంధించిన పరిశ్రమలను కూడా సందర్శిస్తుంది. భారత్ సాంకేతిక పారిశ్రామిక సామర్థ్యాలపై స్పష్టమైన అవగాహన పెంచుకోవడంతో పాటు సంయుక్త భాగస్వామ్య అవకాశాలను అన్వేషించడమే వెనిజులా అధ్యక్షురాలి పర్యటనలో ముఖ్య ఉద్దేశం. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత యువత సైక్లింగ్ను తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా మార్చుకోవాలని, మరింత ఆరోగ్యవంతమైన, పర్యావరణ అనుకూలమైన హరిత భారతదేశ నిర్మాణోద్యమంలో ముందుండాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య పిలుపునిచ్చారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా ఒక వీడియో సందేశం ఇస్తూ ఆయన, సైక్లింగ్ క్రమం తప్పకుండా ఒక అలవాటుగా మార్చుకోవడం ద్వారా సమతుల్యంతో కూడిన, క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అలవడుతుందని పేర్కొన్నారు. ఇది పర్యావరణ పరిరక్షణకు, కాలుష్యరహిత రవాణాకు ఎంతో దోహదం చేస్తుందని ఆయన చెప్పారు. సైక్లింగ్ అనేది వ్యక్తుల శారీరక, మానసిక ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా స్వచ్ఛమైన, ఆరోగ్యవంతమైన దేశ నిర్మాణానికి కూడా తోడ్పడుతుందని మంత్రి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 3వ తేదీన అంతర్జాతీయ సైకిల్ దినోత్సవం జరుపుకుంటారు. సైకిల్ను అత్యంత సరళమైన, చౌకైన, నమ్మకమైన, పర్యావరణ అనుకూలమైన రవాణా సాధనంగా గుర్తిస్తూ ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవం నిర్వహిస్తారు. దేశ సార్వభౌమాధికారానికి, వ్యక్తిగత స్వేచ్ఛకు మధ్య వైరుధ్యం ఏర్పడితే దేశ సార్వభౌమాధికారానికే తొలి ప్రాధాన్యత ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలకు సంబంధించిన కేసుల్లో ఈ నిబంధన తప్పనిసరిగా

0: కుటుంబం అనే నిర్వచనం నుంచి పెళ్ళైన కుమార్తెలను మినహాయించడం పూర్తిగా ఏకపక్షమని, ఇది ఎంతమాత్రం సమర్థించదగది కాదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అలహాబాద్ హైకోర్టు ఇందుకు సంబంధించిన ఇచ్చిన ఒక తీర్పును పక్కన పెడుతూ జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరతేలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కారుణ్య నియామకాలు అంటే కంపాషనెట్ అపాయింట్మెంట్ ప్రయోజనాల కోసం కుటుంబం అనే నిర్వచనంలో వివాహిత కుమార్తె చేరదని గతంలో హైకోర్టు పేర్కొంది. సాధారణంగా ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి సర్వీసులో ఉండగా మరణించినా లేదా వైద్యపరమైన కారణాల వల్ల ముందస్తు పదవీ విరమణ చేసినా ఆ కుటుంబంలోని ఒక సభ్యునికి ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాన్ని కారుణ్య నియామకం అంటారు. మరణించిన ఒక డీలర్ వివాహిత కుమార్తె దాఖలు చేసిన అప్పీల్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కారుణ్య ప్రతిపదికన ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్గా తాను నియమించాలనే అభ్యర్థిని తిరస్కరిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర ప్రభుత్వం నామినేషన్లు ఆహ్వానిస్తోంది. వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన పిల్లలకు రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డులను అందజేస్తారు. అవార్డుల కోసం దరఖాస్తులు సమర్పించేందుకు జూలై 31వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. తమ నామినేషన్లను కేవలం జాతీయ అవార్డుల పోర్టల్ awards.gov.in ద్వారా మాత్రమే సమర్పించవలసి ఉంటుందని కేంద్ర మహిళా శిశు వికాస మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈరోజు ఒక ప్రతిష్టాత్మక సామాజిక సంక్షేమ పథకం అన్నపూర్ణ యోజన ప్రారంభిస్తోంది. ముఖ్యమంత్రి సువేందు అధికారి ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. మొదటి దశలో భాగంగా అర్హులైన లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి ఈవేళ నుంచే నేరుగా 3,000 రూపాయలు జమ అవుతాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం దాదాపు 2 కోట్ల మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారు. మధ్యాహ్నం 1 గంటకు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈరోజు ఉరుములు మెరుపులతో కూడిన బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో కేరళ మాహే ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ అంచనా వేస్తోంది. విశేషాలు మరొకసారి. ప్రభుత్వ పథకాల గురించి తెలియని గిరిజనులు ఇంకా ఉన్నారని, వారి అభివృద్దికి చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆరోగ్యవంతమైన, పర్యావరణ అనుకూలమైన దేశం కోసం యువజనులు సైక్లింగ్ అలవాటు చేసుకోవాలని కేంద్ర క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య పిలుపునిచ్చారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివిద్ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. సమయం 12 గంటలు దాటి 40 నిమిషాలు కావస్తోంది. ఇందాక మనం స్కూల్స్ చేంజింగ్ దీని గురించి మాట్లాడుకున్నాం కదా వార్తల కన్నా ముందు. యూనో ఇకపోతే బాటిల్స్, టిఫిన్ బాక్సుల గురించి ఓ పెద్ద చర్చ చేస్తారు. మామూలు వేట కాదు అసలు. ఇది బాగుంటుందా అది బాగుంటుందా అని పిల్లలకి బాగా అంటే నచ్చాలి, అట్రాక్టివ్గా ఉండాలని డిఫరెంట్ డిఫరెంట్ ఏమంటారు లంచ్ బాక్సెస్ కొంటూ ఉంటారు. యూనో అయితే రకరకాల లంచ్ బాక్స్లు మనల్ని అట్రాక్ట్ చేస్తాయి కూడా మాల్స్లోకి వెళ్ళినప్పుడు. కానీ వన్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం వేడివేడి ఫుడ్ వండి అందులో పెట్టినప్పుడు ఆ ప్లాస్టిక్ అండ్ ప్లాస్టిక్ అనే కాదు రకరకాల మెటల్తో మెటీరియల్తో చేసిన బాక్సెస్ వస్తున్నాయి మార్కెట్లోకి. అవన్నీ పిల్లలకి ఎంతవరకు సేఫ్ అన్నది ఒక్కసారి ఆలోచించి కొనండి. లుక్ బాగుండాలి, చాలా కాస్ట్లీగా ఉండాలి కాదు, మామూలుగా స్టీల్ బాక్స్లో పెట్టి పంపిస్తే చాలు. అన్నిటికన్నా ముందు ఆలోచించాల్సింది హెల్తీగా ఉండాలి అని. దానికి సంబంధించి రీసెంట్గా ఒక ఇద్దరు ముగ్గురు మాట్లాడుకుంటున్నారనమాట. యూనో డాక్టర్లు, లాయర్లు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ నిజానికి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఏ హాస్పిటల్లోనో కోర్టుల్లోనో. కానీ మన అపార్ట్మెంట్లలో ఉంటారు చూడండి వాళ్ళు, వాళ్ళు అసలైన డాక్టర్లు, లాయర్లు అనమాట. ఎట్లా వాదిస్తారంటే నేను చెప్పిందే నిజం, అంటే నీకేం తెలియదు నేను చెప్పిందే నిజం అంటూ ఉంటారు. అయితే ఆ డిస్కషన్లో ఒక విషయం చెప్తాను, రాగ్

0: ఎన్ని బాటిల్స్, కాపర్ బాటిల్స్ గురించి ఒక డిస్కషన్ వచ్చింది. ఏం జరిగింది, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఇంతకీ అది ఎంతవరకు రైట్ ఆర్ రాంగ్, మనం మాట్లాడుకుందాం ఈరోజు. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఏంటి రాకేష్, పని ఎలా జరుగుతుంది?
2: అద్భుతంగా జరుగుతుందన్నా. మన ప్రైమ్ మినిస్టర్ అందించిన పిఎం స్వనిధి యోజన వల్ల మన కాళ్ళ మీద మనమే నిలబడ్డాం.
1: నీకు మరో శుభవార్త.
2: ఏంటన్నా?
1: స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా స్వనిధి మహోత్సవం ద్వారా చిన్న చిన్న దుకాణాలకు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇంకా డిజిటల్ ట్రైనింగ్ అందబోతోంది. పేరు పొందిన వారితో సన్మాన కార్యక్రమాలు కూడా చేయబోతున్నారు.
2: ఓ వావ్, అయితే నేను నా కుటుంబంతో పాటు వెళ్తాను.
3: జూలై 9 నుండి 31 వరకు స్వనిధి మహోత్సవ్ మీ సిటీకి రాబోతోంది. మరిన్ని వివరాల కోసం మీ మున్సిపల్ కార్పొరేషన్ ను సందర్శించండి. చిన్న దుకాణదారులు పిఎం స్వనిధితో వెలిగిపోతారు. జారీ చేసిన వారు మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మరియు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా.

0: సినిమా నుంచి మనో ఆయన అలాగే సుజాత పాడిన పాట విన్నారు. 12:50 కావస్తోంది స్టూడియో క్లాక్ లో మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: Every decision, every step takes you closer. Are you ready to take that step? The Indian Air Force is now accepting applications for officers through AFCAT 1 of 2026. Registrations open from 10th November 2025. For more details, visit careerairforce.gov.in or afcat.edcil.co.in.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేదంత గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో ఈట్ ఫిట్. మరి యాక్చువల్గా ఇప్పుడు ఎలా ఉందంటే టెక్నాలజీ, పూటకో కొత్త డాక్టరు, రోజుకో కొత్త ట్రీట్మెంటు, వారానికో కొత్త ఆహారపు అలవాట్లు మనకి నెట్టింట వైరల్ అవుతూ ఉన్నాయి. సో దాని ప్రకారం మనం పరుగులు పెడుతూ ఉంటాం. ఇది ఇది వాడితే బాగుంటుందంట, అది వాడితే బాగుంటుందంట అంట మాత్రమే. అది ఎంతవరకు మనం వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకొని వాడతారు అనేది పక్కన పెడితే, ఇదిగో ఈ అంట అనేది అంటు వ్యాధిలా వ్యాపిస్తూ ఉంటుందన్నమాట. ఒకరిని చూసి ఒకరు, ఒకరిని చూసి ఒకరు. సరే, అప్పట్లో ఎవరు మట్టి కుండలు మట్టి పాత్రల్లో వండుకోవాలి అన్నారు, ఓ తెగ కొనేసారబ్బా. మరి అవి నిజంగా కంటిన్యూ అవుతున్నాయా లేదా అంటే నాకు తెలిసి ఏ అటక మీద శుభ్రంగా ఏమంటారు పెట్టలో పెట్టి పెట్టుకొని ఉండి ఉంటారు. ఇక ఆ తర్వాత రాగి బాటిల్స్. సో రాగి బాటిల్స్ లో వాటర్ తాగడం అనేది మంచిది. నిజానికి మంచిదేనా అంటే 100 to 200% మంచిదే. కానీ దానికి కూడా ఓ విధి విధానం అంటూ ఉంటుందన్నమాట. అదేదో సినిమాలో రావు రమేష్ గారు అన్నట్టుగా. సో ఆ విధి విధానాలను పాటించకుండా మనం ఎప్పుడు పెడితే అప్పుడు అలా రాగి బాటిల్లో వాటర్ తాగడానికి కూడా లేదు. సో ఏంటంటే కొంతమంది రాత్రంతా రాగి పాత్రలో నీళ్ళుంచి ఉదయాన్నే తాగుతారు. ఇలా తాగడం వల్ల మంచి ఉపయోగాలు ఉంటాయి, బాగుంది. ఇది ఇప్పుడు కాదు, మన తాతల కాలం నుంచి కూడా ఉంది. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, సో రాగి బాటిల్ ఐ మీన్ కాపర్ బాటిల్లో తాగితే మంచిదని ఆ కాపర్ బాటిల్స్ని క్యారీ చేస్తూ ఉంటారు. అయితే ఈ కాపర్ బాటిల్ని వాడినప్పుడు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సిట్రిక్ యాసిడ్స్కి సంబంధించి అంటే నిమ్మరసానికి సంబంధించి ఏది కూడా మనం కాపర్ బాటిల్లో కలిపి తాగకూడదు.

దీనివల్ల అనవసరంగా హెల్త్ ఇష్యూస్ అంటే ఒక కైండ్ ఆఫ్ అన్ఈజీ అలాంటివి వచ్చేస్తుంటాయి, వాంతులు అలాంటివి. ఇక ఇంకొందరు ఏంటంటే మనం మేము కాపర్ బాటిల్నే వాడతాం, అసలు కాపర్ బాటిల్ లేకుండా వాటరే తాగమని ఓ బిల్డప్లు ఇచ్చేస్తుంటారు. వేడి నీళ్ళు అస్సలు పోయకూడదు అలా అని చెప్పేసి చాలా చల్ల నీళ్ళు కూడా పోయకూడదు అనమాట. సో ఈ రెండు వాడద్దు, ఎందుకంటే ఇవి కాపర్తో యాడ్ అయినప్పుడు వాటి లక్షణాలు పూర్తిగా మారిపోతాయి అనమాట. ఇంకొక విషయం ఏంటి అంటే కాపర్ బాటిల్లో నీళ్ళు తాగితే ఓ హెల్త్ చాలా స్ట్రాంగ్ అయిపోతారు అని చెప్పేసి అనుకుంటారు, కానీ రోజంతా కూడా కాపర్ బాటిల్లో నీళ్లు తాగడం అస్సలు మంచిది కాదు. ఎక్కువగా కాపర్ బాటిల్లో నీళ్లు తాగడం వల్ల మన బాడీలో కాపర్ పర్సంటేజ్ పెరిగి డైజెషన్ ప్రాబ్లం వచ్చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో మన తాత ముత్తాతలు చెప్పారు కదా, రాత్రంతా ఒక కాపర్ చొంబులో కానీ బాటిల్లో కానీ వాటర్ పెట్టుకొని ఉదయం లేవగానే ఎంప్టీ స్టమక్తో తాగడం మంచిది. అది కూడా రోజుకి హాఫ్ లీటర్కి మించి కాపర్ బాటిల్లో లేదా కాపర్ మిగతా పాత్రల్లో పెట్టిన నీళ్ళని వాడకూడదు అదనమాట సంగతి. ఇవేవి తెలియకుండా మో మనం రాగి బిందెలు కొనేస్తాము, రాగి బాటిల్ క్యారీ చేసేస్తాము, స్టేటస్ సింబల్గా వాడుతూ ఉంటాం. సో ఏదైనా చేసే ముందు కాస్త విషయాన్ని తెలుసుకొని మనం పాటిస్తే మనకి మంచిది, మన ఆరోగ్యానికి మంచిది. ఏమంటారు? ఇంత చెప్పాక అవునని అంటారు, రైట్? 12:53 అని స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జీ స్వాతి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: పౌరులకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు. ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 1 గంట దాటి 10 నిమిషాలు. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఎల్లుండి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం తరహాలోనే మొక్కజొన్నను కూడా సేకరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు కె తారక రామారావు ఆరోపించారు. రాష్టంలోని పలు జిల్లాల్లో ఈరోజు రేపు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఎల్లుండి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా పాలమూరు, రంగారెడ్డి, కల్వకుర్తి, కోయిల్ సాగర్, భీమా, నెట్టెంపాడు ఇతర ప్రాజెక్టుల స్థితి, పురోగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పాల్గొంటారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు పాల్గొంటారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆయన నిన్న హైదరాబాద్లో సంబంధిత అధికారులతో నీటిపారుదల ప్రాజెక్టులపై సమీక్షించారు. సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం తరహాలోనే మొక్కజొన్నను సేకరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. మొక్కజొన్న కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లిప్త ధోరణి కారణంగా రాష్టంపై పెద్ద ఎత్తున భారం పడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మొక్కజొన్న కొనుగోలు, రవాణా, నిల్వ, నిర్వహణ తదితర

వ్యయాలను కలుపుకుని ప్రభుత్వం టన్నుకు 29,272 రూపాయలు ఖర్చు చేసిందని, అయితే అమ్మకాల్లో ఆ మేరకు ధర రాక ఒక్క వానాకాలం సీజన్లోనే ప్రభుత్వం 400 కోట్ల రూపాయల మేర నష్టపోయిందని ఆయన నిన్న హైదరాబాద్ లో చెప్పారు. ఇదిలా ఉండగా రాష్టంలోనే అతి పెద్దదైన వరంగల్ ఎనుమాముల మార్కెట్ యార్డుకు 16 మందితో పాలక వర్గాన్ని నియమిస్తూ రాష్ట ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. రాష్టంలో రబీ సీజన్లో ఈ నెల 1వ తేదీ నాటికి 66 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు పౌర సరఫరాల సంస్థ తెలిపింది. రోజుకు సగటున 1.8 లక్షల టన్నులు కొనుగోలు చేస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది. నారాయణపేట, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, జోగులాంబ గద్వాల, నల్గొండ జిల్లాలు ధాన్యం సేకరణ తొలి 5 స్థానాల్లో ఉన్నాయని ఆ సంస్థ వివరించింది. రాష్టంలో 8,575 కొనుగోలు కేంద్రాలకు గాను 2,870 కేంద్రాలను మూసివేసినట్టు తెలిపింది. రాష్టంలో ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, 420 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు కె తారక రామారావు ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్థికంగా అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఇప్పుడు తిరోగమనంలో సాగుతోందన్నారు. ఆయన ఈరోజు హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం చూపుతున్న అలసత్వం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. రాష్ట ఆర్థిక పరిస్థితి బాగుండలేదని చెబుతూనే ప్రభుత్వం ప్రచారానికి పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్లలో 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని, ఆ మొత్తానికి లెక్కలు లేవని ఆయన ఆరోపించారు. అప్పులు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రికార్డు సృష్టిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్టంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియను 5 దశల్లో పూర్తి చేయాల్సి ఉందని కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి అవినాష్ కుమార్ చెప్పారు. సర్ 3వ దశ సన్నద్దతపై ఆయన నిన్న హైదరాబాద్లో సమీక్ష నిర్వహించారు. జనగణనను నేరుగా ఆన్లైన్ ద్వారా సేకరించాలని, అభ్యంతరాలు ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరించాలని సూచించారు. ఓటర్ల కోసం తెచ్చిన బుకే కాల్ సదుపాయంపై విస్తృత ప్రచారం చేయాలని ఆయన అన్నారు. రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రాష్టంలో ఇంతవరకు 68.30% మ్యాపింగ్ పూర్తయిందని తెలియజేశారు. ఈసీఐ ఉప కార్యదర్శి సంజయ్ కుమార్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఓటరు జాబితా ప్రక్రియ సరిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కలెక్టర్లను ఆదేశించారు. అందులో భాగంగా రేపు 6, 9, 10 తేదీల్లో గ్రామ వార్డు సభలు నిర్వహించనున్నట్టు తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. జాతీయ పంచాయతీ పురస్కారాలు 2025 ప్రధానోత్సవం ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఎంపికైన 42 అత్యుత్తమ పంచాయతీలకు ఈ పురస్కారాలు ప్రదానం చేస్తారు. మన రాష్ట్రానికి సంబంధించి వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండలం ముతుకుపల్లె గ్రామ పంచాయతీ సుపరిపాలనా విభాగంలో 3వ ర్యాంకు సాధించి 50 లక్షల రూపాయల బహుమతికి ఎంపికైంది. సంగారెడ్డి జిల్లా ఫసల్వాడి గ్రామ పంచాయతీ మహిళా ప్రయోజన విధాన విభాగంలో 3వ ర్యాంకుతో 25 లక్షల రూపాయల బహుమతికి ఎంపికైంది. మహబూబాబాద్ జిల్లాలోని 18 మండలాల పరిధిలో 76 ప్రీ ప్రైమరీ పాఠశాలలు మంజూరైనట్టు జిల్లా విద్యాశాఖాధికారి సత్యనారాయణ మూర్తి తెలిపారు. ప్రతి పాఠశాలలో ఒక బోధకుడు ఆయా ఉంటారని, బోధకుడి ఉద్యోగానికి ఇంటర్మీడియట్ లేదా సమాన అర్హత, ఆయా ఉద్యోగానికి 7వ తరగతి విద్యార్హతగా నిర్ణయించామని వివరించారు. ఆసక్తి కలిగిన వారు ఈ నెల 6వ తేదీలోగా సంబంధిత మండల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూరు ఏరియా పశు వైద్యశాల నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం 70 లక్షల రూపాయలు కేటాయించిందని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు. వినియోగాన్ని తగ్గించినప్పుడే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని ఆసిఫాబాద్ జిల్లా అటవీ శాఖాధికారిని బాలమణి అన్నారు. ఒకసారి

ఎప్పటికప్పటి పారేసే ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి, వన్య ప్రాణులకు, మానవ ఆరోగ్యానికి హాని కలుగుతోందన్నారు. సిర్పూర్ టీ మండలం దుబ్బగూడ గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలు, పర్యావరణ పరిరక్షణపై అటవీశాఖ ఈరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి వస్త్ర సంచులు, పర్యావరణ హిత ప్రత్యామ్నాయాలు ఉపయోగించాలని సూచించారు. నల్గొండ జిల్లాలో HPV వ్యాక్సిన్ 100% లక్ష్యాన్ని ఈ నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిణి పద్మ తెలిపారు. పాఠశాలలు పునః ప్రారంభం తర్వాత అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ఈ వ్యాక్సిన్ అందజేస్తామని చెప్పారు. కిశోర బాలికల గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను నిరోధించేందుకు ఈ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని 8వ తేదీన ప్రారంభించారు. జిల్లాలో 14-15 మధ్య వయసు గల బాలికలు 18,000 మంది ఉండగా ఇప్పటి వరకు కేవలం 3,000 మంది ఈ వ్యాక్సిన్ తీసుకున్నారని ఆమె తెలిపారు. జిల్లాకు మొత్తం 8,000 యూనిట్ల వ్యాక్సిన్ రాగా ప్రస్తుతం మరో 5,000 యూనిట్ల వ్యాక్సిన్ అందుబాటులో ఉందని చెప్పారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఈరోజు, రేపు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా రేపటిలోగా కేరళ, తమిళనాడులను నైరుతి ఋతుపవనాలు తాకే అవకాశాలున్నట్టు కూడా వాతావరణ శాఖ పేర్కొంది. నిన్న ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో 7.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం కాచిగల్ గ్రామం వద్ద కట్టుకాల్వకు 49.65 లక్షలతో చేపట్టే మరమ్మత్తు పనులను శాసనసభ్యులు డాక్టర్ భోక్యా మురళీ నాయక్ ఈరోజు ప్రారంభించారు. కాచిగల్, ఎర్రబెల్లి గ్రామాల మధ్య దెబ్బతిన్న రహదారికి కూడా త్వరలోనే మరమ్మత్తులు చేపడతామని ఆయన సందర్భంగా చెప్పారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు, ఎల్లుండి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం తరహాలోనే మొక్కజొన్నను కూడా సేకరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు కె తారకరామారావు ఆరోపించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు, రేపు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 1:20 కావస్తోంది. షో టైం వింటారు విత్ మీ ఆర్జే స్వాతితో. మరి ఈ రోజు షో టైమ్ లో నేను అడగబోయే క్వశ్చన్ కి మీరు సమాధానం పంపించవలసిన నంబర్ 0402324082 0402324285 ఫస్ట్ ఆన్సర్ టైప్ చేసి ఆ తర్వాత మీ పేరు ఊరు టైప్ చేయండి. చదవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ ఏంటో అడిగేనా? సో అందరూ ఎలాగూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కాబట్టి అడిగేస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అనంటే, ప్రపంచంలో దాదాపు మనకి 195 దేశాలున్నాయి. అయితే అందులో ఒక దేశానికి మాత్రం ఒక విమెన్ పేరు ఉంటుంది. ప్రపంచంలో ఓ మహిళ పేరుతో ఉన్న దేశం ఏంటి? గెస్ చేయండి, వాట్సాప్ చేయండి 0402324085 వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

రాజ్ కోటి సంగీతంలో బంగారు బుల్లుడు సినిమా నుంచి పాట విన్నారు 128 అండ్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తన తరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అనంటే, ప్రపంచంలో ఓ మహిళ పేరు ఉన్న ఏకైక దేశం ఏంటి అని అడిగాను. సో గూగుల్ అమ్మ సహాయంతో చాలా మంది రైట్ ఆన్సర్ పంపించారు. లెట్ సీ ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారో చూద్దాం. నిజంగా గ్రేట్ కదా, అంటే ఆవిడ పేరుతో ఒక దేశం ఉండడం అంటే చాలా గ్రేట్. నేనే నా పేరుతో చాలా పాటలు రాస్తుంటారని అప్పుడప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను, కాస్త ప్రౌడ్గా కదా. సో నిజంగానే కదా, నా పేరుతో చాలా పాటలు ఉంటాయి. సో అలాంటిది ఆవిడ పేరుతో ఒక దేశమే ఉంది అంటే రియల్లీ గ్రేట్, గ్రేట్ అండి. మీరు గ్రేట్, చాలా గ్రేట్. సో ఆవిడ గురించి తెలుసుకోవడం మనకు కూడా కాస్త గ్రేట్ అనమాట. ఓకే రైట్, ఎవరెవరు ఆన్సర్ పంపించారు అంటే, ఎన్ శ్రీనివాస్ గారు ఫ్రమ్ తుకారాం గేట్ నుంచి పంపించారు. అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ శ్రీకాంత్ సోమరాజు ఫ్రమ్ న్యూ బోయిన్పల్లి. అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఎవరు అనంటే, బిదివాకర్ ఫ్రమ్ ఉమ్మడ, ఫిరాస్తిగూడ నుంచి శ్రీనివాస్, మోతీనగర్ నుంచి శివబాబు. అండ్ ఆల్సో శంకర్ ఫ్రమ్ భీమ్కల్, చింతా శ్రీనివాస్ ఫ్రమ్ షాపల్లి, నరేందర్ రావు ఫ్రమ్ రామన్నపేట. అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఎవరు పంపించారు అంటే, మీ పేరెక్కడ వేముల నరసింహరావు గారు పంపించారు రైట్ ఆన్సర్. అండ్ అప్పలరాజ్ గారు ఫ్రమ్ పెడన, అరుణ పద్మనాభం గారు ఫ్రమ్ మల్కాజ్గిరి, అంకుషాపురం నుంచి దోర్నాల సుదర్శన్ గారు, నిమ్మాని గ్రామం నుంచి పున్నా వెంకటేశం. అండ్ అలాగే హేమలత గారు, రాకేష్ ఫరీద్ ఫ్రమ్ నందిపేట్. అండ్ ఆల్సో రమణి సుబ్బారావు గారు ఫ్రమ్ సైనిక్పురి సికింద్రాబాద్, కుంత గంగారెడ్డి రైట్ ఆన్సర్ పంపించారు ఫ్రమ్ ఆదిలాబాద్ నుంచి, కాకతీయ పాషా ఫ్రమ్ వరంగల్. అండ్ ఆల్సో చూడవరపు నాగేశ్వరరావు గారు, వెంకీ ఫ్రమ్ ఎక్కడి నుంచి అంటే తణుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి, రాంపురం నుంచి కట్ల సతీష్. అండ్ అలాగే సుమలత, దమ్మోచు వెంకటాచారి. అండ్ ఆల్సో దస్తగిరి సంధ్యా ఫ్రమ్ ప్రొద్దుటూరు, మహమ్మద్ ఇనాయతుల్లా ఫ్రమ్ భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా, పాలెం పోలయ్య ఫ్రమ్ ఆలగడ్డ నంద్యాల జిల్లా, భూమిదేని లక్ష్మీనారాయణ గారు ఫ్రమ్ అమ్మనగుర్తి కరీంనగర్ నుంచి. సో ఇంతవరకు రైట్ ఆన్సర్స్ పంపించారు, స్టిల్ ఇంకా పంపిస్తూనే ఉన్నారు. ఏ మీరు అందరు చీటింగ్ కదా, ఒకరికొకరు ఫార్వర్డ్ చేస్తున్నారా? ఓకే, నిజాంపేట నుంచి గణేష్ వేదవతి. అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఫ్రమ్ వరంగల్ నుంచి ఊర్మిళ సతీష్, మహమ్మద్ జైనుద్దీన్ ఫ్రమ్ ఉమ్మడ. అండ్ భూతాన్ పోచంపల్లి నుంచి యలగందుల మార్కండేయ. అండ్ అలాగే లక్ష్మి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మునహరి యశోద జానకీరాజ్ గారు. ఓకే ఫైన్. మరి ఆన్సర్ ఏంటి అనంటే, మనకి మొత్తం దాదాపుగా 195 కంట్రీస్ ఉంటే కరేబియన్ సముద్రంలో ఉన్న ద్వీప దేశం అది. సో ఆ ద్వీప దేశం పేరు ఏంటి అంటే సెయింట్ లూసియా. సో ఒకే ఒక్క అంటే మహిళ పేరు ఉన్న ఒకే ఒక్క దేశం ఏంటి అంటే సెయింట్ లూసియా అనమాట. సో దీని గురించి చరిత్ర కావాలి అంటే మనం చెక్ చేసుకోవచ్చు. ఒక్కసారి చరిత్రను తిరగేస్తే ఆ పేరే ఎందుకు పెట్టారో మీకు తెలుస్తుంది. రైట్, మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్లే ముందు మీకోసం వచ్చేస్తుంది మరో పాట. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నాకు తెలిసి ఒకవేళ సెయింట్ లూసియా కనుక పాటలు పాడుకుంటే, మన తెలుగు సినిమా పాట పాడితే ఏం పాడుకుంటుంది తెలుసా? ఎందుకంటే ఆమె పేరే ఉంది కదా దేశంకి, ఇదిగో ఇట్లా పాడుకుంటుంది అనమాట.

0: nene?
1: मुठा मेस्त्री మామూలుగా మనకి ప్రతి నెల ఒక అమావాస్య ఒక పౌర్ణమి వస్తుంది, అవునా? సో ఈ రెండు లేకుండా ఒక మంత్ అనేది కంప్లీట్ అవ్వనే అవ్వదు కదా. కానీ ఒక ఫిబ్రవరిలో ఒక సంవత్సరం ఫిబ్రవరిలో అసలు పౌర్ణమి రాకుండానే ఫిబ్రవరి పూర్తయిందట. ఆ తర్వాత మార్చిలో మళ్ళీ రెండు పౌర్ణములు వచ్చాయంట, అది వేరే విషయం. ఇంతకీ ఇది ఏ సంవత్సరంలో జరిగింది? పౌర్ణమి రాకుండానే పూర్తయిన ఫిబ్రవరి నెల ఏ సంవత్సరంలో వచ్చింది? అసలు ఆ నెలలో పౌర్ణమి రానే రాలేదట. సో అది ఎలా హ్యాపెనింగ్ అంటే అది మనం చరిత్ర చదువుకోవాలి. కానీ ఇంతకీ ఏ సంవత్సరంలో వచ్చిందో మీకు చెప్తే, మీరు నాకు చెప్తే అప్పుడు నేను చెప్తానన్నమాట. రైట్, మరి పౌర్ణమి రాకుండానే ఫిబ్రవరి నెల కంప్లీట్ అయిన సంవత్సరం ఏది? గెస్ చేయండి, వాట్సాప్ చేయండి 0402324082 0403224082. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

బాడీగార్డ్ మూవీ నుంచి కేకే పాడిన పాట విన్నారు, అండ్ ఐ నో ఐ మీన్ కార్తిక్ పాడిన పాట విన్నారు. ఇలా ఈ సినిమాలో కాన్సెప్ట్ ఏంటంటే అమ్మ ఫోన్లో హీరోకి తెలియకుండా మాట్లాడుతుంది. మీకు విషయం తెలుసా, ఫోన్లు అంటే చిన్న చిన్న సెల్ ఫోన్లు వచ్చిన కొత్తలో చాలామంది ఇలాగే చేసేవాళ్ళనమాట. అప్పుడు లవ్ ట్రాక్లన్నీ ఇలాగే నడిచేవట, అంటే ఫోన్ చేసి ఎవరో చెప్పకండి చూద్దాం అన్నట్టుగా, లేదంటే తెలియని నంబర్ నుంచి కాల్ చేసి మాట్లాడుకోవడం. అఫ్కోర్స్ అలా లవ్ మ్యారేజ్ జరిగిన ప్రేమ జంటలు చాలా ఉన్నాయనుకోండి, బట్ అప్పట్లో అలా స్టార్ట్ అయ్యేదంట. మీరు కూడా చేశారా ఎవరికైనా ఫోన్ కొన్న కొత్తల్లో, ఫోన్ మన హ్యాండ్లోకి వచ్చిన కొత్తల్లో? ఇప్పుడు అంటారా అసలు ఫోన్ మనల్ని వదిలిపోతాయి కదా, సో అది వేరే విషయం. ఓకే రైట్. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, పౌర్ణమి రాకుండా ఒక ఫిబ్రవరి నెల కంప్లీట్ అయింది, అది ఏ సంవత్సరంలో అని అడిగాను అనమాట. నాకు తెలిసి దాదాపుగా ఎవ్వరూ కూడా రైట్ ఆన్సర్ పంపించలేదు అని అనుకుంటూ అలా వెతుకుతూ ఉంటే ఒక్కరు మాత్రం రైట్ ఆన్సర్స్తో కనిపించారు. వావ్, ఏ చీటింగ్ అబ్బా మీరు అందరూ. ఒకరికొకరు ఆన్సర్ పంపించుకుంటున్నారు కదా, ఇది పంపించండి స్వాతికి, ఇది పంపించండి స్వాతికి అని. ఓకే రైట్ ఆన్సర్ ఫ్రమ్ నార్కెట్పల్లి మండలం నుంచి, నిమ్మాని గ్రామం నుంచి వెంకటేశం, పున్నా వెంకటేశం గారు, అండ్ ఆల్సో కట్ల రాజేశం, అండ్ అలాగే సరోజిని గారు ఫ్రమ్ కొత్తగూడెం భద్రాద్రి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ మహమ్మద్ జైనుద్దీన్ ఫ్రమ్ ఉమ్మడ, అండ్ ఇంకెవరైనా పంపించారా? ఓకే భూతాన్ పోచంపల్లి నుంచి యలగంతుల మార్కండేయ, అండ్ ఆల్సో లక్ష్మి గారు. ఓకే వెరైటీగా ఆన్సర్ పంపించారు. ఏంటి అంటే ఎవ్రీ నో కరెక్ట్ ఆన్సర్ కాదు, ఒక ఇయర్లో వచ్చింది, అది మళ్ళీ ఇప్పట్లో వచ్చే ఛాన్స్ కూడా లేదు. చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి, అండ్ అలాగే వరలక్ష్మి కృష్ణమ్మ గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెక్కువసేపు నేను ఇలాగే చేశాను అనుకోండి, మీరు ఆన్సర్స్ పంపించేసేసుకుంటారనమాట. ఓకే కాళ్ళ శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ రైట్ ఆన్సర్, అండ్ ఇంకెవరైనా ఉన్నారా? ఓకే ఇంతవరకు అయితే రైట్ ఆన్సర్ పంపించారు. మరి ఏ సంవత్సరంలో ఫిబ్రవరి నెల పౌర్ణమి రాకుండానే పూర్తయింది, అంటే ఫస్ట్ అది ఎప్పుడు జరిగింది అని అంటే 1866 సంవత్సరంలో ప్రపంచ చరిత్రలోనే ఒక స్పెషల్ ఫిబ్రవరి అన్నమాట. ఎందుకంటే ఆ నెలలో అసలు పౌర్ణమే రాలేదు, ముందు జనవరిలో 2 పౌర్ణమిలు, అండ్ ఆ తర్వాత మార్చిలో 2 పౌర్ణమిలు వచ్చాయన్నమాట. అంటే సృష్టి క్రియేట్ అయిన తర్వాత ఫస్ట్ టైం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ అంటే మామూలుగా మనకి గూగుల్లో అయితే ఎవ్రీ 20 ఇయర్స్కి ఇట్స్ హ్యాపెండ్ అని వస్తున్నారు కానీ అని మనకి కనిపిస్తుంది, కానీ దాదాపు ఇలాంటి ఒక సంఘటన జరగాలి అంటే 300,000 సంవత్సరాల తర్వాత జరుగుతుందంట. సో అప్పటి వరకు మీరు నేను ఉండి మళ్ళీ మాట్లాడుకుందాం దీని గురించి, రైట్? మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్లే ముందు మీకోసం వచ్చేస్తుంది మరో పాట, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

చికేకే పాడిన పాట విన్నారు. బాలాజీ రాశారు ఈ పాటని, అండ్ అలాగే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. 151 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. అయితే ఈజీ క్వశ్చన్ ఒకటి అడిగైనా, చాలా అంటే చాలా ఈజీ. నాకు తెలిసి మీ అందరికీ తెలిసే ఉంటుంది, నాకే లేట్గా కొంచెం తెలిసిందేమో మరి. ఓకే ఫైన్. మామూలుగా కళ్ళకి అందాన్ని ఇచ్చేవి ఏవి అని అంటే ఏం చెప్తారు? కాటుక. అవునా? మరి కాటుక పెట్టుకోవాలి అంటే కళ్ళు అందంగా ఉండాలి, అండ్ అలాగే కనురెప్పలు కూడా చాలా అందంగా కనిపించాలి కదా. మరి కనురెప్పలు లేని జీవి కూడా ఒకటి ఉంటుంది. మరి ఇంతకీ కనురెప్పలు లేని ఆ జీవి ఏంటి? గెస్ చేయండి, వాట్సాప్ చేయండి ఆన్ 0402324 08 52, 0402 224 2452. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.

రాసిన టీజింగ్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ చింతకాయలు రవి నుంచి విన్నారు. శంకర్ మహదేవన్ పాడిన పాట 155 వన్ స్టూడియో క్లాక్. ఇంత ఈజీ క్వశ్చన్ అడిగితే ఎలా స్వాతి, ఎంత మంది రైట్ ఆన్సర్ పంపించారు? ఓకే రైట్, చాలా మంది రైట్ ఆన్సర్ పంపించారు. సింపుల్ గా చదివేనా? మీరందరూ రైట్ ఆన్సర్ పంపించారు అంతే. సో మీ అందరి పేర్లు మీకు తెలుసు కాబట్టి నేను చదవనక్కర్లేదంటారా? ఓకే, అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే చాలామంది నాకు పంపిస్తున్నారు, మేము జెమినీలో చూసాము, గ్రోక్లను అడిగాము. సో జెమినీ అక్క, గ్రోక్ అంకుల్, గూగుల్ తల్లి వీళ్ళందరూ చెప్తారు కానీ, బట్ మీరు నాకు ఆన్సర్ పంపించేటప్పుడు ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుంటే అది రైటా రాంగా అర్థమైపోతుంది. బాలకృష్ణ ఫ్రమ్ నర్సంపేట్, వరంగల్ రాకేశ్వరి ఫ్రమ్ నందిపేట్, అనిత ఫ్రమ్ గజ్వేల్, వాణి లింబాద్రి ఫ్రమ్ నందిపేట్ అండ్ ఆల్సో బిదివాకర్ ఫ్రమ్ ఉమ్మడ అండ్ ఫిరాస్తిగూడ నుంచి శ్రీనివాస్, అంకుశాపురం నుంచి దోర్నాల సుదర్శన్ గారు అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ గుమాస్తా కాలనీ నుంచి సంగవి శ్రీనివాస్ లావణ్య, పోలేపల్లి శ్రీనివాస్ ఫ్రమ్ రాజన్న సిరిసిల్ల జిల్లా అండ్ రమణి సుబ్బారావు గారు ఫ్రమ్ సికింద్రాబాద్, పుష్పశ్రీ శ్రీనివాస్ ఫ్రమ్ సైదాబాద్ హైదరాబాద్, రిషి వర్ధన్ ఫ్రమ్ రామన్నపేట అండ్ ఆల్సో దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు. నెక్స్ట్ రైట్ ఆన్సర్ చిలుక నారాయణ, అనసూయ ఫ్రమ్ జానకంపేట నిజామాబాద్ నుంచి పంపించారు, హర్షిణి ఫ్రమ్ ఆదిలాబాద్ అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఫ్రమ్ గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్ నిజామాబాద్ నుంచి, మురహరి యశోద అండ్ ఆల్సో బలరాం ఫ్రమ్ బోయిన్పల్లి, పెండ్యాల భాగ్యలక్ష్మి, సత్యనారాయణ ఫ్రమ్ ఏనుగల్లు నుంచి, అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు మధుసూదన్ రెడ్డి గారు అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఎవరు అంటే వేముల నరసింహరావు గారు అండ్ ఇంకా ఎవరు అంటే ఓకే భద్రాద్రి కొత్తగూడెం రాంపురం నుంచి కట్ల సతీష్ అండ్ అలాగే సుమలత, హనుమాన్ టేకిరి హైదరాబాద్ నుండి దోమకొండ విజయ్ గారు, జిబ్లక్పల్లి నుంచి చిక్కీ చక్రపాణి చందన అండ్ ఆల్సో దేవనూరు మజ్రా చిన్నపల్లి గ్రామం నుంచి మురళి రాధాకృష్ణయ్య గారు రైట్ ఆన్సర్ పంపించారు అండ్ పాలెంపోలయ్య ఫ్రమ్ ఆలగడ్డ, మహమ్మద్ జైనుద్దీన్ గారు ఫ్రమ్ ఉమ్మడ, కళ్ళు శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ, శివానగర్ సిహెచ్ శివ ఓకే శివ గంగానగర్ను

నుంచి ఎవరు? ధన్రాజ్ అండ్ అలాగే సునీత గారు రైట్ ఆన్సర్ పంపించారు. ఓకే ఫైన్, మరి ఆన్సర్ ఏంటి అని అంటే పాములు అండ్ అలాగే ఏమంటారు చేపలకి రెండిటికి కూడా ఐలిడ్స్ ఉండవన్నమాట. సో అందుకే అవి ఎప్పుడు కళ్ళు తెరిచే నిద్రపోతాయి, ఎప్పుడు కూడా కనురెప్ప వేయకుండా చూస్తున్నట్టుగా మనకు కనిపిస్తాయి అన్నమాట. సో వీటికి అస్సలు కనురెప్పలు ఉండవు. కాకపోతే మరి ఎలా కళ్ళు ఎలా సేవ్ చేసుకుంటాయి ఏవైనా ఎదురుగా వస్తే అంటే వాటికి స్పెక్టాకిల్ లేదా బ్రిల్ అనే ఒక లైట్ పొర ఒకటి ఉంటుందన్నమాట, అది చాలా సేఫ్గా ఉంచుతుంది వాటి కళ్ళని. నాకు ఇంకో డౌట్ ఏం వచ్చిందంటే పాములకి చేపలకు ఉండవా? చీమకుంటాయా? దోమకుంటాయా? ఎవరైనా చూసారా? ఈసారి ఎప్పుడైనా చీమలు దోమలు మీకు కనిపిస్తే ఓసారి పట్టుకొని చూడండి వాటికి కనురెప్పలు ఎలా ఉంటాయా, తెలుసుకోవాలి కదా. ఆ మాత్రం తెలుసుకోకపోతే ఎలా? ఇది వాల్టి షో టైం. మళ్ళీ కలుద్దాం 2 గంటల 15 నిమిషాలకు. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 2 గంటలు దాటి 15 నిమిషాలవుతోంది. శక్తిశీలి వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో శక్తిశీలి. ఒక సాధారణ యాంకర్గా మొదలైంది ఆమె ప్రయాణం. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక గంభీరమైన గొంతుగా మారింది ఆమె స్వరం. 800 రూపాయల శాలరీ నుంచి గ్లోబల్ ఐకాన్ వరకు సాగిన ఆమె అద్భుత ప్రయాణం గురించి మాట్లాడుకుందాం ఇవాళ్టి శక్తిశీలిలో. మరి ఇంతకీ ఎవరామె అంటే, భారతీయ జర్నలిజం చరిత్రలో ఒక అద్భుతమైన అధ్యాయం ఆమె. మరి ఆమె ఎవరో గెస్ చేసి నాకు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: రణం మూవీ నుంచి మల్లికార్జున్ అండ్ అలాగే మహాలక్ష్మి పాడిన పాట విన్నారు. 227 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరి ఇందాక నేను ఒక విమెన్ గురించి, ఒక స్త్రీ గురించి చెప్పాను. యాంకర్గా మొదలైన ఆమె ప్రస్థానం ప్రపంచం మొత్తం ఆమె గొంతుకి ఫిదా అయిపోయింది. భారతీయ జర్నలిజం చరిత్రలోనే ఓ అద్భుతమైన అధ్యాయం ఆవిడ. మరి ఇంతకీ ఎవరా వ్యక్తి, ఎవరా ధీర వనిత అంటే, నిజంగానే కష్టాల నుండి ఎదిగిన ధీర వనిత ఆమె. 1983లో రాజస్థాన్లోని పిలానీలో పుట్టింది ఆమె. తర్వాత ఢిల్లీలో పెరిగింది. జర్నలిజం ప్రయాణం అంటే అంత ఆషామాషి ఏం కాదు కదా. అది 1982 ఆ టైంలో మొట్టమొదట దూరదర్శన్లో కెరీర్ మొదలుపెట్టింది ఆమె యాంకర్గా, ఐ మీన్ వ్యాఖ్యాతగా. మరి ఫస్ట్ శాలరీ 800 రూపాయలు, నిజమే. ఆ చిన్న మొత్తంతోనే తన కలల ప్రయాణాన్ని మొదలుపెట్టింది ఆమె. ఇంత చెప్పినా ఇంతకీ ఎవరు ఆవిడ అంటారా? ఆవిడ వేరే, పల్కీ శర్మ ఉపాధ్యాయ. మరి గుర్తొచ్చే ఉంటుందా? అసలు నిజంగా జర్నలిజంలో ఒక మహిళ అయ్యుండి అంత గొప్ప స్థానానికి వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు. మరి ఈరోజు శక్తిశీలిలో మనం మాట్లాడుకుందాం పల్కీ శర్మ ఉపాధ్యాయ గురించి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ ఆర్జే స్వాతి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? It's simple. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: సహాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: 2351 స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో శక్తిశీలి. మనం మాట్లాడుకుంటున్నాం భారతీయ జర్నలిజంలోనే ఒక చరిత్రను క్రియేట్ చేసిన జర్నలిస్ట్ పల్కి శర్మ ఉపాధ్యాయ గురించి. అయితే అంటే దూరదర్శన్లో యాంకర్గా తన ప్రస్థానం మొదలైంది. అయితే ఆ తర్వాత తనకి నచ్చిన, అంటే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా తను ఏదైతే తను ఇష్టపడిందో జర్నలిజం, ఆ కెరీర్లో చాలా, అంటే ఆ టైంలో జర్నలిజం దట్ విమెన్ అంటే ఇంకా ఎక్కువగా ఉంటాయి కదా, సో అలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఫేస్ చేసుకుంటూ ఏ రోజు వెనకడుగు వేయకుండా ఎలా అంటే ప్రపంచం గర్వించే స్థాయికి ఎదిగారు ఆవిడ. ముఖ్యంగా ఒక ఛానల్కి సంబంధించి గ్రావిటీస్ అనే ఒక షో ద్వారా అంతర్జాతీయ వార్తలను సామాన్యులకు కూడా అర్థమయ్యేలాగా వివరిస్తూ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు పల్కి శర్మ ఉపాధ్యాయ. ఇక ఆ తర్వాత ఫస్ట్ పోస్ట్లో వింటేజ్ షోతో డిజిటల్ మీడియా విప్లవం, అంటే నిజానికి అంటే ఒక విమెన్ యాంకర్ జర్నలిజం నుంచి ఒక డిజిటల్ మీడియాలోకి వచ్చేసి ఒక కొత్త ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసుకోవడం అంటే అంత ఈజీ కానే కాదు. అలాంటిది పల్కి శర్మ ఒక షోతో కంప్లీట్గా ఏంటంటే డిజిటల్ మీడియాలోనే ఒక సంచలనాన్ని క్రియేట్ చేసింది అని చెప్తారన్నమాట. వార్తలను ఎలా చెప్పాలో, నిజానికి వార్తలని ఇలా చెప్తే కూడా బాగుంటుంది అని ఒక కొత్త ట్రెండ్ని క్రియేట్ చేసిన యాంకర్ జర్నలిస్ట్ పల్కి శర్మ ఉపాధ్యాయ. ఇంకా మాట్లాడుకుందాం వాడి గురించి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

చెప్పను మూవీ నుంచి పాత విన్నారు 2:43 ఆన్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో శక్తిశీలి. మనం మాట్లాడుకుంటున్నాం శక్తిశీలిలో మరి జర్నలిజం హిస్టరీలోనే ఒక ట్రెండ్ అని క్రియేట్ చేసిన విమెన్ జర్నలిస్ట్ అండ్ న్యూస్ ప్రెజెంటర్ పల్కి శర్మ ఉపాధ్యాయ గురించి. మారుతున్న కాలంతో పాటు జర్నలిజం కూడా మారిపోయింది కదా. ప్రజెంట్ మనం అబ్జర్వ్ చేస్తే అంటే న్యూట్రాలిజంగా ఉండాల్సింది పోయి, అంటే జర్నలిస్ట్ అనేవాళ్ళు అండ్ మీడియా

ఎప్పుడు కూడా న్యూట్రల్గా ఉండాలి. కానీ ఇప్పుడు అలా మారిపోయింది, చాలా అంటే చాలా చేంజ్ అయింది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మౌత్ పీస్లు ఉన్నాయి, మౌత్ పేపర్లు ఉన్నాయి. సో జర్నలిజం అనేది తన టెంపర్మెంట్ని కోల్పోయి చాలా ఇయర్స్ అయింది అంటారు పల్కి శర్మ. ఇందులో ఇక విలువలు వలవల గురించి మాట్లాడాల్సిన అవసరం అంతగా లేదు. అంటే పెద్ద పెద్ద కార్పొరేట్ దిగ్గజాలు కూడా మీడియా వ్యాపారంలోకి అడుగు పెట్టేసరికి సో మీడియా నుంచి న్యూట్రాలిజంని ఆశించడం అత్యాశే అవుతుందన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో కూడా తన వ్యక్తిత్వాన్ని ఎక్కడా తగ్గనీయకుండా తమ టెంపర్మెంట్ని కోల్పోకుండా రిపోర్టింగ్, వ్యాఖ్యానం, విశ్లేషణ ఏదైనా కానివ్వండి తన బ్రాండ్ని చూపించిన యాంకర్ అండ్ న్యూస్ ప్రజెంటర్ అండ్ జర్నలిస్ట్ ఎవరు అంటే పల్కి శర్మ ఉపాధ్యాయ. అంటే 40 ఏళ్ల లోపున్న ఒక విమెన్ ఇన్ని ఒత్తిళ్లను తట్టుకుంటూ, అంటే మీడియాలో ఉంటే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు, అలాంటిది ఒక న్యూస్ ప్రజెంటర్గా ఉంటూ ఇన్ని, అంటే ఇన్ని అవాంతరాలను ఎదుర్కొంటూ, అసలు ఆవిడ మైక్ పట్టుకుందంటే చాలు, డిబేట్కి కూర్చుందంటే చాలు మిగతా వాళ్ళందరూ కూడా భయపడిపోయేలా చేసేది పల్కి శర్మ ఉపాధ్యాయ. ఇంకా మాట్లాడుకుందాం ఆవిడ గురించి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం 251 ఆన్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు శక్తిశీల్లో. మనం మాట్లాడుకుంటున్నాం పల్కీ శర్మ ఉపాధ్యాయ గురించి. అయితే నెలకు కేవలం 800 సంపాదించే స్థాయి నుంచి ఈరోజు ప్రపంచం మెచ్చే ఒక పవర్ఫుల్ జర్నలిస్ట్గా ఎదగడం అంటే అది మామూలు విషయం కాదు. కష్టపడే తత్వం, అకుంఠిత దీక్ష, ఓపిక ఉంటే నిజంగా ఆకాశం కూడా హద్దు కాదు అనిపించేలా నిరూపించారు ఆవిడ. అయితే ఫస్ట్ పోస్ట్ నుంచి తను నిష్క్రమించింది. అయినా సరే ఆమె వదిలి వెళ్ళిన ఆ కీర్తి, ఆ ధైర్యం రాబోయే తరాల జర్నలిస్టులకి ఎప్పుడు కూడా ఒక వెలుగులా ఉంటుంది అంటారు. మరి ప్రస్తుతానికైతే తను ఫస్ట్ పోస్ట్ అంటే జర్నలిజం నుంచి తను ఒక పెద్ద ప్రముఖ ఛానల్కి చీప్ ఎడిటోరియల్గా మారారన్నమాట పల్కీ శర్మ ఉపాధ్యాయ. 40 ఇంత గొప్ప స్థానాన్ని అది మీడియా రంగంలో సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. అందుకే అంటారు ఏదైనా మనం ఎదగడానికి ఆ బీజం అనేది చిన్నప్పుడే ఎప్పుడో పడుతుంది, కాకపోతే దాన్ని మనం కరెక్ట్ వేలో తీసుకెళ్ళలేకపోతే మధ్యలోనే ఆగిపోతాం. కానీ ఏదైతే అనుకున్నామో దాని వైపుగానే మన అడుగులు పడితే మాత్రం డెఫినెట్గా ప్రపంచం గర్వించే స్థాయికి ఎవరైనా ఎదగచ్చు. దానికి కావాల్సింది కేవలం పట్టుదల, ఓపిక, సహనం, అంతే కదా. మరి ఇది ఇవాళ శక్తిశీలి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? It's simple. Ventane News on Air app download cheskuni, live radio icon click chesi, VB Telugu select cheskuni, non stop music and entertainment ni enjoy cheyandi. Vivid Bharati Akashvani Telugu taratarala taragani aanandam alarinche sampurna vinodam.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 నుండి 10 వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 3 గంటలు. మరికొద్ది క్షణాల్లో ముంబై నుంచి రిలే వింటారు.
2: आप सुन रहे हैं विविध भारती सेवा, देश की सुरीली धड़कन. अगला कार्यक्रम है सखी सहेली, कीजिए बस कुछ देर का इंतजार.

శ్రోతలు ఇంతవరకు వివిధ భారతి కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5 గంటలు. ఈనాటి ఎఫ్ఎం సాయంత్రం ప్రసారాలు ప్రారంభం. శ్రోతలు ఈ కార్యక్రమాలను 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా కూడా వినవచ్చు. సాయంత్రం ప్రసారాలలో ముందుగా అభిరుచి, శ్రోతలకు నచ్చిన పాటలను ఉత్తరాల ద్వారా కోరుకునే కార్యక్రమం. ముందుగా అభిరుచి కార్యక్రమంలో లక్ష్మీ నరసింహ సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం సికింద్రాపూర్ నుండి గంగాధర్, లక్ష్మీ, రాఘవేంద్ర, స్పందన, హేమలత, కిసాన్ రెడ్డి, గోపాల్, ప్రియదర్శిని మరియు పద్మ వీరందరి కోసం కార్తీక్ మహాలక్ష్మి పాడిన ఈ పాటను విందాం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలి ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్లో ఉన్న నిర్మల్ వండర్లాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 999-222-7979. నిర్మల్ వండర్లాండ్.
2: అబ్బా అదిరింది.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. అభిరుచి వింటున్న శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 డాక్టర్ విశాల్ ఇందూర్ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఆత్మహత్య ఆలోచనలు రావటం, మత్తు పదార్థాలకు బానిస కావటం, ఇంకా అన్ని రకాల మానసిక సమస్యలు, నరాల వ్యాధుల నివారణ మార్గాల గురించి డాక్టర్ ఎ విశాల్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో తర్వాత వినే పాట వసంతం. సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా కొరుట్ల రామ్నగర్ నుండి బింగి గణేష్, రజని, జయ, కీర్తన, విష్ణువర్ధన్, సత్యనారాయణ, హర్షవర్ధన్, రమ్య, శ్రావణి, రాహుల్, సంధ్య, భూదేవి, నాగమణి, భాగ్యవీర్, రాణి మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు. వీరందరి కోసం మనం ఈ పాట విందాం.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం మరికొన్ని ప్రకటనలు.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
3: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: శ్రోతలు వింటున్నారు 103.2 MHz పై అభిరుచి. వింటున్న శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 8 గంటలకు వేదాంశ్ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాది వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం శుభాకాంక్షలు. సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిర్మల్ నుంచి అలిశెట్టి శ్రీరామ్, సౌజన్య మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు. వీరందరి కోసం మనం ఈ పాట

0: శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై అభిరుచి కార్యక్రమంలో ఇప్పుడు విందాం మరికొన్ని ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
6: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: అభిరుచి కార్యక్రమంలో తర్వాత వినే పాట ఆహ్వానం. సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా వెల్లుళ్ళ లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, జాప భూలక్ష్మి, పారిపల్లి శ్రీశాంక్, జోగ అద్వైత్, లలిత, అక్షర, రాజేశ్వర్, బండి శివాజీ, చంద్రకళ, సహస్ర, పద్మ, శ్రీహర్షిణి, జోగ నర్సయ్య, నరేందర్, శ్యామల మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు వీరందరూ కోరుతున్నారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరియు చిత్రగారు పాడిన పాటను వినిపించమని. మరి వీరందరి కోసం మనం ఈ పాట

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420.

0: 2233.
1: శ్రోతలకు మరొక గమనిక. ఈ నెల 5వ తేదీ శుక్రవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కంటిలో వచ్చే మోతిబిందు సమస్యలకు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు సూచనలు ఇస్తారు. గమనిక విన్నారు శ్రోతలింతవరకు అభిరుచి. శ్రోతలకు నచ్చిన పాటలను ఉత్తరాల ద్వారా కోరుకునే కార్యక్రమం విన్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 5:30. జానపద సంగీత కార్యక్రమంలో శ్రోతలు కొన్ని జానపద గీతాలు వింటారు.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్. ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలు.
2: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
5: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
6: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే.
7: చిక్కుకున్నాడు.
8: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
9: ఆర్బీఐ అంటుంది.
8: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
10: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
11: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
10: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
11: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
12: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: జిఆర్పి జ్యువెలర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
10: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
11: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
10: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
11: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
12: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ముప్పై వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
5: జానపద సంగీత కార్యక్రమంలో శ్రోతలు మరొక జానపద గీతాన్ని వింటారు.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: శ్రోతలు ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో కొన్ని జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం

సినీ రంజని సినిమా పాటలు వింటారు. ముందుగా చలో సినిమా నుండి ఈ పాటను విందాం.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: సినీరంజన్ వింటున్న శ్రోతలకు

ఒక గమనిక. ఈ నెల 5వ తేదీ శుక్రవారం ఉదయం 7:58 తేజ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ప్రవర్తన స్వభావం లేనివి ఉన్నట్టుగా ఊహించుకోవటం మొదలైన సమస్యలకు ప్రముఖ మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు తగిన సలహాలు సూచనలు ఇస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం నువ్వు వస్తావని. సినిమా కోసం చిత్రగారు పాడిన ఈ పాటను విందాం.

శ్రోతలు ఇంతవరకు సినీ రంజని సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. తెలంగాణలో రెండు జాతీయ రహదారులను నాలుగు లేన్లకు విస్తరించేందుకు కేంద్ర మంత్రివర్గం ఈరోజు ఆమోదం తెలిపింది. విద్య, నైపుణ్యాభివృద్ది, మెడికల్ టూరిజం, పరిశ్రమలు, పెట్టుబడుల రంగాల్లో తెలంగాణ దక్షిణాఫ్రికాల మధ్య సహకారాన్ని విస్తరించుకోనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా రెండు అదనపు టీఈటీ పరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈరోజు రాష్టంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. తెలంగాణలో రెండు జాతీయ రహదారులను నాలుగు లేన్లకు విస్తరించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం 190.76 కిలోమీటర్ల పొడవున 7,597 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా నేషనల్ హైవే 63లోని ఆర్మూరు నుండి జగిత్యాల మీదుగా మంచిర్యాల వరకు హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ పద్ధతిలో అభివృద్ది చేయనున్నారు. అలాగే నేషనల్ హైవే 563లోని జగిత్యాల నుండి కరీంనగర్ వరకు బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ టోల్ పద్ధతిలో నిర్మించనున్నారు. హైదరాబాద్లో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దక్షిణాఫ్రికా ఉపాధ్యకులు పాల్ మషాటిలేతో కీలక సమావేశం నిర్వహించారు. తెలంగాణ దక్షిణాఫ్రికా సంబంధాలు మరింత బలపడే కోణంలో ఈ సమావేశం జరిగింది. విద్య, నైపుణ్యాభివృద్ది, మెడికల్ టూరిజం, పరిశ్రమలు, పెట్టుబడుల రంగాల్లో ఇరుపక్షాల మధ్య సహకారాన్ని విస్తరించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా రెండు అదనపు టీఈటీ పరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు సంవత్సరానికి రెండు సాధారణ టీఈటీ పరీక్షలు మాత్రమే నిర్వహించేవారు. ఇప్పుడు అదనంగా మరో రెండు ప్రత్యేక పరీక్షలు నిర్వహించడానికి అనుమతి లభించింది. తెలంగాణను ప్రపంచస్థాయి ఆరోగ్య, ఫార్మా, లైఫ్ సైన్సెస్ హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని మంత్రులు శ్రీధర్బాబు, దామోదర రాజనరసింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా బోరపట్లలో టెరానియం బయోలాజిక్స్ అత్యాధునిక బయోలాజిక్స్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రులు మాట్లాడుతూ ఆరోగ్య సంరక్షణ మందుల తయారీలో రాష్ట ప్రభుత్వం ప్రోత్సాహకంగా పనిచేస్తుందన్నారు. క్యాన్సర్తో పాటు ఇతర వ్యాధుల చికిత్సకు అవసరమైన బయోలాజికల్ ఔషధాల తయారీలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషించనుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపటి మక్తల్ పర్యటన ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్దికి ఒక మైలురాయిగా నిలుస్తుందని పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. తెలంగాణ కర్ణాటక సరిహద్దుల్లో కృష్ణా, భీమా నదులపై ప్రతిపాదించిన బ్రిడ్జ్ కమ్ బ్యారేజీల నిర్మాణంపై కర్ణాటక నీటిపారుదల మంత్రి బోసరాజుతో ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిగాయని తెలిపారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ మంత్రి,
1: కృష్ణా నది పైన బ్యారేజ్ కమ్మల బ్రిడ్జి ఏదైతే కర్ణాటక గవర్నమెంట్ లో ఆల్మట్టి నాగన్పూర్ కింద నిర్మాణం చేసుకున్నదో ఆ విధంగా చేసుకోకపోవడం వల్ల తీరని నష్టం ఏర్పడింది మనకు. ఆ నష్టాన్ని పూర్తి చేయమని మేము కోరగా మళ్ళా ముంపు గ్రామాలుగా ప్రకటిస్తాం. వారం క్రితమే కలెక్టర్లకు ఆదేశాలు కూడా ఇచ్చినటువంటి ఇప్పుడు మన ప్రయత్న ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.
0: వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఈరోజు ఖమ్మంలో మంత్రి మాట్లాడుతూ వాతావరణ శాఖతో పాటు పలు అంతర్జాతీయ వాతావరణ

0: సంస్థలు ఈ ఏడాది ఎల్నినో ప్రభావం కారణంగా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నట్టు అంచనా వేస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని ఎన్పీడీసీఎల్ పరిధిలో లైన్ మెన్ గా పనిచేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందిన ప్రమోద్ కుమార్ భార్య స్వప్నకు కోటి రూపాయల విలువైన ప్రమాద బీమా చెక్కును ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈరోజు ప్రజాభవన్ లో అందజేశారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఎన్పీడీసీఎల్ కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం ప్రకారం శాలరీ ఖాతాలు నిర్వహించే ఉద్యోగులకు కోటి రూపాయల వ్యక్తిగత ప్రమాద బీమా రక్షణ కల్పిస్తున్నారు. ప్రజల్లో ఆరోగ్యకర జీవనశైలి, ఫిట్నెస్ పై అవగాహన పెంపొందించడంతో పాటు క్రీడా కార్యక్రమాల్లో భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జూన్ 7న గచ్చిబౌలి స్టేడియంలో ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం నిర్వహించనున్నట్టు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం కోసం రూపొందించిన పోస్టర్ను ఈరోజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని ఆయన తెలిపారు. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవాలను పక్కనబెట్టి అబద్దాలు, అతిశయోక్తులు, ప్రగల్భాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తోందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ప్రతి సందర్భంలోనూ కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని లక్ష్యంగా చేసుకుని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక పెట్టుబడుల సాధనలో బెంగళూరును అధిగమించినట్టు భారత రాష్ట సమితి కార్యనిర్వాహక అధ్యకులు కె తారక రామారావు తెలిపారు. ఈరోజు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వమే తెలంగాణ ఇచ్చినప్పటికీ ఇవ్వక తప్పని పరిస్థితి సృష్టించింది కేసీఆర్ఏనని వెల్లడించారు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జర్మనీలోని తురింగియా రాష్ట ముఖ్యమంత్రి మారియో వైట్ బృందం సమావేశమైంది. టెక్నాలజీ, పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ది, ఫార్మా తదితర అంశాలపై పరస్పర సహకారం కోసం తెలంగాణ, తురింగియా రాష్ట్రాలు ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. కరీంనగర్లోని శాతవాహన విశ్వవిద్యాలయ క్రీడా మైదానంలో వ్యాయామ విద్య 2026 ప్రవేశ పరీక్షలు ముగిశాయి. 4 రోజుల పాటు నిర్వహించిన ఈ పోటీ పరీక్షల్లో రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్ ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026 ఈరోజు చిట్టిజీ రోజు. సో May 30 నాడు ప్రారంభమైంది, June 3 ముగుస్తుంది. 2 డేస్ అబ్బాయిలు, 2 డేస్ అమ్మాయిలు. మొత్తం మంది 3500 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాదాపు 70-80% అటెండెన్స్ ఉంది. 3-4 డేస్ లో విద్యార్థులకు ఇక్కడ సకల సౌకర్యాలు కల్పించినాము. గుడ్ న్యూస్ ఏంటంటే MPED మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మేము నెక్స్ట్ ఇయర్ ప్రారంభిస్తున్నాము.
0: ఈ రోజు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే రేపు, ఎల్లుండి చాలా జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ధాన్యం కొనుగోలు, రవాణా ప్రక్రియ తుది దశకు చేరుకున్న దృష్ట్యా అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ధాన్యం కొనుగోళ్ల పురోగతిపై ఈరోజు ఆయన సమీక్ష నిర్వహించారు. ఈరోజు ప్రపంచ సైకిల్ దినోత్సవం జరుపుకుంటున్నారు. పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యం, సుస్థిర రవాణా సాధనంగా సైకిల్ వాడకాన్ని ప్రోత్సహించడానికి ఐక్యరాజ్య సమితి 2018లో అధికారికంగా ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. ప్రతిరోజు సైక్లింగ్ చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని రాజన్న సిరిసిల్ల జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి అజ్మీర రాందాస్ అన్నారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా సిరిసిల్లలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. తెలంగాణలో 2 జాతీయ రహదారులను 4 లేన్లకు విస్తరించేందుకు కేంద్ర మంత్రివర్గం ఈరోజు ఆమోదం తెలిపింది. విద్య, నైపుణ్యాభివృద్ది, మెడికల్ టూరిజం, పరిశ్రమలు, పెట్టుబడుల రంగాల్లో తెలంగాణ, దక్షిణాఫ్రికా మధ్య సహకారాన్ని విస్తరించుకోనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా 2 అదనపు టీఈటీ పరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వినవచ్చు.

0: సమయం 6:30. శ్రోతలు సమాచార దర్శిని వింటారు. వినే ముందు కార్యక్రమంలో కొన్ని ప్రకటనలు విందాం.
1: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
6: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ప్రకటనలు విన్నారు. ఇప్పుడు విందాం సమాచార దర్శిని. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2026 కొరకు దరఖాస్తుల ఆహ్వానము. ధైర్య సాహసాలను ప్రదర్శించి ఆపదలో ఉన్న బాలబాలికలను రక్షించిన బాలులు స్వచ్ఛంద సంస్థలకు 2026 సంవత్సరానికి గాను ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ భారత ప్రభుత్వము ప్రదానం చేయనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి, మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ అధికారి శ్రీమతి డి పద్మగారు ఒక ప్రకటనలో తెలిపారు. సాంకేతిక మరియు విజ్ఞాన నూతన ఆవిష్కరణలు, అసాధారణ ప్రతిభ పాఠవాలు, ఆటలు, సాహిత్యం, సామాజిక సేవ, ధైర్య సాహస కార్యక్రమాలు తదితర అంశాలకు ఈ అవార్డులు ప్రదానం చేస్తామని పేర్కొన్నారు. ఈ అవార్డులకు 5 నుండి 18 ఏళ్లలోపు బాలబాలికలు అర్హులన్నారు. అర్హులైన బాలబాలికలు దరఖాస్తులను వెబ్సైట్ https://awards.gov.in లో జూలై 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని శ్రీమతి డి పద్మగారు, జిల్లా సంక్షేమ అధికారి, మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ వారు తెలియజేస్తున్నారు. శ్రోతలు సమాచార దర్శనం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:35. సినీ రంజని సినిమా.

శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై సినీ రంజని. వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 6వ తేదీ శనివారం ఉదయం 7:30 ఫ్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మెదడులో నరాలు చిట్లిపోవటం, మెదడు పనిచేయకపోవటం, తల

0: ఉక్కు, కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: జిఆర్టి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయి అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
5: సినీ రంజని కార్యక్రమంలో తర్వాత వినే పాట కార్తికేయ సినిమా నుండి ఈ పాటను విందాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: సినీ రంజని కార్యక్రమంలో చివరగా వినే పాట కలిసిందాంరా సినిమా నుండి. ఈ పాటను విందాం.

శ్రోతలు ఇంతవరకు సినీ రంజని సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:50 కావస్తుంది. మరి కాసేపట్లో వ్యవసాయ సూచనలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ, ఇప్పటికే పరిసరాల

0: శుద్ధత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు వింటారు.
1: నమస్కారం, నా పేరు డాక్టర్ పి గౌతమి. నేను పూల పరిశోధన స్థానం రాజేంద్రనగర్ శ్రీకొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు అంశం వేసవిలో కీరదోస సాగు. కీరదోస తక్కువ కాలంలో అంటే 45 నుంచి 50 రోజుల్లోనే చేతికి వచ్చి ఆదాయం అందించే మరొక అద్భుతమైన కూరగాయ పంట. సలాడ్స్లో దీని వాడకం ఎక్కువ కాబట్టి మార్కెట్లో సంవత్సరం పొడవునా దీనికి మంచి డిమాండ్ ఉంటుంది. కీరదోస సాగు చేయడానికి దీనికి వెచ్చని మరియు తేమతో కూడిన వాతావరణం అనుకూలం. పగటి ఉష్ణోగ్రత 20 నుంచి 30 డిగ్రీలు ఉంటే మొక్కల పెరుగుదల మరియు కాయ నాణ్యతగా ఉంటుంది. ఈ పంట సాగించడానికి నీరు బాగా ఇంకే ఇసుకతో కూడిన గరప నేలలు మరియు ఎర్ర నేలలు చాలా అనుకూలం. నేల ఉదజని సూచిక అంటే పిహెచ్ 6 నుంచి 7 మధ్యలో ఉండాలి. ఈ పంటను విత్తడానికి వాతావరణాన్ని బట్టి ఖరీఫ్ అంటే జూన్ నుంచి జూలై మరియు వేసవి అంటే జనవరి నుంచి ఫిబ్రవరి కాలాల్లో విత్తుకోవచ్చు. అయితే ఇప్పుడు మనము వేసవిలో సాగు చేసే కూరగాయ పద్ధతి విధానాన్ని చూసుకుందాము. ఈ కీరదోసకాయను సాగు చేయడానికి ఎకరానికి సాధారణ రకాలైతే 1 నుంచి 1.5 కిలోల విత్తనం అవసరమవుతుంది. అదే హైబ్రిడ్ రకాలైతే ఎకరానికి 300 నుంచి 400 గ్రాముల విత్తనం సరిపోతుంది. కీరదోసకాయల్లో చాలా రకాలున్నాయి. అందులో పాయిన్సెట్, జపనీస్ లాంగ్ గ్రీన్, కీరా పూణే, బాలం కీరా అనే రకాలే కాకుండా ప్రైవేట్ హైబ్రిడ్ రకాలైనటువంటి మాలిని, గ్లోరీ లాంటి రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా పందిరి విధానంలో సాగు చేయడానికి ఇవి బాగా అనుకూలంగా ఉంటాయి. ఈ పంటను సాగు చేయడానికి ముందుగా పొలాన్ని 2-3 సార్లు మెత్తగా దున్ని ఎకరాకు 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువు వేసి ఆఖరి దుక్కిలో కలుపుకోవాలి. సాళ్ల మధ్య 75 సెంటీమీటర్లు మరియు మొక్కల మధ్య 45 సెంటీమీటర్ల దూరం ఉండేలా విత్తుకోవాలి. కీరదోస తీగజాతికి చెందిన మొక్కలు. కాయలు నేలకు తగిలితే రంగు మారిపోయి త్వరగా కులిపోతాయి. అలాగే కాయలు వంకర్లు తిరుగుతాయి. దీన్ని అరికట్టడానికి కర్రలు మరియు తీగలతో పందిరి లేదా స్టేకింగ్ వేసి తీగలను పైకి పాకించాలి. ఇలా చేయడం వల్ల కాయలు తిన్నగా ఆకర్షణీయమైన రంగులో పెరిగి మార్కెట్లో మంచి ధర పలుకుతాయి. ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే కీరదోసను పండించడానికి ఎకరానికి గాను సుమారుగా 20 కిలోల నత్రజని, 15 కిలోల భాస్వరం, 15 కిలోల పొటాష్ అవసరమవుతుంది. భాస్వరం, పొటాష్ ఎరువులను పూర్తిగా ఆఖరి దుక్కిలో వేసి నత్రజని ఎరువులను మాత్రం 2 లేదా 3 విడతలుగా పైరు ఎదుగుదల దశలో, పూత దశల్లో వేయాలి. కీరదోసకాయలో దాదాపు 90% వరకు నీరే ఉంటుంది కాబట్టి నేలలో ఎప్పుడూ తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి. నీటి ఎద్దడి వస్తే కాయ చేదుగా మారుతుంది. ఎండాకాలంలో నేల స్వభావాన్ని బట్టి 4-5 రోజులకు ఒకసారి నీరు అందించాలి. ఈ కీర సాగులో బిందు సేద్యం అనేది అత్యుత్తమమైన పద్ధతి. దీనివల్ల నీరు చాలా మట్టుకు మనము తేలికగా తక్కువ వాటర్ ఇచ్చుకొని మనము సాగు చేసుకునే అవకాశం ఉంటుంది. నీటిని మనము వాడుకోవడంలో అత్యుత్తమంగా వాడుకోవచ్చు ఈ పద్ధతి ద్వారా. సో ఈ కీర దోసకాయ సాగులో వచ్చే చీడపీడలను చూసుకున్నట్లయితే ముఖ్యమైన చీడ పురుగు వచ్చేసి ఎర్ర పెంకు పురుగు. ఇవి ఆకులను లేత పువ్వులను అర్ధచంద్రాకారంలో తొలిచి దాన్ని తినేస్తాయి. దీని నివారణకు గాను లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల ఫిప్రోనిల్ని లేదా 0.2 మిల్లీలీటర్ల ఫ్లూ బెండమైన్ని కలిపి పిచికారీ చేయాలి.

రెండవదిగా వచ్చే తెగులు బూడిద తెగులు. ఇది ఆకులపై బూడిద లాంటి పొరలాగా ఏర్పడుతుంది, తెల్లటి బూజి లాంటి మచ్చలను కలగజేస్తుంది. దీని నివారణకు గాను హెగ్జాకొనజోల్ 1 మిల్లీలీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. మూడవదిగా వచ్చే తెగులు సెర్కోస్పరా ఆకుమచ్చ తెగులు. ఆకుల మీద చిన్న గుండ్రని మచ్చలు ఏర్పడతాయి. దీని నివారణకు గాను ప్రోపికొనజోల్ 1 మిల్లీలీటరు లేదా కార్బండజిమ్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. కీరదోస చాలా వేగంగా పెరుగుతుంది. విత్తిన 45 నుంచి 50 రోజుల్లోనే మొదటి కోత వస్తుంది. కాయలు లేతగా ఆకుపచ్చగా ఉన్నప్పుడే, అంటే విత్తనాలు లేతగా ఉన్నప్పుడే ముదరక ముందుకే కోసుకోవాలి. ఒకవేళ కాయ ముదిరినట్లయితే మార్కెట్లో ఎవరు కొనరు. పెరుగుదల వేగంగా ఉంటుంది కాబట్టి ప్రతి 2-3 రోజులకు ఒకసారి కోతలు కొయ్యాల్సిన అవసరం ఉంటుంది. సరైన యాజమాన్య పద్ధతులను పందిరి విధానము పాటిస్తే ఎకరాకు సుమారు 8 నుండి 12 టన్నుల వరకు దిగుబడిని పొందవచ్చు. పాలీహౌజ్లలో ఈ కీరదోసను పెంచినట్లయితే ఇంతకంటే ఎక్కువగా కూడా దిగుబడిని పొందవచ్చు. కీరదోస యొక్క సాగు ఎకరాకు ఆదాయ వ్యయాల అంచనాను చూసినట్లయితే కీరదోస కేవలం 45 నుంచి 50 రోజుల్లోనే మొదటి కోతకు వస్తుంది. సో నాణ్యత కోసం పందిరి పద్ధతి వాడడం వల్ల ప్రారంభ ఖర్చు ఎక్కువగానే ఉన్నప్పటికీ లాభాలు కూడా అద్భుతంగా ఉంటాయి. నేల తయారీ, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీలు, పందిరి వేయడంలో కావాల్సినటువంటి పరిస్థితులు, వీటన్నిటినీ మనం ఖర్చుగా చూసుకున్నట్లయితే ఎకరాకి సగటు ఖర్చు కీరదోసకాయ వేయడానికి 40,000 నుంచి 55,000 వరకు ఉంటుంది. ఆదాయం చూసుకున్నట్లయితే సగటు దిగుబడి ఎకరాకు సుమారు 8 నుంచి 12 టన్నుల వరకు ఉంటుంది. మార్కెట్ ధర, మార్కెట్లో కేవలం కీరదోసకాయలు కిలోకి 15 నుంచి 20 రూపాయల వరకు ధర పలుకుతుంది. సో మొత్తం ఆదాయం చూసుకున్నట్లయితే సుమారు 1,20,000 నుంచి 1,80,000 వరకు ఆదాయం పొందవచ్చు. పెట్టుబడులను తీసేసినట్లయితే నికర లాభము 1 ఎకరా నుంచి కీరదోసలను పెంచడం వల్ల 65,000 నుంచి 1,20,000 వరకు నికర లాభం మిగులుతుంది.

0: ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ గురువారం రాత్రి 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. ఈ కార్యక్రమంలో జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా పంటల సస్యరక్షణ, ఈ అంశం గురించి పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఓ శైలా గారు పాల్గొని రైతులు అడిగే ప్రశ్నలకు సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడి కోడ్ జత చేసి 23240852, మరొక నెంబరు 23240853. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకొనగలరు. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. నిరీక్షణ చిత్రం నుండి జస్ట్
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్.

0: ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ప్రసార వివరాలు. 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఈ సాయంత్రం మరియు రేపటి ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలను తెలుసుకుందాం. ముందుగా ఈ ప్రసారంలో 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఇంకుడు గుంతల నిర్మాణం మరియు ప్రభుత్వ సహకారం గురించి నిజామాబాద్ జిల్లా భూగర్భ జల శాఖాధికారి పి శ్రీనివాస్ బాబు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత HPV వ్యాక్సిన్ల కార్యక్రమం గురించి చర్చా కార్యక్రమం వింటారు. చర్చలో పాల్గొన్నవారు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి రాజశ్రీ గారు, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ఎం అశోక్ గారు, చర్చ సమన్వయకర్త సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం మానేటి భూమేశ్వర్ గారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణలు. 8:00 తిరిగి అభిరుచి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:30 జానపద సంగీత కార్యక్రమంలో కొన్ని జానపద గీతాలు వింటారు. 8:45 తిరిగి రాత్రి 11:00 హిందీలో వార్తలు. 9:00 తిరిగి రాత్రి 11:05 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. రాత్రి 10:00 అలనాటి గీతాలు, ఈనాటి మధుర గీతాలు వింటారు. 11:10 ప్రభుత్వం 12 సంవత్సరాల ప్రస్థానంపై ద్విభాషా కార్యక్రమ పరంపర 3వ భాగం వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఈ కార్యక్రమంలో 2 నిపుణులు పాల్గొంటారు. 11:45 ఈనాటి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు ముగుస్తాయి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. రేపటి ఉదయం ప్రసారంలో 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ సూర్యదేవుని భక్తి గీతాలు వింటారు. 6:40 సూక్తి సుధ కార్యక్రమంలో 6 సాయిలు గారి హితోక్తులు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో ముందుగా ఒక ప్రబోధ గీతం, భక్తి గీతం వింటారు. 7:30 డాక్టర్ విశాల్ ఇందూర్ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు డాక్టర్ ఏ విశాల్ గారు. 8:00 వేదాంశ్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 సినీ రంజని సినిమా పాటలు వింటారు. 9:00 హృదయ రాగాలు. శ్రోతలకు నచ్చిన పాటలను వెంటనే వినాలనుకుంటే వాట్సాప్ మెసేజ్ ద్వారా కోరుకునే కార్యక్రమం. 10:00 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంపై భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 10:30 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.
5: దేశీయ విమానయాన సంస్థలను ఆదుకునేందుకు కేంద్ర కేబినెట్ 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ఆమోదించింది. భారతదేశం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద సోలార్ మార్కెట్గా అవతరించిందని కేంద్ర పర్యావరణ అటవీశాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డీకే శివకుమార్ ఈరోజు పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఢిల్లీ మాళవీయనగర్లోని ఒక హోటల్లో ఈ ఉదయం సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు, పలువురు గాయపడ్డారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా విమాన ఇంధన ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో దేశీయ విమానయాన సంస్థలను ఆదుకునేందుకు కేంద్ర కేబినెట్ 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ మద్దతును ఆమోదించింది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఈ నిధులు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు అందుతాయని, ఇది విమానయాన రంగంపై ఆధారపడిన 77 లక్షల మంది ఉద్యోగులను రక్షిస్తుందని పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం వల్ల లీటర్ ఏటీఎఫ్ ధర మార్చిలో 60.5 రూపాయలుంటే మే నాటికి 142 రూపాయలకు పెరిగిందని చెప్పారు.
6: ATF price stabilization fund mein basically ek self sustaining revolving fund banaya gaya. ATF price for the airline carriers who want to participate in this unko ek stable ATF price abhi current crisis ke dauran mile ki isse hamare entire aviation sector mein kareeb 70 lakh se adhik jo jobs hain jinke upar impact padna aarambh hone laga tha because of the stress in the sector wo isse significantly mitigate ho.
5: ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు వీలుగా పాత ట్రక్కులు, బస్సుల స్థానంలో కొత్త వాహనాలను తీసుకొచ్చేందుకు 9,585 కోట్ల రూపాయలతో కూడిన ప్రత్యేక పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ 2 ఏళ్ల పథకం ద్వారా దాదాపు 2 లక్షల పాత ట్రక్కులు, 16,000 బస్సుల స్థానంలో BS6 లేదా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడతారు.
7: दिल्ली के पॉल्यूशन को रोकने के लिए लगातार कई स्टेप्स लिए जा रहे हैं. उन स्टेप्स में एक बहुत बड़ा निर्णय लिया गया कि जो 40% कॉन्ट्रीब्यूशन है पार्टिकुलेट मटेरियल का, वो ट्रांसपोर्टेशन सेक्टर के कारण आता है. और उस ट्रांसपोर्टेशन में जो सबसे बड़ा कॉन्ट्रीब्यूटर है हैवी ट्रक्स और बसेस, पुरानी ट्रकों और बसों को रिप्लेस करने का इसमें फैसला लिया गया.
5: रवाना सौकर्याल मेरुगुदललो भागंगा ओडिशालो रामेश्वर नुंडी परदीप वरकु 163 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంత రహదారి నిర్మాణానికి 8,300 కోట్లను, బీహార్లో ఖగారియా పూర్ణియా జాతీయ రహదారిని 3,936 కోట్లతో 4 వరుసల మార్గంగా విస్తరించేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. భారతదేశం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద సోలార్ మార్కెట్గా అవతరించిందని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. వార్షిక సౌరశక్తి సామర్థ్య పెంపుదల పరంగా 2025 నాటికి భారత్ అమెరికాను వెనక్కునెట్టి ఈ ఘనత సాధించిందని ఆయన ఈరోజు సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. ఈ అసాధారణ విజయం దేశంలో స్వచ్ఛ ఇంధన రంగం సాధిస్తున్న వేగవంతమైన వృద్ధికి నిదర్శనమని చెప్పారు. సమర్థవంతమైన, విశ్వసనీయమైన, సుస్థిరమైన సౌరశక్తి మౌలిక సదుపాయాల కల్పనకు ఈ వృద్ధి ఎంతగానో దోహదపడుతుందని భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలు, ప్రచారాల్లో మీడియా అనుసరిస్తున్న అంతర్జాతీయ ఉత్తమ విధానాలు, ఆవిష్కరణలపై కేంద్ర ఎన్నికల సంఘం న్యూఢిల్లీలో 2 రోజుల అంతర్జాతీయ సదస్సును ప్రారంభించింది. ఈ సదస్సులో తప్పుడు సమాచారం, ఏఐ ఆధారిత డీప్ ఫేక్స్, పారదర్శకత లేని డిజిటల్ రాజకీయ ప్రకటనలు, ప్లాట్ఫారం గవర్నెన్స్ వంటి కీలక అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. సదస్సులో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ 100 కోట్ల మంది ఓటర్లతో నిరంతర అనుసంధానం కోసం బూత్ స్థాయి అధికారులకు క్షేత్రస్థాయి శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. ఇటీవల జరిగిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు రికార్డు స్థాయిలో పాల్గొనడం ఎన్నికల ప్రక్రియపై వారికున్న నమ్మకానికి నిదర్శనమని జ్ఞానేష్ కుమార్ పేర్కొన్నారు. కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డీకే శివకుమార్ ఈరోజు పదవీ స్వీకార ప్రమాణం చేశారు. లోక్ భవన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా డాక్టర్ జి పరమేశ్వర్, మరో 12 మంది శాసనసభ్యులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు తెలంగాణ, కేరళ, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు హాజరయ్యారు. కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన డీకే శివకుమార్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ద్వారా అభినందనలు తెలుపుతూ రాష్ట ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తుందని పేర్కొన్నారు. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ ఈరోజు మిజోరంలోని కొలాసిబ్ జిల్లాలో పర్యటించి పలు ప్రభుత్వ సంస్థలను,

0: అభివృద్ది ప్రాజెక్టులను సందర్శించారు. సైదాన్లోని ప్రాంతీయ క్రీడా శిక్షణా కేంద్రం, పీఎం శ్రీ మోడల్ ప్రైమరీ స్కూల్స్, చిల్డ్రన్స్ హోమ్, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించిన ఆయన అక్కడ అందుతున్న సేవలను సమీక్షిస్తూ విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో ముచ్చటించారు. డెన్మార్క్ ప్రధానమంత్రిగా వరుసగా మూడవసారి బాధ్యతలు స్వీకరించిన మెట్టే ఫ్రెడరిక్సన్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. పరస్పర విశ్వాసం, భాగస్వామ్య విలువలు, సుస్థిర భవిష్యత్తు పట్ల ఉన్న ఉమ్మడి నిబద్దత ఆధారంగా భారత్, డెన్మార్క్ల మధ్య శాశ్వత భాగస్వామ్యం కొనసాగుతోందని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. భారత్, డెన్మార్క్ గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ను మరింత బలోపేతం చేయడానికి, ఇరు దేశాల ప్రజల ప్రయోజనాల కోసం ద్వైపాక్షిక సహకారాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి ప్రధాని ఫ్రెడరిక్సన్ తో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నట్టు మోదీ చెప్పారు. ఢిల్లీ మాళవీయ నగర్లోని ఒక హోటల్లో ఈ ఉదయం సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. 8 అగ్నిమాపక శకటాల సహాయంతో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చినట్టు సౌత్ ఢిల్లీ డీసీపీ అనంత్ మిత్తల్ తెలిపారు. పోలీస్, ఫైర్ సర్వీసెస్ సిబ్బంది సమన్వయంతో 40 మందిని ప్రాణాలతో రక్షించి చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదంపై రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా స్పందిస్తూ సమాచారం అందిన వెంటనే విపత్తు నిర్వహణ, అంబులెన్స్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయని, బాధితులకు ప్రభుత్వం అన్ని విధాల వైద్య సహాయాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత యువ ఆటగాడు ఆయుష్ శెట్టి అద్భుత విజయంతో 2వ రౌండ్లోకి ప్రవేశించారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో చైనాకు చెందిన వెంగ్ హాంగ్ యాంగ్పై 8-21, 22-20, 21-15 తేడాతో ఆయుష్ విజయం సాధించారు. మిక్స్డ్ డబుల్స్లో రోహన్ కపూర్, రుత్విక్ గాదే జోడి 21-14, 21-14 చైనీస్ తైపీ జంటపై వరుస గేముల్లో విజయం సాధించింది. అయితే పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీకి నిరాశ ఎదురైంది. కాగా మహిళల సింగిల్స్లో భారత్కు చెందిన ఉన్నతి హుడా ఈరోజు సాయంత్రం జపాన్ మాజీ ప్రపంచ ఛాంపియన్ నొజోమి ఒకుహరాతో తలపడుతుంది. దేశ ఈశాన్య ప్రాంతాలు ఒడిశా, కొంకణ్, గోవా, పశ్చిమ బెంగాల్లోని కొన్ని భాగాల్లో ఈరోజు ఉక్కపోతతో కూడిన వేడి వాతావరణం ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, జమ్మూకాశ్మీర్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్తో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు అండమాన్ నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాల్లో రేపటి వరకు అక్కడక్కడ బలమైన గాలులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశీయ విమానయాన సంస్థలను ఆదుకునేందుకు కేంద్ర కేబినెట్ 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ఆమోదించింది. భారతదేశం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద సోలార్ మార్కెట్గా అవతరించిందని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15.

రైతు సోదరులకు నమస్కారం. పంట పొలాల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో వినండి, ఇంకుడు గుంతల నిర్మాణం మరియు ప్రభుత్వ సహకారం గురించి నిజామాబాద్ జిల్లా భూగర్భ జల శాఖ అధికారి పి శ్రీనివాస్ బాబు గారితో పరిచయ కార్యక్రమం వింటారు.

0: రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మన స్టూడియోస్లో నిజామాబాద్ భూగర్భ జల శాఖ అధికారి పి శ్రీనివాస్ బాబు గారు మనతో ఉన్నారు. మరి ఈ ఎండాకాలంలో వచ్చే వర్షాకాలానికి సామూహికంగా అందరు చేపట్టవలసిన ఇంకుడు గుంతల యాజమాన్యం గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి బాబు గారు.
1: నమస్కారం అండి శ్రోతలందరికీ.
0: శ్రీనివాస్ బాబు గారు, ప్రస్తుతానికి మనం ఎండాకాలంలో ఉన్నాము, మరి వచ్చే వర్షాకాలానికి మనం నీటిని పొదుపు చేసుకోవాలంటే ఈ వర్షపాతానికి అదేవిధంగా నేల రకాలకి ఎలాంటి సంబంధం ఉంది, మరి వివరాలు తెలియజేయండి.
1: శ్రోతలందరికీ మరి ఒకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, భూగర్భ జలాలను మనము కొంచెం క్షుణ్ణంగా పరిశీలన చేసుకోవాలి అని అంటే, దానికన్నా ముందు మనము మీరు అడిగిన ప్రశ్నలకు భాగంగా వర్షపాతమును సద్వినియోగము చేసుకోవాలంటే భూ ఉపరితలంలో ఉన్న నేల యొక్క స్వభావమును చాలా పరిగణలోకి తీసుకోవాలి. ఈ రెండు అనుసంధానము చేసుకుంటేనే మనము భూగర్భంలోకి భూగర్భ జలాలను పెంపొందించడానికి మనకు కొంతవరకు మనం ప్రయత్నం చేయొచ్చు. అది ఏ విధంగా అంటే, కొంచెం మీరు క్షుణ్ణంగా పరిశీలన చేస్తే వర్షపాతము మనకు మన రాష్ట్రంలో దరిదాపుగా 940 mm ఒక సంవత్సరానికి పడుతుంది. అదే మన ఉత్తర తెలంగాణ ప్రాంతాలు మనం చూసుకుంటే 900 నుండి 1100 mm దాకా పడుతుంది. అంటే కొంచెం వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. రాష్ట్ర సరాసరి 940 ఉంటే ఉత్తర తెలంగాణ ప్రాంతాలలో మనకు కొంచెం అధిక మోతాదులో వర్షపాతము సంవత్సరానికి మనము పొందుకుంటూ ఉన్నాం. చాలా సంతోషమైనది. అంతేకాకుండా అది నార్మల్ వర్షపాతమే. కానీ గత 5, 6, 7 సంవత్సరాలలో మనకు పడిన వర్షపాతము మనం గమనిస్తే మినిమంలో 10 నుండి 30-40% వరకు ఎక్సెస్ రెయిన్ఫాల్ మనము పొందుకున్నాం. ఇటువంటి ప్రభావము ద్వారా మనం పొందిన కానీ వర్షపాతము మనము పొందుకున్నాము. అంటే దీన్ని మనము ఏ విధంగా భద్రపరచుకోవాలి అన్న దాంట్లో, ఈ వర్షపాతము ఒక రోజుకు 20 mm పడితే ఒక రెయినీ డే అని మనము పరిగణలోకి తీసుకుంటున్నాం. ఈ వర్షపాతము జూన్ 1 తారీఖున మొదలు పెట్టుకుంటే 31 మే వర్షపాత సంవత్సరము అని అంటున్నాం. 12 నెలలు అందులో ఎక్కువగా మనము పొందేది సౌత్ వెస్ట్, మనము 80% పొందుకుంటాం. నార్త్ ఈస్ట్లో 13 నుండి 15% మనం పొందుకుంటాం ఈ వర్షపాతం. ఈ సౌత్ వెస్ట్ మనకు జనరల్గా జూన్ 1 నుండి సెప్టెంబర్ మాసాంతానికి, నార్త్ ఈస్ట్ అక్టోబర్ నుండి డిసెంబర్ మాసాంతంలో మనము ఈ వర్షపాతము స్థిరంగా మనము అది పొందుతూ ఉన్నాం. ఈ వర్షపాతము వచ్చినప్పుడు మనము అది అధికముగా పడవచ్చు, లేకపోతే నార్మల్గా 20 mm అంటే ఆ రోజుకు అది ఇంకింపజేయడానికి సర్ఫేస్ రన్ ఆఫ్లో పోకుండా ఉండడానికైతే ఆ విధంగా పడితే బాగానే ఉంటుంది. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఎప్పుడు రన్ ఆఫ్ ఎక్కువైతా ఉంది, నార్మల్గా పడ్డప్పుడు ఎంత భూగర్భం లేకపోతుంది, తక్కువగా పడ్డప్పుడు ఏం జరుగుతున్నది అనేది మనం విశ్లేషణ చేసుకోవాలి. వర్షం పడింది అని అంటేనే మనకు అది భూగర్భంలోకి వెళ్తుందా, మీరు క్షుణ్ణంగా గమనించండి. తక్కువ మోతాదులో వర్షం పడింది అంటే 10 mm పడింది ఒక రోజుకు అని అనుకుంటే, అది సాయిల్ మాయిశ్చర్ అవ్వడానికి, ఎవాపరేషన్కి, ఆ చెట్లకు వాటికి మాత్రమే సరిపోతుంది. కానీ భూగర్భంలోకి వెళ్ళడానికి కొంత తక్కువ మోతాదు వెళ్ళడానికి అవకాశం ఉంది. అదే ఒకరోజు 20 mm రెయిన్ఫాల్ ఆ ప్రాంతంలో పడితే అది సాయిల్ మాయిశ్చర్ అవుతూ భూగర్భంలోనికి వెళ్ళడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అదే ఎక్కువగా 20 mm కన్నా అదే ఒకరోజుకు ఎక్కువగా పడితే భూగర్భంలోకి వెళ్ళడానికి సమంగా ఉండి ఎక్కువ పడిన మోతాదును ఆ యొక్క నేల స్వభావం ఆధారంగా ఉపరితలంలో నుండి రన్ ఆఫ్ ద్వారా వెళ్ళిపోతూ ఉంది. ఈ విధంగా మరి మనము దాన్ని అర్థం చేసుకోవాలి. లోపటికి అని అంటే భూగర్భంలోకి వెళ్ళడానికి మనకు ఒక మీడియా ఉంది, దాన్నే మనము ఉపరితల సాయిల్ అంటే మనము మట్టి అని అంటాం. మట్టి, ఆ మట్టి రకాలను మనం ఇప్పుడు పరిశీలనలోకి తీసుకుందాం. మనకు 3 రకాలుగా అంటే దొడ్డు లెక్కలో నల్లమట్టి, ఎర్రమట్టి, ఇసుక మట్టి, ఈ 3 రకాలుగా మట్టిలు మనకు సర్ఫేస్లో మనకు కనపడతూ ఉంటాయి. నల్ల మట్టిలో ఎక్కువ

0: వర్షపాతముగా మనకు 8% మ్యాక్సిమం అతి ఎక్కువగా పడిన వర్షపాతంలో ఎక్కువగా 8% మాత్రమే భూగర్భంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. అంటే 92% అది ఎవాపరేషను రన్ఆఫ్లో వెళ్ళిపోతుంది అని అర్థం. నల్లమట్టి ప్రాంతాలలో భూగర్భ జల వినియోగదారులు అందరూ దీన్ని కొంచెం గమనిస్తే మనకు ముందు తరాలకు లేదా ముందుకు మనం ఏమి చేయాలి, ఎటువంటి ఆలోచనలు మనం సమాలోచన చేసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అన్నది నా యొక్క ఉద్దేశం ఇంత విశదీకరించడానికి. రెండవది ఎర్రమట్టి నేలలు. ఈ ఎర్రపు మట్టి నేలలలో ఇంకినడానికి మాత్రం అది 14% నుండి 15% వరకు భూగర్భంలోకి ఇంకడానికి అది అనుకూలంగా ఉన్న ప్రాంతము. మిగతాది 85% అది రన్ఆఫ్లో వెళ్ళిపోతుంది. అదే ఇసుక ప్రాంతంలో అయితే పడిన వర్షపాతంలో 20%, మిగతా 80% రన్ఆఫ్లో వెళ్ళిపోతాం. ఈ విధంగా 3 రకాల మట్టి స్వభావాలను బట్టి 8% వరకు నల్ల మట్టి, 15% వరకు ఎరుపు మట్టి, 20% వరకు ఇసుక నేల ప్రాంతాలలో భూగర్భంలోకి పడిన వర్షం ఇనుకుతుంది అన్నది శ్రోతలందరూ గమనించాలి. మిగిలిన వర్షపాతము అదంతా ఎవాపరేషను, రన్ఆఫ్ లేదా వేరే వేరే విధంగా అది డిస్ట్రిబ్యూషన్లో జరుగుతూ ఉంటుంది. ఈ విధమైన నేల స్వభావమును వర్షపాతము ఇంటర్లింక్ అయి ఉంది. మనకు ఎక్కువగా పడే వర్షపాతమును మనము భూగర్భంలోకి వెళ్ళాలి అని అంటే ప్రత్యయన మార్గము ఏమీ లేదు. ఎందుకంటే మ్యాక్సిమంలో 20% మాత్రమే మనకు లోపలికి వెళ్తుంది, 80% ఎవాపరేషన్ అయిన 40% లాగా ఎవాపరేషన్ అయితే 40% ఎక్కువ పడినప్పుడు రన్ఆఫ్లో వెళ్ళిపోతూ ఉంది. మీరు గమనించండి శ్రోతలారా, గత 4-5 సంవత్సరాలలో మనం గమనిస్తే అక్కడక్కడ ఒకటే రోజు కొంత సమయంలో అధిక మోతాదులో వర్షాన్ని మనము పొందుకుంటా ఉన్నాం. కట్టలు తెగిపోయే, చెరువులు తెగిపోయే, రోడ్లు తెగిపోయే వర్షపాతము ఒకటే రోజు అనుభవించి చాలా నష్టము పొంది ఉన్నాం. ఇటువంటి వాటికి మనం ఏ విధమైన చర్యలు చేపట్టాలా అన్న దాంట్లోనే ఈ వర్షపాతమును, ఆ యొక్క నేల స్వభావమును మనము గమనించుకొని ఈ రెండింటిని అనుసంధానం చేసుకొని మనము ముందుకు వెళ్తే చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నది నా యొక్క ఆలోచన మీతో సమంగా పంచుకుంటా ఉన్నాను.
1: మరి శ్రీనివాస్ బాబు గారు, మీరు అన్నట్టుగా నీల స్వభావాన్ని బట్టి మనకు భూగర్భ జలాలు పెంపొందించే ప్రక్రియ జరుగుతుందని చెప్తున్నారు కదండి, మరి ఇంకుడు గుంత నిర్మించుకోవడానికి ఏ సమయం అనువైనదండి? మరి దీని మీద ఎట్లాంటి చర్యలు తీసుకోవాలంటారు?
0: ఇప్పుడు ఇంకుడు గుంతలు అని అన్నాం. ఇప్పటిదాకా మనకు న్యాచురల్గా భూగర్భంలోకి వెళ్ళే ప్రయత్నాలు ఏ విధంగా ఉన్నాయన్నది మనము చూసాము. ఇప్పుడు ఆ ఎక్సెస్ రెయిన్ఫాలు ఏదైతే మనకు పడింది, అది మనం 80% 40% రన్ఆఫ్లో వెళ్ళిపోతూ ఉంది అని అనుకున్నామో, ఆ 40%ను మనము ఆర్టిఫిషియల్గా కొన్ని నిర్మాణాలు చేపట్టి రన్ఆఫ్ను అరికట్టి అది ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశంలోకి వెళ్లకుండా చేయడమే మనము ఆర్టిఫిషియల్గా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ను, అంటే వర్షపు నీటిని భూగర్భంలోనికి ఇంకింపజేయడానికి అదే ప్రాంతంలో మనము కొన్ని నిర్మాణాలు చేపట్టుకున్న దానికి ఆర్టిఫిషియల్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ను మనం కట్టుకుంటే దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎన్ని అనంటే అన్ని ఉపయోగాలు మన ముందున్నాయి. ఆ ఉపయోగాలను మనం పొందాలి అనంటే తప్పనిసరిగా మనము ఈ ఆర్టిఫిషియల్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్కి వెళ్ళాలి. మనకు భవిష్యత్తు అంతా వర్షపు నీటి ఇంకుడు గుంతలే భవిష్యత్తుకు పునాది మెట్టులు. అర్థం చేసుకోండి, వర్షపు నీటి ఇంకుడు గుంతలే భవిష్యత్తుకు పునాది మెట్టులు. మనకు ఈ భవిష్యత్తుకు పునాది మెట్టులు ఈ వర్షపు నీటి ఇంకుడు గుంతలు అంటున్నాం కాబట్టి ఈ వర్షపు నీటి యొక్క ఇంకుడు గుంతలను ఎక్సెస్ పోతున్నదని అంటున్నాము, వాటిని హార్వెస్ట్ చేసుకోవడం అంటే ఇంకింపజేయడానికి మనము సకల ప్రయత్నాలు చేయాలి. దానివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ఆ ఇంకుడు గుంతలు అనేది ఒక్కొక్క దాని గురించి మనము సవివరంగా వెళ్తే హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్లలో చాలా రకాలు ఉన్నాయి మన దగ్గర. ఒక వ్యక్తి తన ఇంటిలో, ఒక రైతు తన పొలములో, ఒక కమ్యూనిటీ ఆ గ్రామములో, లేదా ఒక పెద్ద సంస్థ ఆ ఆర్గనైజేషన్ మొత్తంలో ఈ విధముగా ఒక్కొక్క స్టేజీకి ఒక్కొక్క ఏరియాని బట్టేసి ఒక ఇంటి యజమానికి దాదాపుగా 400-500 గజాల వరకే ఆయన తను ఒక భూ ఆసామిగా ఉండొచ్చు. అదే ఒక రైతు అయితే 2-3 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాల దాకా ఆసామిగా ఉండొచ్చు. అదే ఒక సంస్థ అయితే 50 ఎకరాలు 100 ఎకరాలలో ఇండస్ట్రీ అయినా కానీ ఆ సంస్థ అయినా పెట్టి అట్లా ఉంటుంది. ఈ విధమైన ఉన్న ప్రాంతాలలో మనము ఆ యొక్క ప్రాంతాన్ని బట్టి ఆ యొక్క నిర్మాణాలు చేపట్టాలి. మొదటగా ఒక ఇంటి యజమాని సంగతి మనము పరిగణలోకి తీసుకుంటే ఆయన ఇంకుడు గుంత 2 రకాలుగా చేసుకోవచ్చు. రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్, అంటే ఇంటి పైకప్పులో పడ్డ వర్షపు నీటిని దాన్ని కిందికి మళ్లించుకొని ఒక ప్రాంతానికి మళ్లించుకొని ఇంకింపజేయడం ఒకటి. ఆయన ఇంటి వినియోగానికి ఉపయోగించిన నీటిని సోక్ పిట్టు ద్వారా భూగర్భంలోకి మళ్లించడము ఒకటి. సోక్ పిట్టు ఆ ఇంటి యజమాని నిర్మించుకుంటే మంచిది, 2 రకాలుగా అది ఉపయోగపడుతుంది. మలినమైన నీరు బయటికి వెళ్ళి బయట డ్రైన్లో నుండి ఇదంతా మనకు ఇబ్బందికరమైన సమస్యలు ఎదుర్కోకుండా ఆ మలినమైన నీటిని బయటికి పంపకుండా మన ఇంటిలోనే ఒక సోక్ పిట్ లాగా ఒక చిన్న తొట్టిలోకి దాన్ని ప్రవహింపజేసేలాగా మార్చుకొని అది మలినమంతా కింద సెటిల్ అయినప్పుడు దాన్ని ఆ యొక్క తోటలోకి వేసుకోవడానికి పనికొస్తుంది. ఆ నీళ్లు భూగర్భంలోకి తేటగైన తర్వాత భూగర్భంలోకి వెళ్ళిన తర్వాత కూడా అది భూగర్భంలో ఒక ఫిల్టర్ మీడియా ద్వారా అది భూగర్భ జలాలు పెంపొందించడానికి దోహదపడుతుంది, చాలా మంచిది అన్నది ఒకటి. అదే రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, అంటే ఇంటి పైకప్పు మీద పడిన వర్షపు నీటిని మనము ఒక పైపు ద్వారా హార్వెస్టింగ్ స్ట్రక్చర్ నిర్మించుకొని ఒక దగ్గర ఆ నిర్మాణము కూడా హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్కి ఏదో ఎంతో ఖర్చు అవుతుంది అని ఏం లేదు. మనకు ఒక 200 స్క్వేర్ యార్డ్స్ ఉన్న నిర్మాణంలో మనం 3x3 3 మీటర్ల పొడవు 3 మీటర్ల 2 మీటర్ల వెడల్పుతోటి ఒక 2 మీటర్ల 3 మీటర్లు తన శక్తి కొలది లోతు తవ్వి లోపల 50% వరకు పెద్ద పెద్ద గులకరాళ్ళు 40 mm కంకర, దాని తర్వాత 20 mm కంకర, తర్వాత బటానా శాండ్ వేసుకొని ఆ ఫిల్టర్ మీడియాను తయారు చేసుకొని వచ్చిన వర్షపు నీటిని రూఫ్ టాప్ మీద పడిన మొత్తం నీటిని ఈ యొక్క ఇంకుడు గుంతలోకి ప్రవహింపజేయడానికి ఒక గొట్టము ద్వారా తీసుకొని వస్తే అది ఆ జాలి ద్వారా లోపలికి వెళ్ళి ఆ యొక్క బటానా శాండ్ నుండి 20 mm 40 mm కింద పేబుల్స్ ద్వారా లోపలికి వెళ్ళేసి భూగర్భంలోకి వెళ్ళి వర్షపు నీరు చాలా శుద్ధమైన జలము, ఇది లోపలికి వెళ్ళిన తర్వాత అటు మలినమైన నీరు కాకపోయినా లేకపోతే ఎక్కువగా హై డెన్సిటీ ఉన్న మినరల్స్ ఉన్న వాటర్లో కలిసి అది డైల్యూట్ అయ్యి శుద్ధ జలంగా మారడానికి ఈ ప్రక్రియ ద్వారా చాలా క్వాలిటీ పెరుగుతుంది, క్వాంటిటీ పెరుగుతుంది. అంటే ఒక 200 గజాలు ఉన్న ఒక ఇంటి యజమాని తను సోక్ పిట్టు నిర్మాణం చేసుకోవచ్చు, రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా సామూహికంగా నిర్మాణాలు చేపట్టితే ఆ ప్రాంతంలో ఎన్నటికీ యొక్క నీటి యొక్క ఎద్దడి ఏర్పడదు. కొంత వర్షపాతము తగ్గినా కానీ మన ఉన్న భూగర్భ జలాలు మనము పెంపొందించిన దానిలో మనం వాడుకోవడానికి ఇటువంటి సమయంలో మనకు చాలా ఉపయోగపడుతుంది అన్నది మీరు తెలుసుకోవాలని నేను ఒక విన్నవించుకుంటాను. అదేవిధంగా రైతు సహోదరులు అయితే ఆ యొక్క పొలములో 2 ఎకరాలు 3 ఎకరాలు 1 ఎకరం ఉన్నా కానీ కొంత భాగము రెయిన్ వాటర్ను హార్వెస్ట్ చేయడానికి మనము ఒక గుంతలాగా నిర్మాణం చేసుకోవచ్చు. దీంట్లో దాన్ని మనము ఫామ్ పాండ్ అంటాం. ఫామ్ పాండ్ 2-3 రకాలుగా మనం నిర్మాణం చేసుకోవచ్చు. 3 మీటర్ల లోతులో కూడా మనము స్టెప్ లాగా పిట్ తయారు చేసుకోవచ్చు, స్లోప్లో ఉన్నట్టుగా మనం చేసుకోవచ్చు. ఎందుకంటే ఏమైనా పశువులు ఏమైనా ఇబ్బంది పడతాయనుకున్నప్పుడు మనము ఒక స్లోప్ అంటే ఏటవాలుగా ఫామ్ పాండ్ నిర్మాణం చేసుకోవచ్చు. ఏటవాలు అంటే అదర్ ఎండ్ మాత్రము కొంచెం లోతుగా ఉండేటట్టుగా అది స్లోప్గా పైకి వచ్చి బర్రెలు ఏమైనా గేదెలు అటువంటి పశువులు బయటికి రావడానికి కూడా వీలుగా ఎక్కడానికి అటువంటి నిర్మాణం చేసుకోవచ్చు. లేదా ఎక్కువగా వాటర్ ఇక్కడ వస్తుంది అన్నప్పుడు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ అంటాం, అదో ఫామ్ పాండ్ అది పాండ్ టైప్ ఉంటుంది, ఇదేమో పిట్ టైప్ ఉంటుంది, ఇదో గుంతలాగా స్టెప్ 3 మీటర్ల లోతులోగా మనము తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు 3 మీటర్లు అంటున్నామని అంటే కనీసం ఒక 10 అడుగులు నింటే అడుగున మనకి ఎరుపు మట్టి వచ్చిన తర్వాత అక్కడ నుండి మనకు లోపలికి వర్షపు నీరు రేడియల్గా ప్రవహించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అంత లోతులోకి మనం వెళ్తూ ఉన్నాము. 3 మీటర్ల పొడవు 3 మీటర్ల వెడల్పు 3 మీటర్ల లోతు స్టెప్ వైజ్గా రెక్టాంగిల్ అయినా కానీ రౌండ్గా అయినా కానీ నిర్మాణం చేసుకుంటే వచ్చిన వర్షపు నీరు ఈ విధమైన చిన్న చిన్న మినీ పిట్స్ కాంపౌండ్స్, మినీ ట్యాంక్స్, ట్యాంకులు కూడా మనము నిర్మాణం చేసుకోవచ్చు. మనకు ఏరియా ఒక 5 ఎకరాలు 6 ఎకరాలు ఉన్నింది అనుకుంటే 10% మనము హార్వెస్టింగ్ వర్షపు నీరును ఇంకింపజేయడానికి డెడికేషన్ చేసుకుంటే ఆ యొక్క ప్రాంతంలో ఏటవాలు ఒక మూలకు దాన్ని పర్కులేషన్ పిట్టును మనం నిర్మాణం చేసుకొని ఈ యొక్క వర్షపు నీటిని అక్కడ మన ప్రాంతంలోనే, ఇవన్నీ ఎందుకు మనము అవసరము అని అనుకుంటున్నామంటే ఎక్కువ వర్షపాతము మన ప్రాంతంలో పడి అది వేరే ప్రాంతానికి పయనమైపోతూ ఉన్నది కాబట్టి ఈ విధమైన రన్నాఫ్ను మనం అరికట్టి నందువలన మనకు భూగర్భంలోని నీటి శాతమే కాదు ఇంకొక ఉపయోగములు కూడా ఉంటుంది. ఆ ఉపయోగాలు ఏమి అని అంటే ఈ సాయిల్ ఎరోజన్ అనేది మనకు అరికట్టవచ్చు, వాటర్ యొక్క పొల్యూషన్ కూడా మనము కొంతవరకు దాన్ని నివారించవచ్చు. ఈ రోడ్స్ అయినా కానీ లేకపోతే మన ప్రాంతంలో ఆ యొక్క చెట్లున్నా కానీ ఫ్లడ్డింగ్ వచ్చేసి కొట్టుకుపోకుండా మనము నివారించవచ్చు. అంటే ఈ రన్నాఫ్ను ఎక్కడిదక్కడ మనము అరెస్ట్ చేసి భూగర్భంలోకి ఇంకింప

అర్బన్ ఏరియాలలో. అదే వ్యవసాయ ప్రాంతాలలో అయితే, అంటే రైతు సోదరులు అయితే ఫామ్ పాండ్స్, ఇంకుడు గుంతలు నిర్మాణం చేసుకుంటారు. ఈ ఎక్కువ శాతంలో మనకు రెసిడెన్షియల్ హౌసెస్ ఉన్నవాళ్ళు, స్కూల్స్ కాలేజెస్ ఉన్నవాళ్ళు, అర్బన్ ఏరియాలలో అపార్ట్మెంట్స్, మల్టీ స్టోర్ బిల్డింగ్స్ వాళ్ళు, గవర్నమెంట్ బిల్డింగ్స్, వీరికి కొంత రూఫ్లో ఎక్కువ శాతము మనకు వర్షం పడుతుంది, మన యొక్క ఇంటి మేడ మీద అంటాం కదా, అటువంటి ప్రాంతాలలో ఇండస్ట్రీసు, ఫ్యాక్టరీసు, మిల్సు, అంతేకాదు ఈ ఐటీ పార్క్సు, హోటల్సు, రెస్టారెంట్సు, రిసార్ట్సు, స్విమ్మింగ్ పూల్సు, స్టేడియము, ఇటువంటి స్ట్రక్చర్స్ ఉన్న ప్రతి ఒక్కరు అర్బన్ ఏరియాలలో ఈ యొక్క

మధుర గీతాలు అందరినీ ఎంతగానో అలరింపచేస్తాయి ఆనాటి గీతాలు ఈనాటి మధుర గీతాలతో. మధుర గీతాలలో ముందుగా పండంటి కాపురం సినిమా కోసం ఘంటసాల మరియు కోరస్ పాడిన ఈ పాటను విందాం.

శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై మధుర గీతాలు. ఇప్పుడు వినే పాట బడిపంతులు సినిమా కోసం.

మీరు విన్న ఈ పాట ఓ పాపా లలి. సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాటని విన్నారు. ఇప్పుడు విందాం. ప్రేమ ఖైదీ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరియు సుశీల గారు పాడిన ఈ పాటని విందాం.

శ్రీవారి ముచ్చట్లు సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరియు ఎస్ జానకి గారు పాడిన ఈ పాటను విందాం.

శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై మధుర గీతాలు. ఇప్పుడు వినే పాట కోకిల. సినిమా కోసం శ్రీనివాస్ శ్రేయా ఘోషాల్ పాడిన ఈ పాటను విందాం.

శ్రోతలింతవరకు మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 11 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 11:45 దాటి 20 సెకండ్లు. ఇంతటితో ఈనాటి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర ప్రసార కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 100.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై మా ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు మీ నుండి సెలవు తీసుకుంటూ నమస్కారం, జై హింద్.